ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. శాలివాహన శక సంవత్సరం 1948, ఆషాఢమాసం 14వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, జూలై నెల 5వ తేదీ, ఆదివారం. 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్ మీడియం వేవ్, 102 మెగాహెర్ట్స్ ఎఫ్ఎం ద్వారా ప్రభాత ప్రసారం ప్రారంభం. ఎఫ్ఎం ప్రసారాలు శ్రీకాకుళంలో 102.7 మెగాహెడ్స్, రాజమహేంద్రవరంలో 102.9 మెగాహెడ్స్, కాకినాడలో 100.1 మెగాహెడ్స్ ఫ్రీక్వెన్సీల్లో కూడా వినొచ్చు. నిలయంలో సమయం 5:57.42 శ్రోతలకు నమస్సులతో శుభోదయం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం దేశభక్తి గీతం వింటారు. జయము జయము బృందగానం శ్రీమతి ఆదూరి సత్యవతీదేవి గారి రచన, శ్రీ తిరుపతి రామానుజ సూరి గారి సంగీత సారథ్యం.

దేశభక్తి గీతం బృందగానం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 6:05.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. భక్తిరంజని. ముందుగా మహాసౌరము.

ఆపృథివేదన్న ఆప ఇంద్ర శృణ్వంద మరుతోహమం వచ వాసూనే భూమ సూర్యస్య సందృశి భద్రం జీవం తోజరణామ సేమహే విశ్వాహాత్వాసుమనుసజ ప్రజామంతో అనమేవానాగత ఉద్యంతం ద్వామిత్రమహోది భేది భేద్యోగ్దేవా ప్రతిపశ్యేమ సూర్య మహిర్జ్యోతి విభ్రతిం ద్వా విచక్షణ భాస్వం దంజక్షుషే దక్షుషేమయ ఆరోహం దంరోధక్వాదిస్పర్వయం జీవా ప్రతిపశ్యేమ సూర్య ఎస్య దేవి స్వాభువనాని కేతునా ప్రచేరతేన చ విశంతే అక్తుభే అనాగ అశ్వేన హరికేశ సూర్యాన్నో నో వశ్య సావశ్య సోదిహి శన్నో భవజక్షుషా శన్నో అన్నాం సింహానునా సింహిమాసిం ఘృణేన యథాశమధ్వంజమసద్దురోనే తత్సూర్యద్రవిడం దేహి చిత్రం అస్మాకం దేవా ఉభయాయ జన్మనే శర్మ యచ్చ తద్విపదే చ దుష్పదే అదత్వపదోర్జయమానమ

ృదివశ్యేమ సూర్య విభశ్యేమృచక్షసాట్ బృహత్ పద సోమ్యం మధ్వాయుర్దధ్ఞపదావ విహృతం వాతజోతోభిరక్షతి త్వరా ప్రజాపువాచ పురుధా విరాజతి విభ్రాట్ బృహత్ సుభృతం వాచ శాతమం ధర్మం దివోధరుణే సత్యమర్పితం అమిత్ర వృత్ర దశ్యహందమర్జ్యోతిర్యజ్ఞే అసుర సపత్న ఇదం శ్రేష్టం జ్యోతిషాం జ్యోతిరుత్తమం విశ్వదిద్దనసూచ్యతే బృహద్ విశ్వద్భ్రాట్ భ్రాజోమహి సూర్యో దృశవురుపు ప్రదేశవోజో అచ్యుతం విభ్రాజం జ్యోతిషస్వాహరగచ్చోరోచనం దివ ఏనేమా విశ్వా భువనాన్యాభృత విశ్వకర్మణా విశ్వదేవ్యావత ఆయంగో పృష్ణిరక్రమే దశ

0: భక్తిరంజని విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. చింతన వ్యాఖ్యాత రెవరెండ్ ఆరేపల్లి రమేష్ గారు.
1: ప్రియ శ్రోతలకు శుభాభివందనాలు. ఈరోజు నిత్య జీవము పొందాలంటే ఏం చేయాలి అనేది మనం ధ్యానం చేద్దాం. ఈ లోకంలో జీవించినంతకాలము ప్రభువు మనకి తోడుగా ఉండి నడిపిస్తున్నారు. అయితే మనం మరణించిన తర్వాత మరొక జీవితము మనకున్నది, అదే మనకు దేవుడు అనుగ్రహించేటువంటి నిత్య జీవం, నిత్య జీవితము, నిత్యము ప్రభువుతో ఉండేటువంటి ఆ గొప్ప భాగ్యం. మనుషులు మరణం తర్వాత నిత్యము జీవించాలంటే ఆ స్థలం పరలోకం, ఆ నిత్య జీవం పొందాలంటే ఏం చేయాలి? దానియేలు గ్రంథం 12:2 కొందరు నిత్య జీవము అనుభవించుటకును, కొందరు నిత్య నరకాన్ని అనుభవించుటకును మేలుకొనెదురు సమాధుల్లో నుంచి అని వ్రాయబడి ఉంది. అంటే నిత్య జీవము కొరకు చనిపోయిన వారైనప్పటికీ కూడా మరి దేవుని రాకడ సమయంలో నిత్య జీవం పొందడానికి తన బిడ్డలైన వారు నిత్య జీవం పొందడానికి మేలుకుంటారు అని వ్రాయబడి ఉంది పరిశుద్ధ గ్రంథంలో. కాబట్టి నిత్య జీవం పొందాలంటే ఈ లోకములో ఉండగా మనం ఆ నిత్య జీవానికి మార్గాలు ఏర్పాటు చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు పరిచర్య చేసే రోజుల్లో ఒక యవనస్తుడు యేసయ్య దగ్గరికి వచ్చి నిత్య జీవం పొందడానికి నేను ఏ మంచి కార్యము చేయాలి అని అంటే యేసయ్య ఒక మాట జ్ఞాపకం చేస్తారు. ఆయన చెప్పిన మాట ఏంటంటే ఆజ్ఞలు గైకోను అంటారు. మత్తయి సువార్త 19:16-17 ఆజ్ఞలు గైకోను అంటారు. మొదటి విషయం ఏంటంటే నిత్య జీవము మనం పొందాలంటే ఆజ్ఞలు గైకొనాలి. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మనకు ఎన్నో ఆజ్ఞలు ఇచ్చారు. ఆ ఆజ్ఞలు మనం గైకుంటే తప్పనిసరిగా మనం నిత్య జీవాన్ని పొందుకొనగలం. రెండవదిగా నీతిగా జీవించాలి. నీతిగా జీవించాలి. మత్తయి సువార్త 25:46 ఓ మాట మనకు కనబడుతుంది, నీతిమంతులు నిత్య జీవమునకు పోవుదురు అని. ఈ లోకములో ఉన్నంత వరకు నీతి తప్పి బ్రతకకూడదు, నీతిగా జీవించాలి. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడదురు అని వాక్యం సెలవుబడుతూ ఉంది. కాబట్టి నీతిగా జీవిస్తే నిత్య జీవానికి నీతిమంతులు మరి వెళతారు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. మూడవదిగా దేవుని యందు విశ్వాసం ఉంచుట ద్వారా నిత్య జీవము. యోహాను సువార్త 3:16 అక్కడ ఈ మాట రాయబడుతుంది, కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడని యోహాను 3:36 ఉంది. యోహాను 3:16 దేవుని యందు విశ్వాసం ఉంచుట ద్వారా నిత్య జీవం అని ఉంది. కాబట్టి దేవుని యందు మనం విశ్వాసం ఉంచుదాం. నాలుగవది లేఖనముల ద్వారా నిత్య జీవము. యోహాను సువార్త 5:39 మనకు కనబడుతుంది, లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదు. కాబట్టి లేఖనాలను, బైబిల్ను బాగా మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఆ లేఖనాలే, ఆ మాటలే మనల్ని నిత్య జీవానికి చేరుస్తాయి. చివరిగా ఐదవది బాప్తిస్మం పొందిన వారు బలలో తప్పనిసరిగా పాలు పొందాలి. బలలో పాలు పొందుట ద్వారా కూడా నిత్య జీవము. యోహాను సువార్త 6:54 యేసయ్య అంటారు, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు అని. కాబట్టి బలలో మనం పాలు పొందుట ద్వారా మనకు నిత్య జీవాన్ని దేవుడు ప్రసాదిస్తారు. 5 ఈరోజుని మీకు జ్ఞాపకం చేయడం జరిగింది. నిత్య జీవము పొందాలంటే ఆజ్ఞలు గైకొనాలి. రెండవదిగా నిత్య జీవం పొందాలంటే నీతిగా జీవించాలి. నిత్య జీవం పొందాలంటే దేవుని యందు విశ్వాసం ఉంచాలి. నిత్య జీవం పొందాలంటే లేఖనాలని ధ్యానం చేయాలి. నిత్య జీవం పొందాలంటే ఆయన రక్తమాంసములకు సాదృశ్యంగా ఉన్న రొట్టె ద్రాక్షరసం అనే బల్ల కార్యక్రమంలో మనం పాలు పొందాలి. తద్వారా దేవుడు మనకు నిత్య జీవాన్ని అనుగ్రహిస్తారు. కాబట్టి ఈ రోజు నుంచి మనం వీటిని అనుసరించి దేవుడిచ్చే ఆ నిత్య జీవాన్ని, నిత్య రాజ్యాన్ని, ఆ పరలోక రాజ్యాన్ని మనం స్వతంత్రించుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్.
0: రెవరెండ్ ఆరేపల్లి రమేష్ గారి

గ్రామంలో స్థితిగతులు గతంతో పోల్చుకుంటే కొంత మార్పు వస్తూ ఉంది. గతంలో ఎక్కువగా కుటుంబాలన్నీ కూడా వ్యవసాయ అనుబంధ వృత్తుల మీదే జీవితం గడిపేవాళ్ళు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతూ ఉన్నాయి. చాలామంది వలస వెళ్తూ ఉన్నారు. మరి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు కానీ కూలీల సంఖ్య కానీ బాగా తగ్గింది. మరి ఏదన్నా వ్యవసాయ పనులు చేసుకోవాలంటే కూలీల లభ్యత చాలా ఇబ్బందిగా ఉంది. ఖరీదుతో కూడుకున్నటువంటి పని కూడా అయిపోయింది. ఇలాంటప్పుడు మనము మన వ్యవసాయం చేసుకోవటానికి, ఖర్చు తగ్గించుకోవటానికి కూడా యాంత్రీకరణ వైపు మనం మనసు పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు సాంకేతికత పెరుగుతూ ఉంది. మరి వివిధ శాస్త్రాల్లో ఏ విధంగా అయితే పురోగతి సాధిస్తూ ఉందో అదేవిధంగా వ్యవసాయానుబంధ వృత్తులు సంబంధించి చేసుకునేటువంటి పనుల మీద కూడా మనకి వ్యవసాయ పనిముట్లు కొత్త కొత్తవి వస్తున్నాయి, వ్యవసాయ యంత్రాలు వస్తున్నాయి. వాటిని మనం ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. ఇప్పుడు తక్కువ సమయంలో ఎక్కువ పని చేసుకోవాలంటే మటుకు మనకి ఈ ట్రాక్టర్లు, అలాగే కోత యంత్రాలు ఇలాంటివన్నీ కూడా అవసరం. ఉదాహరణకి మనకి వాన పడతా ఉంది, పంట కోత కోసుకోవాలి, సమయం లేదు. మరి ఆ సమయంలో వాన వచ్చి పంటని దెబ్బతీసే లోపు మనము హార్వెస్టర్ తోటి, అంటే ఈ కోత యంత్రంతో చకచక పనులన్నీ పూర్తి చేసుకొని మనం ఈ ధాన్యం మూటల్ని ఇంటికి చేరవేసుకోవచ్చు. ఆ సమయంలో ఈ యంత్రాలు చాలా బాగా ఉపయోగపడతాయి. దానికి తోడు మనం యంత్రాలు ఉపయోగిస్తే ఒక్కొక్కసారి తక్కువ ఖర్చుతో కూడా పనులు అవుతాయి. ఉదాహరణకి ఒకటేసారి విత్తనం, ఒకటేసారి ఎరువు వేసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే కోత తర్వాత వచ్చేటువంటి నష్టాలను కూడా మనం తగ్గించుకోవచ్చు. చేతితో నూర్పిడి చేసిన తర్వాత కళ్ళంలో మరి అంతా చేసి ధాన్యం బస్తాలు నింపుకున్నప్పుడు అయ్యేటువంటి వృధాతో పోలిస్తే మనకి యంత్రాలతో చేసుకున్నప్పుడు వృధా చాలా తక్కువ ఉంటుంది. అలాగే సమయం వృధా కాకుండా వెంటనే మరో పంట వేసుకోవడానికి కూడా అవకాశం వస్తుంది. ముఖ్యంగా మన ఉత్తర కోస్తా జిల్లాల్లో కానీ ఏజెన్సీ ప్రాంతాల్లో కానీ నాట్లు వేసుకునేటప్పుడు కానీ వరి కోతలప్పుడు కానీ రైతు కూలీలు చాలా ఎక్కువ మంది అవసరం వస్తారు. ఒకటేసారి అందరికి అవసరం వస్తారు. అలాంటప్పుడు వాళ్ళు దొరకరు, ఒకసారి ఆలస్యం అవుతుంది. నాట్లు ఆలస్యం అయితే మరి నారు ముదిరిపోతుంది. ఇలాంటి సమయంలో కూడా మనకి యంత్రాలు ఉపయోగపడతాయి. నాట్లు వేసే యంత్రాలు ఉన్నాయి, అలాగే కోత సమయంలో కూడా అందరికీ ఒకటేసారి కావాలి. అలాంటప్పుడు కూడా కోత కోసేటువంటి యంత్రాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక్క రైతు విడిగా కొనుక్కోవటం అనేది సాధ్యం కాదు. అందుకే అందరు కలిసికట్టుగా మరి కొన్ని పరికరాలని కొనుక్కొని ఒక్కొక్కళ్ళు అవసరం వచ్చినప్పుడు వాడుకోవటం అన్నా, లేకపోతే అద్దెకి తీసుకుని వాడుకోవటం అన్నా చేసుకోవాలని. అలాగే మన ఏజెన్సీ ప్రాంతాలు కనుక గమనించుకున్నట్లయితే కొండవాలు భూములు చాలా ఉంటాయి. ఈ కొండవాలు భూముల్లో సరే మామూలు ట్రాక్టర్లు వాడుకోవటం చాలా కష్టం. అలాంటప్పుడు మనము బరువు తక్కువగా ఉన్నటువంటి పవర్ టిల్లర్లు, అలాగే విద్యుత్తో నడిచేటువంటి ఈ కలుపు తీసే యంత్రాలు ఇవన్నీ కూడా వాడుకున్నట్లయితే సులువుగా పనులు అవుతాయి. మరి అంత వాలు ఉన్నప్పుడు పెద్ద పెద్ద ట్రాక్టర్లు వాటితో పనిచేయడం కూడా కష్టమవుతుంది. అలాగే మనకి స్ప్రే చేయాలన్నా కూడా కొండ వాళ్ళు ఎత్తుకు పైకి నడవాలంటే కూడా పిచికారి చేసేటప్పుడు కష్టంగా ఉంటుంది. అప్పుడు బ్యాటరీతో పనిచేసేటువంటి ఈ స్ప్రేయర్లు కూడా మనకు దొరుకుతూ ఉన్నాయి. అలాగే చిన్న చిన్న కోత మిషన్లు కూడా ఈ మధ్యకాలంలో మనకు దొరుకుతూ ఉన్నాయి. ఇలా రకరకాల అవకాశాలు వస్తున్నాయి. కూరగాయలు కోసేటప్పుడు కూడా ఉదాహరణకి బెండ కోస్తున్నాం అనుకోండి, బెండని చేతితో గిలుతుంటే చేతులన్నిటికీ పుండ్లు పడతాయి. అదే చిన్న పరికరం వచ్చింది, ఏలుగు తగిలించుకొని అలా అలా కత్తిరించు

కుంటి వెళ్ళిపోవచ్చు కూరగాయల్ని, చాలా సులువుగా కోసుకోవచ్చు. అలాగే శనగలో మనం నడిచేటప్పుడు ఆ పులుపు అంతా కూడా కాళ్ళకు పట్టి మరి అంతా బొబ్బలు వస్తూ ఉంటాయి. అలాంటి సమయంలో చిన్న చిన్న బూట్లు వేసుకొని మరి లేదంటే మిషన్ తోటే కత్తిరించేటువంటి కార్యక్రమం కానీ మందు కొట్టేటువంటి కార్యక్రమం కానీ చేసుకున్నట్లయితే మనకి సులువుగా ఈ సమస్య లేకుండా ఉంటుంది. అలాగే మనకి ఏజెన్సీ ప్రాంతాల్లో కాఫీ కానీ పసుపు కానీ మిరియాలు కానీ వీటన్నిటికి సంబంధించి పంట అయిపోయిన తర్వాత మనం సరాసరి వాటిని అమ్ముకోకుండా చిన్న తరహాగా మనం ఒక క్లీనింగ్, ఒక శుభ్రపరచుకునేటువంటి కార్యక్రమం కానీ గ్రేడింగ్ చేసుకునేటువంటి కార్యక్రమం కానీ అలాగే దాన్ని పౌడర్ చేసుకొని ప్యాకెట్లు చేసుకొని అమ్ముకునేటువంటి కార్యక్రమానికి చిన్న చిన్న మిషన్లు కొనుక్కున్నాం అనుకోండి, ఎంత చక్కగా ఉపయోగపడుతుంది, రైతులకి అదనపు ఆదాయం వస్తుంది. మామూలుగా సరాసరి అమ్ముకునే దానికన్నా ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన రైతులందరూ కలిసి మరి అక్కడక్కడ చిన్న చిన్న మిషన్లు పెట్టుకొని ఈ ప్రాసెసింగ్లు కనుక చేసుకోకున్నట్లయితే కనుక ఈ కాఫీ కానీ మిరియాలు కానీ పసుపు కానీ ఇలాంటి వాటన్నిటిలో కూడా ఎక్కువ ఆదాయం పొందేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అలాగే మనకి ఏజెన్సీ ప్రాంతంలో పోడు వ్యవసాయం కొంతమంది చేస్తూ ఉంటారు. అట్లా కాకుండా చిన్న చిన్న యంత్రాలతోటి, చిన్న చిన్న మిషన్లతోటి, మరి చిన్న చిన్న ట్రాక్టర్లతోటి స్థిర వ్యవసాయం తోటల లాంటివి పెట్టుకుంటున్నట్లయితే కనుక మరి రైస్ సోదలు కూడా చాలా సులువుగా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఏదేమైనా రైతు సేవా కేంద్రాల్లో కానీ లేకపోతే మరి అందరూ కలిసికట్టుగా కానీ ఒక సంఘంగా సహకార సంఘంగా కానీ మనము ఈ యంత్ర పరికరాలని పనిముట్లని ఒక చోట పెట్టుకొని అందరూ కలిసికట్టుగా అవసరమైన వాళ్ళు తీసుకొని వాడుకునేట్లు అద్దె కట్టేటట్టుగా తక్కువ ధరలో మనం వాటిని వినియోగించుకోవచ్చు. విడివిడిగా కొనుక్కోవాలంటే చాలా ఖరీదైంది కాబట్టి ఎవరికి వాళ్ళు బయట వాళ్ళ దగ్గర అద్దె తీసుకోవడం కష్టమైంది కాబట్టి మనమే కొనుక్కొని లేకపోతే మన తరపున బ్యాంకు నుంచి లోన్లు తీసుకొని వాటిని వాడుకొని అక్కడ పెట్టుకోగలిగినట్లయితే మనకి చాలా మంచి ప్రయోజనం ఉంటుంది. తక్కువ ఖరీదులోటి మనము వ్యవసాయం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.

రాగల 24 గంటల వరకు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఉభయ గోదావరి జిల్లా ప్రాంతాల యానాం ప్రాంతపు మత్స్యకారులకు, రైతులకు వాతావరణ సమాచారం. తేలికపాటి నుండి ఓ మోస్తరు వారు కురుస్తుంది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం కూడా సంభవిస్తుంది. ఇంతకుమించి పెద్ద మార్పు ఏమీ ఉండదు.

పొలం పనులు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 6:45 గా వస్తోంది. కొంచెంసేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి ఇది.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. జలధార జలహారతి కార్యక్రమం కింద మంజూరైన పనులను 100 రోజుల్లోపు పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సింగరేణి సంస్థ భవిష్యత్తులో తన సేవలను మరింత విస్తృతం చేయాలని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈ రోజు నుంచి 6 రోజుల పాటు దక్షిణ కొరియాలో పర్యటించారు.

0: ప్రారంభించనున్నారు. బీబీజీ రామ్జీ పథకంతో ప్రతి పంచాయతీకి 2 కోట్ల రూపాయల నిధులతో రోడ్లు, మౌలిక సదుపాయాలు కల్పించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. ఇక వార్తల్లోని వివరాలు. ఆంధ్రప్రదేశ్లో చేపట్టిన జలధార జలహారతి కార్యక్రమం కింద మంజూరైన పనులను నిర్దేశిత 100 రోజుల్లోపు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. చిత్తూరు జిల్లా కుప్పం పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్లతో జలధార జలహారతి కార్యక్రమంపై దృశ్య మాధ్యమ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ కార్యక్రమంలో మంజూరైన అన్ని పనులు గడువులోగా పూర్తి చేసేందుకు కలెక్టర్లు స్వయంగా పర్యవేక్షించాలన్నారు. రాష్ట్రంలో దీర్ఘకాలిక నీటి భద్రత సాధించేందుకు వివిధ నీటి వనరుల బేసిన్లను అనుసంధానించే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మిగులు ప్రాంతాల నుంచి లోటు ప్రాంతాలకు నీటిని తరలించడంతో స్థానిక నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచి నీటి అవసరాలను సమర్థవంతంగా తీర్చాలని సూచించారు. సింగరేణి సంస్థ భవిష్యత్తులో తన సేవలను మరింత విస్తృతం చేయాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్లోని సింగరేణి భవన్లో సంస్థ పనితీరు, భవిష్యత్ కార్యాచరణపై ఆయన నిన్న సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, దేశంలో విద్యుత్ అవసరాలు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో రానున్న 15 ఏళ్లకు అవసరమైన సంస్థ సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్దం చేయాలన్నారు. దేశ ఇంధన రంగంలో సుదీర్ఘకాలం బొగ్గు కీలక పాత్ర పోషించనుందని వెల్లడించారు. ఉత్పత్తిని గణనీయంగా పెంచడంపై సంస్థ దృష్టి సారించాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈ రోజు నుంచి 6 రోజుల పాటు దక్షిణ కొరియాలో పర్యటించనున్నారు. రిపబ్లిక్ ఆఫ్ కొరియా అధికారిక ఆహ్వానం మేరకు ఈ పర్యటన జరుగుతోందని అధికారులు వెల్లడించారు. ఈ పర్యటనలో భాగంగా సియోల్లో భారతీయ ప్రవాసులతో సమావేశంతో పాటు దక్షిణ కొరియా ప్రభుత్వ ప్రతినిధులు, టెక్ స్టార్టప్లు, పారిశ్రామిక సంస్థల అధినేతలతో సమావేశాలు, పెట్టుబడి చర్చలు నిర్వహిస్తారు. ఎల్జీ, హ్యోసంగ్, సియోల్ సెమీకండక్టర్స్ తదితర ప్రముఖ సంస్థల ప్రతినిధులతో సమావేశమవుతారు. సిఐఐ భాగస్వామ్య సదస్సు 2026లో పాల్గొనాలని కొరియా కంపెనీలను ఆహ్వానిస్తూ రోడ్షోలోను పాల్గొనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న భూ వివాదాల పరిష్కారానికి మరో 7 సమయం పట్టే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని కమ్గుందిలో నిన్న నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి 460 ఎకరాల భూమికి సంబంధించిన పట్టాలను లబ్ధిదారులకు అందజేశారు. పట్టాల పంపిణీకి సంబంధించిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
1: ఈ రోజు రాజముద్రతో పట్టాలు ఇస్తున్నా, మొత్తం సర్వే చేస్తున్నాం, సర్వే కూడా పగడ్బందీగా చేస్తున్నాం, మీకందరికి ముందే ఇన్ఫార్మ్ చేస్తున్నాం, మళ్ళా ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ రాసి ఇది నీ భూమి అవునా కాదా అని అడుగుతున్నాం. మీరు అవునని సంతకం పెడితే మళ్ళా మెడ్రాస్ పంపించి అది కూడా సెక్యూరిటీ ప్రెస్ లో మన కరెన్సీ నోట్లు ఎట్టయితే ప్రింట్ చేస్తారో అలాంటివి ఇచ్చేసి ఆ రికార్డ్ అంతా కూడా పగడ్బందీగా పెట్టి చేసి ఆ పుస్తకాలు తెచ్చి మీకు ఇస్తున్నా.
0: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అభివృద్ది కార్యక్రమాలలో వేగం పెంచాలని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. పట్టణ ప్రాంతాల్లో ఇళ్లు, సబ్ రిజిస్టార్ కార్యాలయాలకు శాశ్వత భవనాల నిర్మాణంపై హైదరాబాద్లోని సచివాలయంలో అధికారులతో సమీక్షా సమావేశాన్ని ఆయన నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా పేదల సొంతింటి కలను నెరవేర్చాలన్న సంకల్పంతో గ్రామీణ ప్రాంతాలలో చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం విజయవంతమైందని తెలిపారు. ఇది దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. వీబీజీ రామ్జీ పథకంతో ప్రతి పంచాయతీకి 2 కోట్ల రూపాయలతో రోడ్లు, మౌలిక సదుపాయాలు కల్పించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం వానవోలు గ్రామంలో శ్రీ రంగనాథస్వామి దేవాలయానికి మంత్రి నిన్న భూమి పూజ చేశారు. అనంతరం నూతనంగా నిర్మించిన ఓవర్ హెడ్ ట్యాంకును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పెనుకొండ నియోజకవర్గంలో 6 కోట్ల 45 లక్షల రూపాయలతో దేవాలయాల మరమ్మతులు, కొత్త దేవాలయాల నిర్మాణాలు చేపడుతున్నామని, 8 కోట్ల రూపాయలతో కళ్యాణ మండపం, భజన మండళ్లు, దేవాలయాలకు అవసరమైన సౌకర్యాలు కల్పించనున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాను అభివృద్ది చేయడానికి అధికారులు మరింత దృష్టి సారించాలని ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి పిలుపునిచ్చారు. ఒంగోలులోని కలెక్టరేట్లో ఆయన అధ్యక్షతన దిశ కమిటీ సమావేశాన్ని నిన్న నిర్వహించారు.

0: ఈ సమావేశంలో రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ,
1: సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కూడా లైక్ నేషనల్ హైవేస్ ఉన్నాయి, రైల్వేస్ ఉన్నాయి, బిఎస్ఎన్ఎల్ ఉన్నాయి, అటువంటి అన్ని కూడా మనం ఈ రెవెన్యూలో కూడా తీసుకురావాలనేది కూడా ముఖ్య ఉద్దేశం. అది ఏంటంటే మాకు ఆర్ఎండ్బితో నేషనల్ హైవేస్ అనేది కూడా చాలా ప్రాబ్లమ్స్ అక్కడక్కడ చూస్తూ వస్తున్నాం కాబట్టి దాన్ని కూడా మనం చర్చ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. బట్ బిఎస్ఎన్ఎల్ మనం అందరూ కూడా వాళ్ళకి కావాల్సిన అన్ని రిక్వైర్మెంట్స్ హానబుల్ మెయిన్ గా సెల్ టవర్స్ ఇటువంటి పాయింట్స్ అనేది స్పెసిఫిక్ గా వాళ్ళు కూడా చెప్తారు.
0: ఆంధ్రప్రదేశ్లో క్షీణించిన శాంతి భద్రతలపై ప్రజల దృష్టిని మరల్చేందుకే ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నాయకులు అంబటి రాంబాబు పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేతపై అర్థం లేని విమర్శలను చేస్తున్నట్లు చెప్పారు. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య నిన్న జరిగిన రెండవ టీ20 మ్యాచ్లో భారత్ ఓటమి పాలైంది. ఇంగ్లాండ్ 4 వికెట్ల తేడాతో భారత్పై నెగ్గింది. మొదట భారత్ జట్టు బ్యాటింగ్ చేసి 7 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ 19 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 191 సాధించింది. రొయ్యలలో వైట్ గట్ వ్యాధి లక్షణాలు కనిపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమై ప్రత్యేక చర్యలు చేపట్టిందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ప్రభావిత చెరువుల నుంచి నీరు, రొయ్యలు, మేత, మల నమూనాలను సేకరించి ప్రయోగశాలలకు పంపినట్లు ఒక ప్రకటనలో వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా మత్స్యశాఖ అధికారులతో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి ఆక్వా ప్రాంతాలపై కట్టుదిట్టమైన పర్యవేక్షణ చేపట్టినట్లు తెలిపారు. నాణ్యత లేని రొయ్య పిల్లలు, మేత విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులు ధృవీకరించిన హేచర్యల నుంచే నాణ్యమైన రొయ్య పిల్లలను కొనుగోలు చేయాలని, బయోసెక్యూరిటీ నిబంధనలు పాటించాలని సూచించారు. రాష్ట్రంలోని సెకండరీ ఆసుపత్రులను బలోపేతం చేసేందుకు కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో 72.81 కోట్ల రూపాయలతో ఆధునిక వైద్య పరికరాలు, సదుపాయాలు కల్పిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. దీంతో రోగ నిర్ధారణ నుంచి శస్త్రచికిత్సల వరకు స్థానికంగానే మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. వాతావరణం. నైరుతి ఋతుపవన ద్రోణి రాజస్థాన్ నుండి మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా మీదుగా వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాలలో గుర్తించబడిన అల్పపీడన ప్రాంతం యొక్క కేంద్రం వరకు కొనసాగుతుందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానంలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని కేంద్రం అధికారి ఎం వెంకట్రావు వెల్లడించారు. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని ఆయన పేర్కొంటూ,
2: ఈ రోజు కోస్తాంధ్రప్రదేశ్ యానంలో తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు రాయలసీమలో తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు కోస్తాంధ్రప్రదేశ్ యానంలో ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జలధార జలహారతి కార్యక్రమం కింద మంజూరైన పనులను 100 రోజుల్లోపు పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సింగరేణి సంస్థ భవిష్యత్తులో తన సేవలను మరింత విస్తృతం చేయాలని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈ రోజు నుంచి 6 రోజుల పాటు దక్షిణ కొరియాలో పర్యటించనున్నారు. బీబీజీ రామ్జీ పథకంతో ప్రతి పంచాయతీకి 2 కోట్ల రూపాయల నిధులతో రోడ్లు, మౌలిక సదుపాయాలు కల్పించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. అథ వార్తాః. ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా హ్యః గుజరాతస్య సానందక్షేత్రే సిజీ సెమి సంస్థాయాః అత్యాధునికస్య ఓసెట్ సెమీకండక్టర్ సంయంత్రస్య ఉద్ఘాటనం కృతం. అత్రావసరే జనసభాం సంబోధయన్ ప్రధానమంత్రిణా ప్రతిపాదితం యత్ అయం

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఉదయ సమీరాలు. ప్రసార విశేషాలు. ఈ ప్రసారంలో 7:05 జాతీయ వార్తా ప్రసారం తెలుగులో హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆ తరువాత కొనసాగుతున్న ఉదయ సమీరాల్లో భాగంగా ఈ మాసపు పాట 7:15 హైదరాబాద్ కేంద్రం నుండి రిలీ, 7:20 విశాఖపట్నం కేంద్ర సమర్పణలో నేటి మాట రెండు అంశాలు. జ్ఞానపీఠ పురస్కార గ్రహీత రావూరి భరద్వాజ్ గారి తెలుగు లఘు కథా రచయిత, వారి జయంతి రోజు, వారి విశేషాలు. ఈరోజు వర్ధంతి కంచర్ల సుగుణమణి గారిది, సంఘ సేవిక, వారి గురించిన భాగట్టాలు. అనంతరం శ్రోతల అభిప్రాయ మాలిక, లేఖావడి, తపాలా ద్వారా, ఈమెయిల్ ద్వారా, వాట్సాప్ ద్వారా అందిన సందేశాలు. అనంతరం పుష్పాంజలి. అనకాపల్లి జిల్లా సమాచార లేఖ అందిస్తారు వై రామకృష్ణ గారు, 8:30. అనుసంధాన శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమం 8:35 హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. పాటల పల్లకి 9:35 ఫోన్ ఇన్ లైవ్, వార్తావాహిని 10:00. అనంతరం పాటల పల్లకి కొనసాగింపు, ఆప్కీ వన్ పర్సన్, 10:30 శ్రీమతి శిఖా శర్మ గారి హిందీ వ్యాఖ్యానంతో. మధురిమ 11:40 భక్తి సంగీతం, శ్రీమతి ఎస్ వాణి గారి స్వరంలో. మహిళావాణిలో 1:33 ఆనందకరమా మృత్యుమార్గమా, శ్రీమతి పంతుల లలిత గారి కథానిక అనుసరిస్తూ సినిమా పాటలు. బాలభారతి 2:30 మాస్టర్ పి ప్రభాస్ వర్మ వేణుగానం, కుమారి ఏ యాగప్రియ గానం, కుమారి ఘంటాలేఖ్య పద్యగానం. బాలభారతిలో నాటకం 3:00, యువవాణి యోజనల కార్యక్రమంతో సాయంత్రం 5:00 రెండో ప్రసారం, సంధ్యారాగాలు 5:30, సాయం సమీరం 6:30. పల్లెసీమల్లో ఎల్నినో పరిస్థితులకు చిరుధాన్యాలతో సమాధానం, ఈ అంశంపై 7:15 విజయనగరం వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ యు త్రివేణి గారి ప్రసంగం. 7:30 కేవలం రేడియో సెట్లలో హిందీ ఆంగ్ల ద్విభాషా వ్యాఖ్యానం, ఐసీసీ మహిళల T20 2026 ప్రపంచకప్ క్రికెట్ ఆటపై ప్రత్యక్ష ప్రసారం, ఆస్ట్రేలియా ఇంగ్లండ్ జట్ల మధ్య లండన్ లార్డ్స్ క్రికెట్ క్రీడా ప్రాంగణంలో జరుగుతున్న ఆటపై

రాత్రి 10 గంటలకు రవివాసరీయ అఖిల భారతీయ సంగీత సభా కార్యక్రమంలో పండిట్ కైలాష్ చంద్ శర్మ వంశీ నాదం ప్రసారమవుతుంది. ఢిల్లీ నుండి ఇవి ఈనాటి ప్రసార విశేషాలు.

వింటున్నది విరామ సంగీతం. కొంచెంసేపట్లో అనంతర అంశం, జాతీయ వార్తా ప్రసారం, తెలుగులో హైదరాబాద్ కేంద్రం నుండి రిలీజ్.

0: వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. సకాల నిర్ణయాలు, వనరుల సమర్థ నిర్వహణ, దౌత్య సంబంధాల ద్వారా భారత్ పశ్చిమాసియా సంక్షోభాన్ని దాటగలిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ ఈ నెల 10వ తేదీ వరకు 6 దేశాల్లో పర్యటన జరుపుతారు. ఉల్లిపాయల కొనుగోలుదారు

0: ను ప్రభుత్వం 13% మేరకు పెంచింది. ఫీఫా ప్రపంచ కప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో ఫ్రాన్స్, మొరాకో క్వార్టర్ ఫైనల్స్కి చేరుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజస్థాన్లో 105,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు నిన్న శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. ఇవి రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు, ఇంధనం, రవాణా, ఉపాధి కల్పనకు పెద్ద ఊపునిస్తాయి. తన ఒకరోజు పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి జోధ్పూర్ విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ భవనాన్ని కూడా ప్రారంభించారు. ఆ తర్వాత బలోత్రా జిల్లాలోని పాచ్పద్రా వద్ద దేశంలోనే అత్యంత ఆధునికమైన గ్రీన్ఫీల్డ్ రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ను ఆయన జాతికి అంకితం చేశారు. రిఫైనరీ అత్యాధునిక కంట్రోల్ రూమ్ను కూడా ప్రధానమంత్రి పరిశీలించారు.
1: आज का ये कार्यक्रम इस बात का प्रमाण है कि भारत जो ठान लेता है वो करके दिखाता है. 5 साल पहले भारत ने संकल्प लिया था कि देश को सेमी कंडक्टर हब बनाएंगे. हम डिजाइन इन इंडिया, मेक इन इंडिया के मंत्र को लेकर आगे बढ़े और आज देश के तीसरे सेमी कंडक्टर प्लांट में भी चीप पैकेजिंग का कमर्शियल प्रोडक्शन शुरू हो रहा है.
0: గుజరాత్ లోని సనంద్ లో సీజీ సెమీ అవుట్సోర్స్ సెమీకండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ కేంద్రాన్ని నిన్న ప్రధానమంత్రి ప్రారంభించారు. ఇండియా సెమీకండక్టర్ మిషన్ కు దీనివల్ల భారీగా ఊతం లభించింది. ఇండియా సెమీకండక్టర్ మిషన్ కింద 7,500 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడితో అభివృద్ధి చేసిన ఈ కేంద్రం దేశ సాంకేతిక తయారీ ప్రయాణంలో ఒక ప్రధానమైన మైలురాయిగా నిలుస్తుంది. సనంద్ చేరుకున్న వెంటనే ప్రధానమంత్రి ఈ హైటెక్ ప్లాంట్ను సందర్శించి ఉత్పత్తి ప్రక్రియను పరిశీలించారు. కేంద్రం పూర్తి స్థాయి సామర్థ్యానికి చేరుకున్న తర్వాత ఏటా గరిష్టంగా 500 కోట్ల సెమీకండక్టర్ చిప్లు ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇది మెమరీ స్టోరేజ్ సొల్యూషన్స్ కోసం అంతర్జాతీయంగా పెరుగుతున్న డిమాండ్ను తీర్చేందుకు కూడా సహాయపడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి 8వ తేదీ వరకు ఇండోనేషియాలో పర్యటిస్తారు. ఇండోనేషియా రిపబ్లిక్ అధ్యక్షుడు ప్రభువో సుబియాంతో ఆహ్వానం మేరకు ఈ పర్యటన జరుగుతోంది. ప్రధానమంత్రి మోదీ ఇండోనేషియాలో పర్యటించడం ఇది 4వ సారి కాగా 2018 మేలో భారత ఇండోనేషియా సంబంధాలు సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెరిగిన తర్వాత ఆయన జరుపుతున్న మొదటి ద్వైపాక్షిక పర్యటన ఇది. ఈ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి అధ్యక్షుడు ప్రభువో సుబియాంతోతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. వ్యూహాత్మక భాగస్వామ్యం కింద కీలక సహకార రంగాల్లో సాధించిన పురోగతిని వారు సమీక్షిస్తారు. జకార్తాలో ప్రధానమంత్రి భారతీయ సంతతికి చెందిన వారిని ఉద్దేశించి కూడా ప్రసంగిస్తారు. 2 దేశాల మధ్య ఉన్న సాంస్కృతిక చారిత్రక సంబంధాలకు ప్రతీకగా ఈ సభ నిర్వహిస్తారు. ఇండోనేషియాలోని భారతీయ సమాజం ప్రధానమంత్రి పర్యటన కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. జకార్తాలో ఇండియా క్లబ్ ప్రెసిడెంట్ సిద్ధార్థ పడి ఆకాశవాణితో మాట్లాడుతూ భారత ఇండోనేషియా మధ్య ఉన్న బలమైన స్నేహాన్ని ప్రశంసించారు. ఉన్నత స్థాయి పర్యటన ఇరు దేశాలు ఒకదానికొకటిస్తున్న ప్రాధాన్యతను ప్రతిఫలిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఇండోనేషియా, భారత్ కలిసి ఒక శక్తివంతమైన మార్కెట్ను సృష్టిస్తాయని, మౌలిక సదుపాయాలు, వాణిజ్యం, రక్షణ, వ్యవసాయం, సహజ వనరులు ఇతర రంగాల్లో 2 దేశాలు తమ సహకారాన్ని మరింత బలోపేతం చేసుకుంటాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఇవాళ నుంచి 4వ తేదీ వరకు ఖతార్, బహ్రెయిన్, కువైట్, ఒమాన్ దేశాల్లో అధికారిక పర్యటనలు చేపడుతున్నారు. ఈ పర్యటనలో భాగంగా డాక్టర్ జయశంకర్ ఆయా దేశాల విదేశాంగ మంత్రుల అగ్రనాయకత్వంతో సమావేశమవుతారు. ఈ దేశాలతో భారత్ ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపైన ఈ పర్యటన ప్రధానంగా దృష్టి సారిస్తుందని, అలాగే ప్రాంతీయ పరిణామాలు, పరస్పర ప్రయోజనకరమైన అంశాలపై అభిప్రాయాలు పంచుకోవడానికి ఇదొక మంచి అవకాశం ఇస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఒమాన్ పర్యటన ముగిసిన తర్వాత 2028-29 కాలానికి యునైటెడ్ నేషన్స్ భద్రతా మండలి తాత్కాలిక సభ్యత్వం కోసం భారత్ అధికారిక ప్రచారాన్ని ప్రారంభించేందుకు డాక్టర్ జయశంకర్ 13వ తేదీన న్యూయార్క్ సందర్శిస్తారు. ఆ తర్వాత ఆయన 14వ-15వ తేదీల్లో బ్రసల్స్లో జరిగే 3వ ఇండియా యూరోపియన్ యూనియన్ ట్రేడ్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్ సమావేశానికి హాజరవుతారు. అలాగే యూరోపియన్ యూనియన్, బెల్జియం దేశాల విదేశాంగ మంత్రులతో కూడా సమావేశమవుతారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం

0: ఎక్స్ హ్యాండిల్ అట్ ఏఐఆర్ న్యూస్ అండ్ స్కోర్ HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ధరల స్థిరీకరణ బఫర్ కింద ప్రభుత్వం ఉల్లిపాయల కొనుగోలు ధరను క్వింటల్కు 1875 రూపాయల నుంచి 2125 రూపాయలకు పెంచింది. ఇది 13% పెంపుదల. ఈ సవరించిన సేకరణ ధర వల్ల ఉల్లి రైతులకు మెరుగైన ఆదాయం లభించడంతో పాటు బఫర్ స్టాక్ సేకరణ ప్రయత్నాలకు మద్దతు లభిస్తుందని వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ప్రభుత్వం ధరల స్థిరీకరణ బఫర్ కోసం నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నాఫెడ్ NCCF ద్వారా ఉల్లిపాయల సేకరణ ప్రస్తుతం కొనసాగిస్తున్నారు. వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ 2025-26 ద్వితీయ ముందస్తు అంచనాల ప్రకారం ఉల్లి ఉత్పత్తి 307 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో ప్రస్తుతం తగినంత మొత్తంలో ఉల్లిపాయ నిల్వలు ఉన్నాయని, నిల్వ చేసిన ఉల్లిపాయల కొరత ఉన్నట్లు ప్రస్తుతం ఎలాంటి సంకేతాలు లేవని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉల్లిపాయ సగటు రిటైల్ ధర కిలోకు 31 రూపాయలుగా ఉంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 20వ తేదీన ప్రారంభమవుతాయి. 13వ తేదీ వరకు కొనసాగుతాయి. 20వ తేదీ నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నిర్వహించాలన్న ప్రభుత్వ ప్రతిపాదనకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలియజేశారని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు నిన్న సోషల్ మీడియాలో తెలియజేశారు. ఇథనాల్ అనేది కొత్త ఆలోచన కాదని, శతాబ్దానికి పైగా ఇది వాడకంలో ఉందని కేంద్ర పెట్రోలియం ఖనిజవాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి చెప్పారు. రాజస్థాన్లో జరిగిన ఒక సభలో ప్రసంగిస్తూ ప్రభుత్వం బయోఫ్యూయల్ బ్లెండింగ్ కార్యక్రమంపై వచ్చే నిర్మాణాత్మకమైన విమర్శలను స్వాగతిస్తుందని, అందులోని మంచి సూచనలను తమ పనిలో చేర్చుకుని అవసరమైన సవరణలు చేయడానికి సిద్ధంగా ఉందని పూరి హామీ ఇచ్చారు.
1: ఎథనాల్ కా కామ్ నా హమ్నే ఇన్వెంట్ కియా, 100 సాల్ సే ఇస్ పే కామ్ హో రహా హై. భారత్ మే అగర్ ఆ జాయే తో ఇస్ పే పెహలీ యోజనా బనాయి థీ కాంగ్రెస్ కీ సర్కార్ నే. మే బాత్ కర్ రహా హూం 2006 సే లేకే 2008, ఔర్ హమారా ఏక్ టార్గెట్ థా కే 5% హమే బయోఫ్యూల్ బ్లెండింగ్ కర్నీ హై 10 స్టేట్స్ ఔర్ యూనియన్ టెరిటరీ మే, కర్ నీ పాయే. వో దూసరీ బాత్ హై 1.4% పే హమారి గాడీ రుక్ గయీ.
0: ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో ఫిలడెల్ఫియాలో జరిగిన రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లో పారాగ్వాపై 1-0 తేడాతో విజయం సాధించి ఫ్రాన్స్ క్వార్టర్ ఫైనల్స్కి చేరుకుంది. క్వార్టర్ ఫైనల్స్లో ఫ్రాన్స్ ఇప్పుడు మొరాకోతో తలపడనుంది. టెక్సాస్లోని హ్యూస్టన్లో జరిగిన మ్యాచ్లో కెనడాపై 3-0 తేడాతో ఘన విజయం సాధించి మొరాకో కూడా క్వార్టర్ ఫైనల్స్లోకి ప్రవేశపరిచింది. నిన్న కాన్సాస్ సిటీ స్టేడియంలో జరిగిన చివరి రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్లో కొలంబియా 1-0 తేడాతో ఘనాను నుంచి రౌండ్ ఆఫ్ 16లో చోటు దక్కించుకుంది. క్వార్టర్ ఫైనల్స్లో స్థానం కోసం కొలంబియా ఇప్పుడు స్విట్జర్లాండ్ను ఎదుర్కొనుంది. వింబుల్డన్ టెన్నిస్ ఛాంపియన్షిప్ పోటీలో నిన్న జరిగిన మహిళల సింగిల్స్ 3వ రౌండ్లో బెల్జియంకు చెందిన ఏలిస్ మెర్టెన్స్ సంచలన విజయం సాధించారు. కజాక్స్థాన్కు చెందిన సెకండ్ సీడ్ ఎలీనా రెబెకినాను 7-6, 6-1 తేడాతో ఓడించి రౌండ్ ఆఫ్ 16లోకి ప్రవేశించారు. ఈరోజు జరిగే పురుషుల సింగిల్స్ రౌండ్ ఆఫ్ 16 పోటీలో సెర్బియాకు చెందిన నోవాక్ జోకోవిచ్ రోమన్ సఫియాలోనితో తలపడనున్నారు. విశేషాలు మరొకసారి. సకాల నిర్ణయాలు, వనరుల సమర్థ నిర్వహణ, దౌత్య సంబంధాల ద్వారా పశ్చిమాసియా సంక్షోభాన్ని మన దేశం ఎదుర్కొందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ ఈ నెల 10వ తేదీ వరకు 6 దేశాల పర్యటన జరుపుతారు. ఉల్లిపాయల కొనుగోలు ధరను ప్రభుత్వం 13% మేరకు పెంచింది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో ఫ్రాన్స్, మొరాకో దేశాలు క్వార్టర్ ఫైనల్స్కి చేరుకున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి సమయం 7:15. ఈ మాసపు పాట మరల ఏనాటికి ఈనాటికి తిరిగిరాని. ఈ మాసపు పాట సంగీతం శ్రీ ఎంఆర్కే ప్రభాకర్, గానం ఆర్ విశ్వనాథ్, ఐ శ్వేతాప్రసాద్ గారు. వినండి మరల ఏనాటికి

0: మరల ఈనాటికి ఈనాటికి ఈ మాసపు పాట విన్నారు. సంగీతం శ్రీ ఎంఆర్కే ప్రభాకర్, గానం ఆర్ విశ్వనాథన్, ఐ శ్వేతప్రసాద్ గారు. ఈ మాసపు పాట ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: కోసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ళ మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.

0: సకాలంలో విత్తనాలు వేయండి, సమృద్ధిగా దిగుబడి పొందండి.
1: మాస్టర్ గారు, వ్యవసాయం గురించి రైతు కంటే బాగా తెలిసిన వారు ఎవరుంటారు? విత్తనాలను సరైన సమయంలోనే వేస్తారుగా.
0: నేను పంటల విత్తనాల గురించి మాట్లాడడం లేదు, నేను ఎన్పిఎస్ సంచయ్ గురించి చెప్తున్నాను.
1: ఈ ఎన్పిఎస్ సంచయ్ అంటే ఏంటి?
0: ఎన్పిఎస్ సంచయ్ భారత ప్రభుత్వ సంస్థ అయిన PFRDA నడిపే ఒక పెన్షన్ పథకం. మీ ఖాతాను కేవలం 250 రూపాయలతో తెరవండి, మరియు పెట్టుబడిని కొనసాగించండి. మీ వృద్ధాప్యంలో మీకు నెలవారీ పెన్షన్ వస్తుంది. ఈ రోజే ఎన్పిఎస్ సంచయ్ లో పొదుపు చేయడం ప్రారంభించండి, మరియు మీ భవిష్యత్తును సురక్షితం చేసుకోండి. మరిన్ని వివరాల కోసం మీ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ లేదా బ్యాంకును సంప్రదించండి. భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉండండి ఎన్పిఎస్ సంచయ్తో.
2: ఉదయ సమీరాల కార్యక్రమానికి స్వరాహ్వానం. నేటి మాట: ముప్పై 37 కథా సంపుటాలు, 17 నవలలు, బాలల చిట్టి నవలలు 1, బాలల కథా సంపుటాలు 5, వ్యాస సంపుటాలు 3, ఆత్మకథలు 8, నాటికలు, రేడియో కథానికలు. అబ్బా, ఈ పట్టిక చూస్తూ ఉంటే దీని వెనక ఎవరో ఒక అక్షర ఋషి కృషీవలత్వం మనకి కనిపిస్తూ ఉంటుంది. పుస్తకాలు తెరిస్తే ఆ జ్ఞానవాణి వినిపిస్తూ ఉంటుంది. అపరిమితమైనటువంటి ఈ సాహిత్యపు విందు అమర్చినది ఓ భరద్వాజ మహర్షి. నిజమే, భరద్వాజ విందు అంటారు. అలాగా ఈ భరద్వాజుడు ఎవరికి వారే పాఠకులు ఆ అక్షరాలని, ఆ శైలిని, ఆ చిన్ని చిన్ని వాక్యాల అభివ్యక్తీకరణని రా అని ఊరికి పిలిచి మరి అధ్యయనం చేస్తే అది ఆయన ఇంటి పేరు అవుతుంది. వెరసి రావూరి భరద్వాజ గారు. రావూరి భరద్వాజ గారు చాలా ఒదిగి ఒదిగి కూర్చున్నది మాత్రం ఒక మహాపీఠం. బహుశా ఆయనలోని ఎదిగినదం, ఆ ఒదిగే గుణం, ఇవే ఆయన జ్ఞానానికి ఆ పీఠాన్ని వేశాయి. అందుకే కదా జ్ఞానపీఠ పురస్కార స్వీకర్త అయ్యారు. ఈరోజు వారి జయంతి. ఇదే నెల ఇదే తేదీ పుట్టిన సంవత్సరం 1927. ఆయన ముందు నుంచి కూడా చాలా ఉన్నవారిలోనూ, బాగా చదువుకున్న వారిలోనూ జననం సహవాసం కాదు. తెలుగు రచనా ప్రపంచంలో ఒక వినూత్న సాహితీ ప్రక్రియకు శ్రీకారం చుట్టిన గొప్పవాడైన నిరాడంబర జీవి, దిగువ మధ్య తరగతి అయింది. అందుకే పేద ప్రజల భాష మీద అంత గట్టి పట్టు. కృష్ణాజిల్లాలో నంది

గ్రామ కంచికచర్ల సమీపంలో మోగురు, అప్పుడు అది హైదరాబాద్ సంస్థానంలోది. రావూరి కోటయ్య మల్లిగామ్మ దంపతులకు అక్కడ జన్మించారు. 8వ తరగతి వరకు చదువుకున్నారు. మొట్టమొదట్లో రావూరి భరద్వాజ గారి మీద చలం ప్రభావం ఎక్కువ. తెనాలి చేరాడు ఆయన యవ్వనంలో. ఓ ప్రెస్లో పనిచేయడం ప్రారంభించి 1946 నెల్లూరులో జమీన్ రైతు వారపత్రిక సంపాదక వర్గంలో ఆయన చేరిక. 48లో దీనబంధు వారపత్రిక, జ్యోతి, సమీక్ష, అభిసారిక, చిత్రసీమ, సినిమా, యువ పత్రికల్లో 1959 వరకు పని. కొన్నాళ్ళు ఫౌంటైన్ పెన్నుల కంపెనీలో అమ్మకందారు. అక్కడ యజమాని అమానుషత్వాన్ని భరించలేక రాజీనామా చేసి కొన్నాళ్ళ పాటు ఖాళీ. తర్వాత హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రంలో 1959 ప్రూఫ్ రీడింగ్ కళాకారుడిగా చేరి చివరికి 1987 ప్రసంగ కార్యక్రమాల ప్రయోక్తగా ఆయన పదవీ విరమణ చేశారు. మరి రచయితగా ఆయన కృషి 187 పైగా పుస్తకాలు వెలువరించారు, 500 పైగా కథలు, మావి 37 సంకలనాలు, 19 నవలు, 10 నాటకాలు. మనం ఈ పట్టిక అంతా కూడా చెప్పుకున్నాం. తొలి కథ ఒకప్పుడు 16 ఏళ్ల ప్రాయంలో రాశారు. ఇది జానపద శైలిలో సాగే కథ. చలం గారి ప్రభావం ఎక్కువ ఉందనుకున్నాం కదా, ఆయన ఆ ధోరణిలో చాలా కథలు రాశారు. అందులో ఆయన అందవేసిన చెయ్యి అనిపించుకొని జీవనోపాధి గడవడం కోసం ఓ రకమైన శృంగార కథలు కూడా ఆయన రాశారు. కాకపోతే విచిత్రమైన మానవ భావోద్వేగాలే ప్రధాన అంశాలు ఆయన కథలకు. ఆ శైలి ఆయన సరళమైంది. ఆయన పెళ్ళి 28 మే 1948 జరిగింది. భార్య 86లో పరమవధించారు. రావూరి భరద్వాజ గారు అంతకుముందు ఆ తర్వాత కూడా తన మనసుకు తోచినవి కాకుండా తన మనసున కలిసినవి, తన మనసున కలచినవి మేళవించి రచనలు చేశారు. జనాకర్షణ కోసం ఏదో అక్కర్లేని మెలికలు మలుపులు తిప్పడం ఇవన్నీ ఆయనకి చేతగావు కాదు. ఏదైనా చేతకానప్పుడు ఇది మేము చేయమండి అనడం కాదు, మేము చేయలేమండి అనాలి. కానీ చాలామంది తమకు చేతగాక ఇలాంటివి మేము చెయ్యం, చేయగలవో లేదో ఒకసారి చేసి చూసి వదిలే. అలాగే ఆయన అలాంటి రచనలు కొన్ని ఏవో చేసి చూసి వదిలేశారు. ఇది కాదు, కృష్ణా పత్రికలో ఆ రోజుల్లో ఒక అద్భుతమైనటువంటి రచన అయినది. మల్లంపల్లి సోమశేఖర శర్మ గారు, ముదిగొండ సుబ్రహ్మణ్య శర్మ గారి ప్రోత్సాహంతో పాలపుంత అనే ఓ పెద్ద కథ రాసి దాన్ని ఆ తర్వాత నవలగా కృష్ణాపత్రికలో వెలువరిస్తే మాయా జలతారు అని భరద్వాజ్ గారు పేరు పెట్టారు. అయితే శిల్పి, చిత్రకారుడు, కథకుడు అయినటువంటి శీలా వీరరాజు గారు పాకుడు రాళ్ళు అనే పేరు పెట్టారు. చలనచిత్ర రంగానికి సంబంధించి ఒక విధమైన ధోరణిని ఆయన అందులో చర్చించారు. వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో దీని మీద పరిశోధనలు జరిగాయి. పాకుడు రాళ్ళు మరి వారి 150 రచనలు చెప్పుకున్నాం కదా, కథలు, సంకలనాలు, అపరిచితులు, అపశృతి, ఆనాడు, అర్ధాంగి, ఆహుతి, భాగేశ్వరి, కథావాహిని, మంజూష, మనోరమ, మొణలేని శిఖరం, మహాదివ్యాసాలు, కిన్నెర మిథునం, మూఢనిద్ర, కల్పన, నరలోకం, గాలిపటం, ఇలాగ నవలలు కరిమింగిన వెలగపండు, చంద్రముఖి, కాదంబరి అది కూడా చాలా ప్రముఖమైంది. పాకుడురాడు సరే సరే మరి పిల్లల కోసం ఏంటి, అసలు పెద్దల కోసం ఎవరైనా రాయగలరా అంటే అది కష్టమే. కానీ ఆ రచనా ప్రక్రియలో ప్రవేశించక మళ్ళీ పిల్లల కోసం, ఎందుకంటే ఇంటర్మీడియట్ వాళ్ళకి, డిగ్రీ వాళ్ళకి, పోనీ 10వ తరగతి వాళ్ళకి చెప్పడం ఏంటంటే ఒక స్థాయికి వచ్చాక చెప్పడం సులువని, చిన్న చిన్న పిల్ల తరగతులకి చెప్పడం కష్టమని కొందరిలో అభిప్రాయం ఉంటుంది. సహనం, ఓపిక ఇవన్నీ అవసరం. భరద్వాజ గారు చాలా అద్భుతంగా పెద్దవాళ్ల కోసం రాశారు, పిల్లల కోసం ఉడుతుపదేశం, కీలుగుర్రం, చిలుక తీర్పు, రత్నాల్లోయ, వాణి, రాణి, సముద్రవీరుడు ఇలాంటివి కూడా రాశారు. ఇహ అపరాధ పరిశోధనలు అయితే విషనాగు, దుష్ట చతుష్ట ఇలాంటివి, సాహిత్య వ్యాసాలు, ఇనుపతర వెనక కంచికి వెళ్ళిన కథ, స్మృతి సాహిత్యం ఇవన్నీ కూడా చాలా చాలా చాలా చాలా రాశారు. ఆయనకు వచ్చిన పురస్కారాలు 1980 ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇచ్చింది, 1987 జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక కళాప్రపూర్ణ ఇచ్చింది 1980 ఆంధ్ర విశ్వకళా పరిషత్తు. ఆ తర్వాత అలా అలా చాలా చాలా బిరుదులు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, 2012 తెలుగు సాహిత్యానికి జ్ఞానపీఠ పురస్కారం లభించింది రావూరి భరద్వాజ.

రావూరి భరద్వాజ్ గారు. 2013 అక్టోబర్ 18న ఈ మాయ జలతారు ప్రపంచం నుంచి ఏ పాకుడు రాళ్ల మీద జారి పడకుండా ఆయనకున్న విశేష విపులీకృతమైనటువంటి జ్ఞానపీఠం మీద అధిష్ఠితులై అమరులయ్యారు. కథలు రాసే భరద్వాజ్ గారి జీవనగాథ ఆ రకమైన పురస్కార శుభ సమాప్త్యుత్సవంగా కంచికి చేరితే నేటి మాట ఇప్పుడు అక్కడ నుండి ఆరంభమవుతోంది. కంచర్ల సుగుణమణి గారికి సంబంధించిన జీవిత విశేషాలు ఈరోజు ఆమె వర్ధంతి. వారు ప్రముఖ సంఘ సేవిక కంచర్ల సుగుణమణి గారు 1919 నవంబర్ 27 జన్మించారు. కాకినాడలో గురుజు వెంకటస్వామి సూర్యనారాయణమ్మ దంపతులకు 5గురు చెల్లెళ్ళు, 4గురు అన్నదమ్ముల మధ్య ఆమె. మగపిల్లలతో సమానంగా మహారాజా కళాశాలలో, సమానంగా అంటే ఆ రోజుల్లో పట్టభద్రురాలు అయ్యారు. మంచి వాతావరణంలో పెరిగారు, సేవాభావం. అలాగే ఆమె చదువుకునే రోజుల్లో భూకంపాలు, వరదలు, ఉప్పెన్లు వస్తే ఇంటింటికి వెళ్ళి విరాళాలు సేకరించడం. 1937లో లిటిల్ లేడీస్ ఆఫ్ బృందావన్ అనే సంస్థ ప్రారంభించారు సుగుణమణి గారు, పేరుకు తగినట్టుగానే. ఆకాశవాణితో ఆమెకు అనుబంధం. తొలి తెలుగు ప్రసంగం ఢిల్లీ నుండి ప్రసారమైంది. 1944 సంవత్సరంలో భర్తకు బదిలీ కావడంతో మెడ్రాస్కి మారింది మకాం. వారి ప్రోత్సాహంతో దుర్గాబాయమ్మను దర్శించి ఆమెతో పాటు సేవ చేయాలనే ఆకాంక్షను సరే అన్నారు దుర్గాబాయమ్మ. ఆంధ్ర మహిళ పత్రిక బాధ్యత అప్పగించబడింది. గురుస్వామూర్తి, భోగరాజు పట్టాభి సీతారామ, టంగుడూరు ప్రకాశం పంతులు గారు వీరంతా కూడా ఆనాడు నాయకులు. ఆ ప్రముఖుల సాంగత్యంతో ఎన్నో విషయాలు తెలుసుకుని కస్తూరిబా నిధికి విరాళాలు 1 సంవత్సరంలో 6 లక్షలు పోగు చేశారు సుగుణమణి గారు. అప్పట్లో 6 లక్షలు అంటే సామాన్యం కాదు. మహాత్మాగాంధీ ఆజ్ఞ ప్రకారం దుర్గాబాయమ్మతో కలిసి ఆనిధితో ఆమె రాష్ట్రమంతా పర్యటించి కస్తూరిబా సేవా సంఘాలు స్థాపించి అనుభోగ్యులైన సేవికలను ఏర్పాటు చేశారు. భర్త ఉద్యోగరీత్యా అరకు వెళ్ళినప్పుడు అక్కడ గిరిజనుల పూరిళ్ళ ఆహారం, భాష, కట్టుబాటు విచిత్రంగా ఉండడం గమనించి అనారోగ్యాలు, విషజ్వరాలు చేసే బలులు ఇవన్నీ కూడా చూసి చరించిపోయి స్త్రీ శిశు సంక్షేమాధికారి పారిజాత నాయుడు గారికి ఒక లెటర్ రాశారు ఆవిడ. ఎందుకంటే అప్పట్లో ఆంగ్లం నేర్చుకోవడం, రాయడం, పంపడం ఇవన్నీ కూడా చాలా చాలా విశేషం కాబట్టి పని కావాలి కాబట్టి ఆ రకంగా తెలుగులో అయితే లేఖ రాసి ఆటలు, పాటలు, కుట్లు, పారిశుద్ధ్యం అక్కడ స్త్రీలకి నేర్పుతూ ఆల్ ఇండియా రేడియోలో 1944 నుంచి టీవీ వచ్చిన తర్వాత అన్ని ఛానల్స్లోనూ స్త్రీ సమస్యల మీద మాట్లాడడం, ఆంధ్ర మహిళా సభ కార్యకలాపాల్లో పాల్గొనడం, ఆంధ్ర మహిళ పత్రిక, ఆంధ్ర బాలానంద సంఘం ఇలా చాలా కార్యదర్శి, సలహాదారు, అధ్యక్షురాలు, ఉపాధ్యక్షురాలు ఎన్ని గౌరవ పదవులో ఏమీ ఆశించకుండా కేవలం సేవను అందిస్తూ అందుకే 1991లో చైల్డ్ వెల్ఫేర్కి నేషనల్ అవార్డు అప్పటి ప్రెసిడెంట్ చేతుల మీదుగా, శిరోమణి ఇన్స్టిట్యూట్ దుర్గాబాయి దేశ్ముఖ్ అవార్డు, ఇందిరా ప్రియదర్శన ప్రతిభా అవార్డు 2017 జూలై 5న బుధవారం తెల్లవారుజామున హైదరాబాదులో ఇంకొక 1 ఏడాది ఉండుంటే శత ఉత్సవం. ఆమె మంగళప్రదమైనటువంటి జీవితానికి జీవనానికి జరిగేది కానీ 99వ ఏట దివంగతురాలయ్యారు కంచర్ల సుగుణమణి గారు. నేటి మాట విశేషాలు విన్నారు. తరువాత లేఖావళి.

0: ఆ నవ్వులు పువ్వులై, అవి అక్షరాలై, లక్షల అక్షతలై ఆకాశవాణి మీద శ్రోతలు కురిపిస్తూ ఉంటే చక్కటి కార్యక్రమాలని ప్రసారం చేస్తూ శ్రోతల అభీష్టం మేరకు ప్రసారాలని అందించే ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం లేఖావళి కార్యక్రమానికి స్వరాహ్వానం పలుకుతోంది. శ్రోతలందరికీ కూడా స్వాగతం.
1: స్వాగతం. మరి ఈరోజు జంట స్వరాలతో లేఖావళి స్టార్ట్ చేద్దామండి. అయితే మొదటిగా మనకి గౌరవనీయులైన ఆకాశవాణి సంచాలకులకు, అయ్యా, జూన్ 18వ తారీఖు 12:40 ప్రసారం చేసిన డాక్టర్ విష్ణు ప్రసాద్ గారితో సంభాషణ చాలా బాగుంది, ధన్యవాదాలు అంటూ మూలా ప్రసాద్ గారు మనకి ఉత్తరాన్ని రాశారు. విశాఖపట్నం బక్కన్నపాలెం నుంచి రాశారు.
0: శ్రోతల ధన్యవాదాలు మనం అందుకుంటూ శ్రోతలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ డాక్టర్ గారికి ఈ ప్రశంసల్ని అందజేస్తూ ఇక్కడ ఒక ఉత్తరం ఉంది. మరి ముందుగా మనం తపాలా ద్వారా వచ్చినవి మొదలెట్టాం కార్డు. ఆర్ రఘువీర్ సింగ్, ఆర్ సుగుణాబాయ్, రాధ, మున్నా ఏలూరు నుండి రాస్తున్నారు. కార్యక్రమాల రూపకల్పన చాలా బాగుందండి. 14వ తేదీని జూన్ ఆదివారం ఉదయ సమీరాల్లో లేఖావళి చాలా బాగుంది, మిత్రుడ శ్రోతల స్పందన. అలాగే 15వ తేదీ భక్తిరంజన కార్యక్రమంలో సువర్ణమాల స్తుతి, శివకీర్తనలు ఇవన్నీ వినిపించారు. 16వ తేదీ ఉదయ సమీరాల్లో భక్తి గీతాలు, చక్కటి అంశాలు ప్రసారం చేస్తున్న మీకు ధన్యవాదాలు అంటున్నారు. ఇది ఆంగ్ల కార్యక్రమాలు చాలా బాగుంటున్నాయి, ప్రసంగం అన్నీ కూడా అన్ని విభాగాల్లోనూ. డాక్టర్ కె సత్యనారాయణ గారు రాస్తున్నారు. సత్యనారాయణ గారు ధన్యవాదాలండి. మరొక కార్డులోకి వెళ్లే ముందు
1: మరి ఒక చిన్న వాట్సాప్లో కూడా మనకి
0: వాట్సాప్ సందేశాలు, ఈమెయిల్ కూడా ఉన్నాయి కదా,
1: కూడా ఉన్నాయి. మరి ఈమెయిల్ అయితే రాయాలి అనుకునేవారు airpcvsp@gmail.com వాళ్ళ తాలూకా సందేశాలైనా సరే ఈమెయిల్ ద్వారా కూడా మనకి పంపించవచ్చు.
0: వాట్సాప్కి అయితే 7416 1729999 ఈ నెంబర్కి పంపించవచ్చు. తపాలా సేవల ద్వారా లేఖావళి స్టేషన్ డైరెక్టర్, ఆల్ ఇండియా రేడియో, సిరిపురం కూడలి, విశాఖపట్నం 530003, ఇది చిరునామా. ఆ లేఖ చదువుదామా?
1: అదే మరి. అదేంటంటే, ఇది మనకి వాట్సాప్ ద్వారా వచ్చిందండి. కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి శ్యామల ప్రకాష్ గారు అడుగుతున్నారు. ఈ నెల 27జూన్ ప్రసారమైన చింతన చాలా బాగుంది, అభినందనలు అంటూ ఉదయ సమీరాల కార్యక్రమంలో నేటి మాట అనంతరం బొడ్డేటి జగన్నాథరావు గారి చివరి తోడు కథానిక విన్నాం, అమోఘంగా ఉంది, వాళ్ళకి ఉదయపూర్వక అభినందనలు అని తెలియజేస్తున్నారు.
0: చాలా చాలా సంతోషం. ఈమెయిల్ చదివారు, ఈమెయిల్ ఇక్కడ కూడా ఒకటి వచ్చింది. దానికన్నా ముందు మరి తపాలా ద్వారా మంగళపాలె నుండి కొండా సత్యనారాయణ, తెనుగు తల్లి గంగరాజు, రూప, పుష్పలడిత, కిషోర్ సాయి, హరిచరణ్ కొండా, యువశంకర్ కుమార్, చంద్రిక, జాజుల గంగరాజు గారు రాస్తున్నారు. కార్యక్రమాలు బాగుంది. కథారచయిత ఎద్దనపూడి సులోచనారాణి గారి కొన్ని వాక్యాలు వారు ఏమైనా ఎప్పుడైనా తెలియజేస్తే బాగుంటుంది. ఉదయ సమీరాల్లో చేశారు, చాలా సంతోషం అని తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కటకం పావన్ గారి స్వీయ కవితలు బాగున్నాయి, శీర్షికలు కూడా. సాయంత్రం 4 గంటలకి సరదాగా కాసేపు

0: ఎఫ్ఎం ప్రసారాలకు సంబంధించి చాలా బాగుంది. 20వ తేదీ టంగుటూరు ప్రకాశం పంతులు గారి గురించి ఉదయ సమీరాల్లో చూపుతూ ఆయన జీవన ప్రస్థానం అవన్నీ కూడా చెప్పారు, చాలా బాగున్నాయి, సంతోషం అంటున్నారు. మీకు కూడా ధన్యవాదాలండి. ఈమెయిల్లో దామరాజు విశాలక్షి గారు గోపాలపట్నం, అనునిత్యం అద్భుతంగా అలరించే ఆకాశవాణికి అభినందనలు. గురువారం ఉదయ సమీరాల్లో జానపద వాంగ్మయం గురించి అయ్యగారి సీతారత్నం గారి సమాచారం వారి ప్రసంగం ద్వారా అందింది, బాగుంది, హృదయపూర్వక అభినందనలు. డాక్టర్ కేవీఎస్ మూర్తి గారితో సంధ్యారాగం పరిచయం దిలీప్ కుమారెడ్డి గారు బాగా చేశారు, మంచి ప్రశ్నలు వేశారు. కేవీఎస్ గారు కూడా చక్కటి సమాచారాన్ని అందించారు. ఇంత మంచి పరిచయ కార్యక్రమం అందించిన ఆకాశవాణికి దిలీప్ గారికి ధన్యవాదాలు అంటున్నారు, సంతోషం అండి. కథానాటక రచయిత ప్రసిద్ధుడైన ద్విభాషణ రాజేశ్వరరావు గారి గజం నిజం పలాయనం మిథ్య నాటిక హాస్యంగా వ్యంగ్యం మేళవింపుతో అద్భుతంగా అలరించింది. సమస్యాపూరణలు ఎంతో శ్రావ్యంగా సమర్థంగా నిర్వహిస్తూ వినిపిస్తున్న రాంభట్ల నృసింహశర్మ గారికి హృదయపూర్వక నమస్కారాలు. కార్యక్రమాలన్నీ బాగుంటున్నాయి అంటున్నారు విశాలక్షి గారు. విశాలక్షి గారు చాలా సంతోషం, ధన్యవాదాలు.
1: మరి తదుపరి వాట్సాప్ నుంచి వచ్చింది ఒక చిన్న సందేశం మనకి. రఘుబీర్ సింగ్ సుగుణాబాయి రాధా మున్నా ఏలూరు నుంచి మనకు రాస్తున్నారు. అంటే జూన్30వ తారీఖున ప్రసారమైనటువంటి భక్తి రంజని కార్యక్రమంలో శ్రీరామదాసు కీర్తనలు విని తరించాము. చింతనలో శ్రీ వివేకానంద స్వామి వారి సూక్తులు, మా ముందించిన విధానం, అలాగే కామాక్షమ్మ గారితో రచయిత కామాక్షమ్మ గారితో ఆకాశవాణి అంటే అందించిన విధానం మాకు చాలా ఆనందంగా ఉంది, వారికి ధన్యవాదాలు తెలియజేయండి అని చెప్పి మనకి రాధా మున్నా సుగుణాబాయి గారు తెలియజేస్తున్నారు.
0: ఇది సూక్తిముక్తావళి సంకలనం చేసి పంపిస్తే ఆ రోజుల్లో కే కామాక్షమ్మ గారు చదివారు, అది బాగుందని వారు రాశారు. అలాగే భక్తి రంజన్ గురించి కూడాను ఈ ఉత్తరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య, సంతోషిణి, కట్ల రాజేశం, సరోజిని, మాయ, కట్ల వారి కుటుంబ సభ్యులంతా కూడా రాస్తున్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం డైరెక్టర్ గారికి, సిబ్బందికి, వ్యాఖ్యాతలకు, శ్రోతలకు శుభోదయం. లేఖావళి కార్యక్రమ నిర్వాహకులకు మా నమస్కారాలు. గత వారం లేఖావళి కార్యక్రమం చాలా బాగుంది, మా ఉత్తరాలు చదువుతూ ఉండండి, పేర్లు కూడా చదువుతూ ఉండండి, గమనించండి అంటూ శుక్రవారం ఉదయం 7:15 కంటే జూలై 3వ తేదీ నేటి మాట శీర్షికన ఆరోజు ఎస్వి రంగారావు గారి జయంతి, ఆ సందర్భంగా చాలా చక్కగా వివరిస్తూ ఏది నేటి మాటలు అద్భుతమైన వ్యాఖ్యానంతో మధ్య మధ్యలో ఎస్వి రంగారావు గారి గళం పద్యాలు వినిపించారు. కార్యక్రమం చాలా బాగుంది, వినిపించిన వారికి ధన్యవాదాలు అంటున్నారు.
1: ఇదే ధన్యవాదాలు బండారు త్రిమూర్తుల గుప్తా గారు కూడా తెలియజేస్తున్నారు. జూన్ 28వ తేదీన ఆదివారం ఉదయం 7:15 ప్రసారమైన ఉదయ సమీరాల్లో నేటి మాట శీర్షికన తెలియజేసిన పాలమూర్తి వెంకట
0: నరసింహారావు
1: తెలియజేసిన విధానం బాగుంది. అలాగే బాపు రమణీయంలో ఒకరైన ముళ్ళపూడి వెంకటరమణ గారి జీవిత విశేషాలు కూడా తెలియజేశారు కదా, చాలా బాగుంది, ధన్యవాదాలు అంటూ బండారు త్రిమూర్తుల గుప్తా గారు మరి మనకి సందేశాన్ని పంపించారు.
0: చాలా సంతోషం. మరి భద్రాద్రి కొత్తగూడెం కట్ల కుటుంబీకులు వారి ఇంకా అభిప్రాయాన్ని చెప్తూ ఐశ్వరంగారావు గారి గురించి చెప్పిన వారికి మా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అందించిన ఆకాశవాణికి నమస్కృతులు. ఆరోగ్య మహాభాగ్యం కార్యక్రమంలో దగ్గు, జలుబు, ఆయాసం కారణాల చికిత్స గురించి సత్యశ్రీ గారితో చక్కటి పరిచయ కార్యక్రమం శ్రీమతి ఇందిరగారు నిర్వహించారు. పరిచయకర్త ఇందిరగారికి మా ధన్యవాదాలు. చాలామంది ప్రజలు దగ్గు నిర్లక్ష్యం చేస్తారు, దగ్గు ఆయాసం రావడం దాని కారణాలు, వీటి గురించి డాక్టర్ గారితో పరిచయం బాగుంది, ధన్యవాదాలు అంటున్నారు. నాగనాథ గుప్త విశ్రాంతి ఉద్యోగి, న్యూ ఎన్జీఓస్ కాలనీ నిజామాబాద్ నుండి రాస్తున్నారు. ఏడుంపావుకి ఉదయ సమీరాల్లో కార్యక్రమం విన్నాం. ఝాన్సీ లక్ష్మీబాయి గురించి భారత స్వతంత్ర సంగ్రామంలో వీరనారిగా నిలిచిన వారి వివాహం 1842 గంగాధరరావు గారితో జరిగినట్టు చక్కటి విషయాలన్నీ వివరించారు. డబ్బా కవ్వించకే నాటికి కూడా బాగుంది, సమయం ఎలా గడిచిందో తెలీదు. పుష్పాంజలిలో మహాగణపతి జేసుదాస్ గారు ఆలపించిన పాట వినిపించారు. లేలే బాబా నిద్ర లేవయ్యా ఇవన్నీ బాగున్నాయి, అతిశయోక్తి కాదు, సమాచారం వినిపించారు.

0: ఉపయుక్తమైన కార్యక్రమాలు అందిస్తున్నటువంటి విశాఖపట్నం అసిస్టెంట్ డైరెక్టర్ ప్రోగ్రామ్స్ అలాగే వారి సిబ్బందికి ధన్యవాదాలు అంటున్నారు. ఇంకా ఏమున్నాయి?
1: ఇంకా ఈ మధ్యకాలంలో ప్రసారం అని అంటే ఈ నెల 29వ తారీఖున ప్రసారం అయినటువంటి చివరి తోడు కథానిక చాలా బాగుంది అని చెప్పి అశోక్ నగర్ నుండి త్రినాథ స్వామి గారు అభినందనలు తెలియజేశారు.
0: దుద్దుపూడి త్రినాథ స్వామి గారు, దుద్దుపూడి త్రినాథ స్వామి గారే అశోక్ నగర్ నుంచి రాస్తూ కథానికలు చదువుతున్న తీరు బాగుంది అన్నారు. రఘువీర్ సింగ్, సుగుణాబాయి, రాధా మున్న వీరు క్యాన్సర్ కారణాలు చికిత్స విషయమై 1వ తేదీ మధ్యాహ్నం ప్రసారం చేసిన అంశం, అలాగే 2వ తేదీ గురువారం ఉదయం భక్తిరంజంలో భక్తిగీతాలు, చింతనలో స్నేహబంధం, అన్నీ బాగుంటున్నాయి, ఆనందం అన్నారు. మాకు కూడా పరమానందం. మునగపాక నుంచి ఆడారు నాగేశ్వరరావు గారు, ఈ నెల 2వ తేదీ గురువారం పొలం పనులో తక్కువ పెట్టుబడితో పంట పండించే విధానం గురించి సుధాకర్ రెడ్డి గారు చెప్పిన తీరు బాగుంది, ఆ తీరులో చెప్పిన అంశం కూడా బాగుంది అని తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇలా అందరూ తమ సంతోషాన్ని, ఆనందాన్ని, సూచనలను, సలహాను లేఖావళి కార్యక్రమంలో మనకి తపాలా సేవల ద్వారా, ఈమెయిల్ ద్వారా, ఇంకా
1: వాట్సాప్ ద్వారా కూడా పంపించవచ్చు
0: అందించారు. ఆ చిరునామాలు ఏమిటి?
1: వాట్సాప్ ద్వారా అయితే 7741617299 అనే నంబర్కి,
0: తెలుగులో 7741617299.
1: మరి ఈమెయిల్ ద్వారా అయితే airpcvsp@gmail.com ద్వారా కూడా తమ అభిప్రాయాలని,
0: తపాలా ద్వారా లేఖావళి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, సిరిపురం కోడలి, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, విశాఖపట్నం 530003 ఈ చిరునామాకి పంపించడం ద్వారా వచ్చిన లేఖల్ని, స్పందనల్ని అందుకుందాం వచ్చే వారం లేఖావళిలో. అంతవరకు నమస్కారాలతో సెలవు.
1: సెలవు.
0: లేఖావళి విన్నారు.
2: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ BLOతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ BLO 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: పుష్పాంజలి రాజాధిరాజు చిత్రం నుండి పి. సుశీల.

మంగళంపల్లి బారమురళి కృష్ణ గళంలో సూర్యస్తుతి శ్లోక గానం విన్నారు. పాండవ వనవాసం చిత్రం నుండి చివరిగా శ్రీ రాజేశ్వరి

ఆకాశవాణి అనకాపల్లి జిల్లా సమాచార లేఖ వింటారు. జిల్లాలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ, ఏరువాక పౌర్ణమి వేడుకలు, ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల శంకుస్థాపన, యోగాంధ్ర కార్యక్రమం, అన్నదాత సుఖీభవ నిధుల విడుదల, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ, జల్జీవన్ మిషన్ 2.0 అమలు, ఇలా అనకాపల్లి జిల్లాలో చోటు చేసుకున్న ప్రధాన అంశాల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని పారదర్శకంగా నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు. ఇంటింటి సర్వే పురోగతిపై బూత్ లెవెల్ అధికారులతో సమీక్షించిన కలెక్టర్ అర్హులైన ప్రతి ఓటరు వివరాలను ఖచ్చితత్వంతో నమోదు చేయాలని అన్నారు. ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా ప్రతి ఇంటిని సందర్శించి 15 రోజుల్లో ఎస్ఐఆర్ ఫారాలను పూర్తి చేయాలని బీఎల్ఓలకు సూచించారు. జ్యేష్ఠ పౌర్ణమిని పురస్కరించుకుని రైతులు వ్యవసాయ పనులకు శ్రీకారం చుట్టే ఏరువాక పౌర్ణమి కార్యక్రమాన్ని కసింకోట మండలం బయ్యవరం గ్రామంలో జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ ప్రారంభించారు. శాసనసభ్యులు కొండతాల రామకృష్ణతో కలిసి కలెక్టర్ స్వయంగా నాగిలిపట్టి మొదటి దుక్కిదున్ని సాగు పనులకు నాంది పలికారు. వ్యవసాయ భూముల్లో భూదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించి పాడి పంటలు సమృద్దిగా పండాలని ప్రార్థించారు. పాయకరావుపేట నియోజకవర్గంలోని దొండవాక రాజేపేట తీరాల్లో నిర్మించనున్న 2 ఫిష్ ల్యాండింగ్ కేంద్రాలకు మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, వంగలపూడి అనిత శంకుస్థాపన చేశారు. ప్రధానమంత్రి మత్స్యసంపద యోజన కింద ఒక్కొక్కటి 24 కోట్ల 77 లక్షల రూపాయల అంచనా వ్యయంతో వీటిని నిర్మిస్తున్నారు. సురక్షిత బోట్ ల్యాండింగ్,

0: పరిశుభ్రమైన చేపల నిర్వహణ, మార్కెటింగ్ సదుపాయాలతో మత్స్యకారుల అభివృద్దికి ఈ కేంద్రాలు ఉపయోగపడతాయని మంత్రులు తెలిపారు. మానసిక ఒత్తిడిని దూరం చేయడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందని జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ అన్నారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా బొజ్జన్నకొండ వద్ద నిర్వహించిన యోగాంధ్ర 2026 కార్యక్రమంలో శాసనసభ్యులు కొండతాల రామకృష్ణతో కలిసి ఆమె పాల్గొన్నారు. యాంత్రిక జీవనంలో ప్రతిరోజు అరగంటైనా యోగాకు కేటాయించాలని, పాఠశాలల్లో యోగాను విధిగా అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ఎమ్మెల్యే కొండతాల రామకృష్ణ తెలిపారు. రైతుల సంక్షేమానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడి ఉన్నాయని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఎస్సరాయవరం మండలం సైతారిపేటలో జరిగిన కార్యక్రమంలో పీఎం కిసాన్ అన్నదాత సుఖీభావ పథకాల నిధులను విడుదల చేశారు. అనకాపల్లి జిల్లాలో 2,42,536 మంది రైతులకు 158,04,00,000 రూపాయల ఆర్థిక సాయం అందుతుందని, రాష్ట ప్రభుత్వం 5,000, కేంద్రం 2,000 కలిపి ఒక్కో రైతుకు 7,000 రూపాయలు నేరుగా ఖాతాల్లో జమ అవుతాయని మంత్రి తెలిపారు. జిల్లాలో 251,772 మంది లబ్ధిదారులకు 106,85,00,000 రూపాయల ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు. 2 మున్సిపాలిటీలు, 24 గ్రామీణ మండలాల్లో ఉదయం 5 గంటల నుంచే పంపిణీ ప్రారంభమై శతశాతం పెన్షన్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో జల్జీవన్ మిషన్ 2.0 కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసి ప్రతి ఇంటికి సురక్షిత త్రాగునీరు అందించాలని జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో జరిగిన జిల్లా జల పారిశుద్ధ్య కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. గిరిజన గ్రామాల్లో తాగునీటి సమస్యలను గుర్తించి తక్షణ చర్యలు చేపట్టాలని, గ్రామస్థాయి నీటి సరఫరా కమిటీలను బలోపేతం చేయాలని సూచించారు. వికసిత్ భారత్ 2047 కలను సాకారం చేసేందుకు మహిళల భాగస్వామ్యం అత్యంత కీలకమని జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ అన్నారు. అనకాపల్లి మండలం అక్కిరెడ్డిపాలెం పంచాయతీలో జరిగిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్ అంటే వీబీజీ రామ్జీ పథకాన్ని కలెక్టర్ భూమి పూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గ్రామాభివృద్ది కోసం కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమ ఉద్దేశమని అన్నారు. గ్రామీణ మహిళలు, యువత స్వయంపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా స్వావలంబన సాధించాలని పిలుపునిచ్చారు. వీబీజీ రామ్జీ అనేది ఎంజీఎన్ఆర్ఈజీఏ స్థానంలో వచ్చిన కొత్త గ్రామీణ ఉపాధి హామీ పథకమని, దీని ద్వారా అర్హులైన ప్రతి గ్రామీణ కుటుంబానికి సంవత్సరంలో 125 రోజులు వేతన ఉపాధికి చట్టబద్దమైన హామీ లభిస్తుందని వివరించారు. వ్యవసాయ పనుల సమయంలో 60 రోజులు పనులను నిలిపివేసే వెసులుబాటు కూడా ఉంటుందని అన్నారు. ఈ పథకం ద్వారా గ్రామాల్లో పాఠశాలలు, అంగన్వాడీలు, సోలార్ ప్లాంట్లు కూడా ఏర్పాటు చేసుకోవచ్చునని తెలిపారు. కేంద్ర రాష్ట ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరూ తెలుసుకుని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. ఇప్పటి వరకు అనకాపల్లి జిల్లా సమాచార లేఖ విన్నారు. మరింత సమాచారంతో వచ్చే నెల సమాచార లేఖలో కలుద్దాం. రచన ఎడ్ల రామకృష్ణ, అనకాపల్లి జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: తదుపరి కార్యక్రమం వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి.
2: డి వర్ధిని గారి గాత్ర కచేరి వింటారు. వాద్య సహకారం ఓ రాజశేఖర్ వయోలిన్, పెరవల్లి జయభాస్కర్ మృదంగం. ముందుగా వినండి నాటకప్రియ రాగంలో తంజావూరి శంకరయ్య అయ్యర్ రచన, గీతవాద్య ఆదితాళం.

కార్యక్రమంలో తరువాత అటానా రాగంలో త్యాగరాజస్వామి కృతి అనుపమ గుణాంబుది ఖండచాపుతాళం.

అనుసంధాన కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో డి వర్ధిని గారి గాత్ర కచేరి వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి పూర్ణచంద్రిక రాగంలో జిఎన్ బాలసుబ్రహ్మణ్యం రచన వరధనిపుణ రూపకతాళం.

డి వర్ధిని గారి గాత్ర కచేరి వింటున్నారు. ఇప్పుడు వినండి మిశ్రచాపతాళంలో శ్యామశాస్త్రి రచన కరుణ చూడవమ్మా.

వరాళి రాగంలో శ్యామశాస్త్రి రచన విన్నారు. చివరిగా వినండి సింధు భైరవి రాగంలో స్వాతి తిరునాళ్ రచన కృష్ణచంద్ర ఆదితాళం.

0: మీరింతవరకు అనుసంధాన కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో డి వర్ధని గారి గాత్ర కచేరి విన్నారు. వాద్య సహకారం ఓ రాజశేఖర్, వయోలిన్ పెరవల్లి జయభాస్కర్, మృదంగం. ఈనాటి అనుసంధాన కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
2: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: సకాలంలో విత్తనాలు వేయండి, సమృద్ధిగా దిగుబడి పొందండి.
5: మాస్టర్ గారు, వ్యవసాయం గురించి రైతు కంటే బాగా తెలిసిన వారు ఎవరుంటారు? విత్తనాలను సరైన సమయంలోనే వేస్తారుగా.
4: నేను పంటల విత్తనాల గురించి మాట్లాడడం లేదు, నేను ఎన్పిఎస్ సంచయ్ గురించి చెప్తున్నాను.
5: ఈ ఎన్పిఎస్ సంచయ్ అంటే ఏంటి?
4: ఎన్పిఎస్ సంచయ్ భారత ప్రభుత్వ సంస్థ అయిన PFRDA నడిపే ఒక పెన్షన్ పథకం. మీ ఖాతాను కేవలం 250 రూపాయలతో తెరవండి మరియు పెట్టుబడిని కొనసాగించండి. మీ వృద్ధాప్యంలో మీకు నెలవారీ పెన్షన్ వస్తుంది. ఈ రోజే ఎన్పిఎస్ సంచయ్ లో పొదుపు చేయడం ప్రారంభించండి మరియు మీ భవిష్యత్తును సురక్షితం చేసుకోండి. మరిన్ని వివరాల కోసం మీ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ లేదా బ్యాంకును సంప్రదించండి. భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉండండి. ఎన్పిఎస్ సంచయ్తో.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం పాటల పల్లకి. శ్రోతలు డైల్ చేయవలసిన ఫోన్ నెంబర్లు 2727244, 2727288, జతపరచవలసిన కోడ్ 0892.

0: హలో,
1: గుడ్ మార్నింగ్ సార్.
0: శుభోదయం అండి.
1: సార్, చిత్తూరు జిల్లా పోతలపట్టు మండలం తలిపెలిపల్లి గ్రామం నుంచి నరేంద్ర సార్. బాగున్నారు సార్?
0: బాగున్నామండి. ఆదివారం ఎలా ఉన్నారు?
1: బాగున్నాం సార్.
0: చెప్పండి.
1: హ్యాపీ సండే సార్ మీకు కూడా.
0: తప్పకుండా, ఆనంద ఆదివారం.
1: థ్యాంక్ యూ సార్. నాకు పాండ్యరంగ మహత్యం సినిమా నుంచి ఏ కృష్ణ ముకుంద మురారి అనే పాట కావాలి సార్. టీవీలో సంగీతంలో మంచి సినిమా సార్, అది పూర్తి పాట వినిపిస్తాను సార్.
0: సరేనండి, తప్పకుండా.
1: ధన్యవాదాలు సార్.

0: హలో,
1: హలో నమస్కారం సార్.
0: నమస్కారం. మీ పేరు?
1: నా పేరు కాకి అప్పలం. నెల రకానికి తుమ్మలపల్లి వారి
0: ఏ సినిమా, ఏ పాట?
1: రాఖీ పేరు చెప్పి దేవులో బొమ్మ.

0: ఆకాశవాణి
1: ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమానికి స్వాగతం.
2: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2 రోజుల ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా మంగళవారం బుధవారాల్లో నిర్వహించిన 2 కేంద్రీయ విశ్వవిద్యాలయాల తొలి స్నాతకోత్సవ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంగళవారం విశాఖపట్నంలో నిర్వహించిన కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. వేగంగా మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా తమ జ్ఞానం నైపుణ్యాలను నిరంతరం మెరుగుపరుచుకుంటూ నవీన ఆవిష్కరణలకు కృషి చేయాలని సూచించారు. బుధవారం అనంతపురం జిల్లా జంతులూరులో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థులకు రాష్ట్రపతి డిగ్రీ పట్టాలను ప్రదానం చేయడంతో పాటు ప్రతిభ కనపరిచిన 56 మంది విద్యార్థులకు స్వర్ణ పతకాలను అందజేశారు. అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తూ ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం భవిష్యత్తుకు సిద్దమైన విద్యాసంస్థగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ విశ్వవిద్యాలయం దేశానికి ఉత్తమ మానవ వనరులను అందించే గొప్ప విద్యా కేంద్రంగా అభివృద్ధి చెంది 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశం లక్ష్య సాధనలో కీలక పాత్ర పోషిస్తుందని రాష్ట్రపతి పేర్కొంటూ,
3: మహిళా సశక్తీకరణ బడితే కదమకే సాథి ఏ ఉపలబ్ధి సంస్థకే సమావేశీ సోచ్ ఆర్ జెండర్ జస్టిస్ కే ప్రతి సంవేదనశీలతకి దర్శాతా హే. ఇస్ జనజాతీయ విశ్వవిద్యాలయ పర్ అనేక విశేష జిమ్మేదారియా హే. ఏ అపేక్షా కి జాతి హే కి ఏ విశ్వవిద్యాలయ జనజాతీయ సమాజ కే ఆత్మవిశ్వాస్ నేతృత్వ ఆర్ నీతి నిర్మాణ కా కేంద్ర బనే.
1: డిజిటల్ ఇండియా ప్రారంభించి బుధవారానికి 11 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రధానమంత్రి సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ కార్యక్రమం ప్రజల జీవితంలోని ప్రతి రంగాన్ని ప్రభావితం చేస్తుందని అన్నారు. పేదలు, అణగారిన వర్గాల సాధికారతకు డిజిటల్ ఇండియా కీలక పాత్ర పోషించిందని, ప్రజల జీవన సౌలభ్యాన్ని మరింత సులభతరం చేసిందని పేర్కొన్నారు. ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ విస్తరణ నుంచి డిజిటల్ లావాదేవీల పెరుగుదల వరకు ఈ కార్యక్రమం సాధించిన అపూర్వ విజయాలు ప్రపంచ దృష్టిని భారత్ వైపు ఆకర్షించాయని చెప్పారు. అంతరాయం లేని డిజిటల్ చెల్లింపులు, ప్రత్యక్ష ప్రయోజన బదిలీ డిబిటీలు పారదర్శకంగా లబ్ధిదారులకు చేరుతున్నాయని వివరించారు.
2: కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ 16వ ఆర్థిక సంఘం సిఫార్సుల అమలుపై రాష్ట్రాల పంచాయతీరాజ్ మంత్రుల జాతీయ సదస్సును ఢిల్లీలో నిర్వహించింది.

0: 16వ ఆర్థిక సంఘం గ్రామీణ స్థానిక సంస్థలకు 435,236 కోట్ల రూపాయల నిధులను సిఫార్సు చేసిందని ఆ మంత్రిత్వ శాఖ శుక్రవారం వెల్లడించింది. ఇవి 15వ ఆర్థిక సంఘం 5 ఏళ్ల కాలానికి చేసిన కేటాయింపులతో పోలిస్తే సుమారు 84% అధికమని పేర్కొంది. ఈ సందర్భంగా కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ పాత్రికేయులతో మాట్లాడుతూ 16వ ఆర్థిక సంఘం పంచాయతీలకు 80% ప్రాథమిక గ్రాంట్లు, 20% పనితీరు ఆధారిత గ్రాంట్లను ప్రతిపాదించినట్లు తెలిపారు. వికసిత్ భారత్ 2047 లక్ష సాధనలో ఆర్థికంగా బలోపేతమైన, డిజిటల్ సదుపాయాలతో కూడిన గ్రామ పంచాయతీలు సమ్మిళిత సుస్థిర అభివృద్దిలో మరింత కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జపాన్ ప్రధానమంత్రి సనాయే తకైచితో గురువారం ఢిల్లీలో 16వ వార్షిక శిఖరాగ్ర స్థాయి చర్చలు జరిపారు. ఆర్థిక ఇంధన భద్రత, ఔషధ రంగం, రక్షణ, కృత్రిమ మేధస్సు, ఏఐ వంటి వివిధ రంగాల్లో అనేక ఒప్పందాలను ఇరుదేశాలు కుదుర్చుకున్నాయి. అనంతరం జరిగిన సంయుక్త విలేకరుల సమావేశంలో నరేంద్ర మోదీ మాట్లాడుతూ, భారత్ జపాన్ దేశాలు రక్షణ రంగంలో మొట్టమొదటిసారిగా ఉమ్మడి ప్రాజెక్టుపై చారిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకున్నాయని తెలిపారు. భారత్ జపాన్ ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో నేడు ఉన్నాయని, స్వేచ్ఛాయుత బహిరంగ ఇండో పసిఫిక్ ప్రాంతం అనేది రెండు దేశాలకు ఉమ్మడి ప్రాధాన్యతగా ఉందని ప్రధానమంత్రి పేర్కొంటూ,
2: భారత్ ఆర్ జపాన్ దోనో इकोनॉमिक सिक्योरिटी और एनर्जी सिक्योरिटी का महत्व अच्छी तरह समझते हैं. इसी दिशा में आज हमने इकोनॉमिक सिक्योरिटी के लिए एक ज्वाइंट रोडमैप तैयार किया. इसके माध्यम से हम सेमीकंडक्टर, क्वांटम और एडवांस मटेरियल जैसे स्ट्रेटेजिक क्षेत्रों में सप्लाई चेन रेजिलियंस को मजबूत करेंगे. इंडिया जापान बायोगैस इनिशिएटिव के माध्यम से हमें भारत में 1000 बायोगैस और ऑर्गेनिक फर्टिलाइजर प्लांट्स लगाने में सहायता मिलेगी.
0: త్రిభాషా విధానానికి సంబంధించి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ కొత్త మార్గదర్శకాలను సోమవారం విడుదల చేసింది. ప్రస్తుతం 10వ తరగతి విద్యార్థులు కొత్త భాషా విధానాన్ని అనుసరించాల్సిన అవసరం లేదని బోర్డు స్పష్టం చేసింది. అలాగే ప్రస్తుతం 7, 8, 9, 9వ తరగతుల్లో చదువుతున్న విద్యార్థులు 10వ తరగతికి వచ్చిన తర్వాత 3వ భాషలో బోర్డు పరీక్ష రాయాల్సిన అవసరం ఉండదని సిబిఎస్ఈ తెలిపింది. ఈ మార్పులు ప్రస్తుతం చదువుతున్న వారిపై తక్షణ ప్రభావం చూపవని పేర్కొంది. ఇప్పటికే 7, 8, 9వ తరగతుల్లో 2 విదేశీ భాషలను ఎంపిక చేసుకున్న విద్యార్థులు అదే విధానాన్ని కొనసాగించవచ్చని, అయితే దానికి అదనంగా ఒక భారతీయ స్థానిక భాషను కూడా అభ్యసించాల్సి ఉంటుందని బోర్డు వెల్లడించింది. త్రిభాషా విధానం ద్వారా భారతీయ భాషల ప్రోత్సాహం, భాషా వైవిధ్య పరిరక్షణ లక్ష్యంగా ఈ మార్గదర్శకాలు రూపొందించినట్లు సిబిఎస్ఈ పేర్కొంది.
1: భారత 31వ సైన్యాధిపతిగా జనరల్ ధీరజ్ సేత్ ఢిల్లీలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. సాయుధ దళాల్లో 40 ఏళ్లకు పైగా సేవలందించి పదవీ విరమణ చేసిన జనరల్ ఉపేంద్ర ద్వివేది స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. ఖడ్క్వాసాలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీ పూర్వ విద్యార్థి అయిన జనరల్ ధీరజ్ సేత్ 1986 డిసెంబర్లో ఆర్మడ్ కోర్లో చేరారు. 31వ సైన్యాధిపతి కావడానికి ముందు ఉప సైన్యాధిపతిగా సేవలందించారు.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో బుధవారం కేంద్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఆ వివరాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పాత్రికేయులకు వెల్లడిస్తూ, ద్వారకా ఎక్స్ప్రెస్ వేను ఢిల్లీలోని నెల్సన్ మండేలా మార్గ్ వసంత కుంజుతో అనుసంధానించే 6 వరుసల రహదారి సొరంగం నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని, 14,115 కోట్ల రూపాయల విలువైన రోడ్డు, మౌలిక వస్తువుల ప్రాజెక్టులకు ఆమోదం లభించిందని చెప్పారు. ఈ ప్రాజెక్టు ద్వారా పశ్చిమ ఢిల్లీ, దక్షిణ ఢిల్లీ మధ్య వేగవంతమైన రవాణా సౌకర్యం అందుబాటులోకి వస్తుందని మంత్రి పేర్కొన్నారు. అదేవిధంగా ఉత్తరప్రదేశ్లో జాతీయ రహదారి నంబర్ 34 పరిధిలోని 117.7 కిలోమీటర్ల మేర 4-6 వరుసల యాక్సెస్ కంట్రోల్డ్ కాన్పూర్ కబ్రాయ్ విభాగాన్ని బీఓటీ టోల్ విధానంలో నిర్మించడానికి సైతం కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పారు. గత 2 ఏళ్లలో ఎన్డీఏ ప్రభుత్వం దేశవ్యాప్తంగా రహదారులు, రైల్వే ప్రాజెక్టులకు భారీగా నిధులు కేటాయించిందని అశ్విని వైష్ణవ్ వెల్లడిస్తూ,
3: एनडीए 3 माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के इस ऐतिहासिक टर्म में बहुत सारे हाईवे के, रेलवे के, मेट्रो के और इंफ्रा के प्रोजेक्ट्स बहुत सारे लिए गए. समरी में देखें तो 57 रेलवे प्रोजेक्ट्स 2,60,000 करोड़ के, 36 हाईवे प्रोजेक्ट्स 3,70,000 करोड़ के, 12 मेट्रो प्रोजेक्ट्स 1,50,000 करोड़ के, 5 नए एयरपोर्ट्स और मॉडिफाइड उड़ान स्कीम 37,000 करोड़, फिर वाडवन पोर्ट और शिप रिपेयर फैसिलिटी, शिपिंग के रिफॉर्म्स मिला के 1,50,000 करोड़ करीब.
1: జనాభా మార్పులపై ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ తన సిఫార్సులను వీలైనంత త్వరగా సమర్పించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. కమిటీ సభ్యులతో బుధవారం ఆయన ఢిల్లీలో సమావేశమయ్యారు. దేశంలోని

0: జనాభా మార్పులకు సంబంధించిన అంశాలపై ప్రత్యక్ష సమాచారం సేకరించేందుకు వివిధ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో పర్యటించనున్నట్లు కమిటీ హోంమంత్రికి తెలిపింది. ఈ పర్యటనల సందర్భంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రపాలిత ప్రాంతాల పరిపాలనా విభాగాలతో సమావేశమై వివరాలను సేకరించనున్నట్లు వెల్లడించింది. అలాగే జనాభా మార్పులకు సంబంధించిన అంశాలపై అభిప్రాయాలు సూచనలు పొందేందుకు కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలతోనూ సంప్రదింపులు జరపనున్నట్లు కమిటీ పేర్కొంది. రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ముందుగానే అవసరమైన సమాచారాన్ని సేకరించేందుకు ఒక సమగ్ర ముసాయిదాను సిద్దం చేసినట్లు కమిటీ హోంమంత్రికి వివరించింది.
1: వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్ విబీజీ రామ్జీ చట్టం బుధవారం నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. విబీజీ రామ్జీ జాతీయ స్థాయి కార్యక్రమాన్ని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆంధ్రప్రదేశ్లో గురువారం అధికారికంగా ప్రారంభించారు. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలోని ఓబులవారిపల్లి మండలం ముక్కావారిపల్లి గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో విబీజీ రామ్జీ ప్రోత్సాహక గీతాన్ని, పథకం సమాచార సంచికను, పోర్టల్ను ఆవిష్కరించి లబ్దిదారులకు రోజ్గార్ గ్యారంటీ కార్డులను పంపిణీ చేశారు. అనంతరం కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ, విబీజీ రామ్జీ యోజన ద్వారా గ్రామీణ పేదలకు మరింత ఉపాధి భద్రత కల్పిస్తున్నామని తెలిపారు. గతంలో 100 రోజుల ఉపాధి ఉండగా విబీజీ రామ్జీ పథకం కింద శ్రామికులకు 125 రోజుల ఉపాధి లభిస్తుందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొంటూ,
2: ఆజ్ వికసిత్ భారత్ జీ రామ్జీ యోజన లాగూ హో రహీ హై, ఐసీ కృపా కీ వర్షా కీజియే కి హమారా కోయి గరీబ్ మజ్దూర్ బినా కామ్ కే నా రహే, హర్ హాత్ కో కామ్ హర్ పేట్ కో రోటీ, కోయి గరీబ్ బినా కామ్ కే నా రహే. इसके लिए ये योजना आई है. विकसित भारत जी राम जी योजना में मनरेगा में केवल 100 दिन रोजगार मिलता था. विकसित भारत जी राम जी योजना में पूरे 125 दिन मजदूर को रोजगार मिलेगा.
0: భారతదేశాన్ని ఎలక్ట్రిక్ మొబిలిటీ హబ్గా నిర్మించడం అనే అంశంపై ఢిల్లీలో గురువారం జరిగిన జాతీయ సదస్సులో కేంద్ర పర్యావరణ అటవీ వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ పాల్గొన్నారు. ప్రారంభోపన్యాసంలో కేంద్ర మంత్రి ప్రసంగిస్తూ, అభివృద్దిని సుస్థిరతను సమతుల్యం చేసే విధానాల ద్వారా పర్యావరణ పరిరక్షణ చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. పర్యావరణం, ఆర్థిక వ్యవస్థ రెండూ కలిసి అభివృద్ది చెందాలన్నది కేంద్ర ప్రభుత్వ విధానమని ఆయన చెప్పారు. ఓవైపు దేశంలో వేగవంతమైన పారిశ్రామిక అభివృద్ది జరుగుతున్నప్పటికీ దేశ అటవీ విస్తీర్ణం 2014లో 7,01,673 చదరపు కిలోమీటర్లు ఉంటే ఈ రోజుకి 7,15,000 చదరపు కిలోమీటర్లకు పెరిగిందని కేంద్ర మంత్రి గుర్తు చేశారు.
1: జమ్మూ కశ్మీర్లో ప్రసిద్ధ అమర్నాథ్ యాత్ర శుక్రవారం నుంచి ప్రారంభమైంది. జమ్మూలోని భగవతీనగర్ యాత్రీ నివాసం నుంచి అమర్నాథ్ యాత్రికుల తొలి బృందాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా గురువారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా మాట్లాడుతూ, యాత్రికుల భద్రత సౌకర్యాలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అమర్నాథ్ యాత్ర సురక్షితంగా కొనసాగేందుకు జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. జమ్మూలోని భగవతీనగర్ బేస్ క్యాంపు నుంచి 4,822 మంది యాత్రికులతో కూడిన తొలి బృందం కట్టుదిట్టమైన భద్రత మధ్య అమర్నాథ్ క్షేత్రానికి బయలుదేరింది. 57 రోజుల పాటు సాగే ఈ యాత్ర ఆగస్టు 28న ముగియనుంది.
0: ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పాలన కోసం ఆర్థిక సమాచార విశ్లేషణ అంశంపై గురు శుక్రవారాల్లో రాష్టస్థాయి కార్యశాల జరిగింది. ఈ కార్యశాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించి మాట్లాడుతూ, డేటా ఆధారిత పాలన సాంకేతికత వినియోగంతో ఆంధ్రప్రదేశ్ను బలమైన ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ప్రభుత్వ శాఖల సమాచారాన్ని ఒకే వేదికపైకి తీసుకొచ్చే డేటా లేక్, ఆరోగ్య రంగంలో సంజీవిని వంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నామని వెల్లడించారు. ప్రస్తుతం డేటానే సంపదగా మారిందని, భవిష్యత్తులో డేటా ఆధారిత నిర్ణయాలకే అత్యధిక ప్రాధాన్యత ఉంటుందని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
3: డేటా ఈజ్ వెల్త్ అకార్డింగ్ టు మీ. యు ఆర్ హావింగ్ ప్రాపర్ డేటా, యు విల్ అరైవ్ రియల్ సొల్యూషన్ ఫర్ ఎగ్జిక్యూషన్, ఫర్ మానిటరింగ్, ఫర్ కరెక్ట్ మెజర్స్. దేర్ ఇస్ నో ప్రాపర్ డేటా. ఇఫ్ యు ఫీడ్ కంప్యూటర్ గార్బేజ్, గార్బేజ్ విల్ కమ్. If you feed proper data, nothing like that, on health or education or agriculture, everything, it is a big game changer.
1: తెలంగాణలోని హైదరాబాద్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ సంస్థలో పరిశోధక విద్యార్థుల కోసం నిర్మించనున్న వస్తి భవనానికి కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ మంగళవారం శంకుస్థాపన చేశారు. నీటి శుద్ది ప్లాంట్, ఇతర అభివృద్ది పనులను దృశ్య మాధ్యమ విధానంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, వ్యవసాయ పరిశోధనలను పరిశ్రమలతో అనుసంధానించడంలో అగ్రి టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు.

0: దేశ ఆర్థిక వృద్ధికి వ్యవసాయ పరిశోధన సంస్థలు, పరిశ్రమల మధ్య బలమైన భాగస్వామ్యాలు కీలకమని అన్నారు. పరిశోధనలు ప్రయోగశాలలకై పరిమితం కాకుండా ఉపాధి కల్పించేలా, పరిశ్రమల అభివృద్ధికి తోడ్పడేలా, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేలా ఉండాలని పరిశోధకులకు సూచించారు.
1: ఆంధ్రప్రదేశ్లోని కృష్ణాజిల్లా కొండపావులూరు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ కేంద్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ ఆధ్వర్యంలో ఆసుపత్రి విపత్తు నిర్వహణ ప్రణాళికపై 2 రోజుల దక్షిణ మండల కార్యశాల గురు శుక్రవారంలో నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల ప్రతినిధులు ఈ కార్యశాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కౌసర్ బానో మాట్లాడుతూ, విపత్తులు అత్యవసర పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలను కాపాడడంలో ఆసుపత్రులు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. ఆసుపత్రుల భద్రతను బలోపేతం చేయడం, అత్యవసర సన్నద్ధతను పెంచడం, సమర్థవంతమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించడం ద్వారా సంక్షోభ సమయాల్లోనూ నిరంతర వైద్య సేవలు అందించడం సాధ్యమవుతుందని తెలిపారు.
0: రహదారి భద్రతపై ఢిల్లీలో మంగళవారం జరిగిన ఒక కార్యక్రమంలో కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ, రహదారి భద్రత విషయంలో ప్రజల భాగస్వామ్యం మరింత పెరగాలని పిలుపునిచ్చారు. సరైన సూచికలు, లేన్ గుర్తులు, అండర్ పాస్లతో సహా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన రహదారి వ్యవస్థ రూపకల్పన కోసం ప్రభుత్వ స్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. వాహనదారులు ట్రాఫిక్ నియమాలను పాటించాలని, అతివేగాన్ని నివారించాలని, హెల్మెట్లు, సీట్ బెల్టులు ధరించాలని కేంద్ర మంత్రి కోరారు. అదేవిధంగా రహదారి నిబంధనలు పాటించాలని, వాహనం నడుపుతున్నప్పుడు మొబైల్ ఫోన్లు వాడకుండా ఉండాలని నితిన్ గడ్కరీ సూచించారు.
1: ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. వ్యాఖ్యానం షేక్ మస్తాన్బీ, ఎస్ మణిశ్రీ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. పాటల పల్లకి. హలో.
3: హలో సార్, నమస్తే సార్.
2: నమస్కారం అండి. ఏ సినిమా
3: సార్? పాండురంగుడు సార్.
2: చెప్పండి.
3: బాలకృష్ణ సార్, పాండురంగుడు.
2: పాండురంగుడు చిత్రంలో మీ పేరేమిటి
3: సార్? నా పేరు పూజారి ధనుంజయ్ సార్.
2: పూజారి ధనుంజయ్ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు
3: సార్? అనంతపురం సార్.
2: సరే, చెప్పండి.
3: దాంట్లో వచ్చి మార్పు దేవో భవాని సాంగ్ ఉంటా సార్.
2: మాతృదేవో భవ.
3: అవును సార్.
2: సరేనండి, తప్పకుండా.
3: థ్యాంక్ యూ సార్.

ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలియదా?

0: సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: హలో.
2: హలో, నమస్కార్ సార్.
1: నమస్కారం అండి.
2: సార్, సుజాత నుంచి ప్రకాశం అని మాట్లాడుతున్నాను సార్.
1: చెప్పండి.
2: మొన్న
1: సినిమా ఏంటండి?
2: పాట
1: సినిమా. సినిమా ఏ సినిమా?
2: వాతర్

0: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుగునా?
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

సమయం 10:30 వస్తోంది. అనంతర అంశం ఆప్కీ మన్ పసంద్. కొద్ది క్షణాల్లో

0: నిలయంలో సమయం 11 గంటల అవుతుంది. మరొక దక్షిణ
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మధురిమ పాత తెలుగు సినిమా పాటల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా దసరా బుల్లోడు సినిమా కోసం ఘంటసాల పి సుశీల పడిన ఆచార్యాత్రేయ సాహిత్యం, సంగీతం కెవి మహాదేవన్.

కార్యక్రమంలో శ్రీకృష్ణ పాండవీయం సినిమా కోసం ఘంటసాల పి సుశీల పాడిన సీనియర్ సముద్రాల సాహిత్యం సంగీతం టీవీ రాజు.

0: కార్యక్రమంలో మంచి మనిషి ఈ సినిమా కోసం ఘంటసాల పి సుశీల పడిన డాక్టర్ సి నారాయణ రెడ్డి సాహిత్యం సంగీతం సాలు రాజేశ్వరరావు గారు.
1: అంతగా నన్ను చూడకు, మాట్లాడకు.

ఎస్ రాజేశ్వరరావు సంగీత సారథ్యంలో డాక్టర్ సి నారాయణ రెడ్డి సాహిత్యాన్ని ఘంటసాల పి సుశీల పాడగా వింటారు. సినిమా పేరు ఆత్మీయులు.

0: వినబోయే పాట దొరబాబు. ఈ సినిమా కోసం ఘంటసాల పి సుశీల పాడిన ఆచార్యత్రయ సాహిత్యం సంగీతం జేవి రాఘవులు.
1: చెల్

కార్యక్రమంలో ఇప్పుడు మంచి కుటుంబం. ఈ సినిమా కోసం ఘంటసాల పి సుశీల పడిన ఆరుద్ర సాహిత్యం, సంగీతం ఎస్పి కోదండపాణి.

అంతస్తులు. ఈ సినిమా కోసం ఘంటసాల పి సుశీల పడిన ఆచార్య ఆత్రేయ సాహితి వింటారు. సంగీతం కెవి మహాదేవన్.

మధురిమ పాత తెలుగు సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు పిండియాల నాగేశ్వరరావు సంగీత సారథ్యంలో పింగళి నాగేంద్రరావు సాహిత్యాన్ని ఘంటసాల ఎస్ జానకి పాటగా వింటారు. సినిమా పేరు శ్రీకృష్ణ సత్య.

కార్యక్రమాలు ఇప్పుడు. వీరాభిమన్యు సినిమా కోసం ఘంటసాల పి సుశీల పడిన ఆరుద్ర సాహిత్యం, కెవి మహాదేవన్ సంగీతం.

కార్యక్రమంలో వినబోయే పాట కలిసి ఉంటే కలదు సుఖం. ఈ సినిమా కోసం ఘంటసాలపి సుశీల పాడిన కొసరాజు సాహిత్యం, సంగీతం మాస్టర్ వేణు.

మీరు మధురిమ శీర్షికన పాత తెలుగు సినిమా పాటలు వింటున్నారు. వినబోయే పాట బంగారు బాబు. ఈ సినిమా కోసం ఘంటసాల పడిన ఆచార్యాత్రేయ సాహిత్యం సంగీతం కెవి మహాదేవన్.

కార్యక్రమంలో ఇప్పుడు దాగుడు మూతలు. ఈ సినిమా కోసం ఘంటసాల పి సుశీల పాడిన ఆచార్య ఆత్రేయ సాహిత్యం సంగీతం కెవి మహాదేవన్.

మీరు విన్న ఆ పాట గుండమ్మ కథ సినిమా కోసం ఘంటసాల స్వీయ సంగీత సారథ్యంలో పి సుశీలతో ఆలపించిన పింగళి నాగేంద్రరావు సాహిత్యం. వినబోయే పాట సాలూరు రాజేశ్వరరావు సంగీత సారథ్యంలో శ్రీశ్రీ సాహిత్యాన్ని ఘంటసాల పి సుశీల యుగల గీతంగా భార్యాభర్తలు సినిమా నుంచి వింటారు.

0: outstanding contribution to Indian folk art, she was honored with Padma Shri, Padma Bhushan, and Padma Vibhushan. President Draupadi Murmu and Prime Minister Narendra Modi have expressed grief over her demise. Russian President Vladimir Putin and US President Donald Trump held a telephonic conversation yesterday. According to the Kremlin, President Putin congratulated President Trump on the 250th anniversary of the United States Independence Day. The India Meteorological Department has said that heavy monsoon rains will continue to lash large parts of the country over the next few days. IMD said a well-marked low-pressure area over the northwest Bay of Bengal is expected to keep the monsoon active across central India for the next 4 or 5 days. In the ICC Women's T20 World Cup, England will take on Australia in the final at Lord's Cricket Ground in London today. Australia secured their place in the final with a victory over the West Indies in the semi-finals, while England defeated South Africa on Thursday to register their sixth consecutive win and book a place in the championship decider. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం మధుమంజరి తెలుగు సినిమా పాటలు.
2: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా ఓటర్స్ డాట్ ఈసీఐ డాట్ జీఓవీ డాట్ ఇన్ ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: మధుమంజరి తెలుగు సినిమా పాటల కార్యక్రమంలో ఇప్పుడు తొలి పాట. ఈ సినిమా కోసం కృష్ణవాస్ సంగీత సారథ్యంలో కరుణాకర్ సాహిత్యాన్ని జీమ్స్ శ్రీనివాస్ ప్రణవి పాడగ వింటారు.

తొలి పాట సినిమాల నుంచి పాట విన్నారు కదా. ఇప్పుడు తెలుగు అమ్మాయి సినిమా కోసం సిద్ధార్థ కౌశిక్ కళ్యాణ్ చిత్ర పాడిన సాహిత్యం వింటారు. సంగీతం వందే మాతరం శ్రీనివాస్.

కార్యక్రమంలో ఇప్పుడు బ్రహ్మి. ఈ సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర పాడిన గురుచరణ్ సాహిత్యం అంటారు, సంగీతం బప్పి లహరి.

వినబోయే పాట కింగ్. ఈ సినిమా కోసం సాగర్, ఎస్వి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పడిన పాట వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దురగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఇండోనేషియాలో పర్యటిస్తారు. వీబీజీ రామ్జీ చట్టం కింద రానున్న 5 ఏళ్లలో 2,86,000 పంచాయతీల్లో 7.5 లక్షల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడి పెడతారని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. వార్షిక అమర్నాథ్ యాత్రలో మొదటి 2 రోజుల్లో 32,000 మందికి పైగా భక్తులు మన్సులింగం దర్శనం చేసుకున్నారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో ఫ్రాన్స్ మొరకో క్వార్టర్ ఫైనల్స్కి చేరుకున్నాయి. ఇండోనేషియా రిపబ్లిక్ అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు నుంచి ఈ నెల 8వ తేదీ వరకు ఇండోనేషియాలో పర్యటిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండోనేషియాలో పర్యటించడం ఇది 4వ సారి కాగా 2018 మేలో భారత ఇండోనేషియా సంబంధాలు సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెరిగిన తర్వాత మోదీ జరుపుతున్న మొదటి ద్వైపాక్షిక పర్యటన. ఈ పర్యటన భాగంగా మోదీ అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతోతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. వ్యూహాత్మక భాగస్వామ్యం కింద కీలక సహకార రంగాల్లో సాధించిన పురోగతిని వారు సమీక్షిస్తారు. జకార్తాలో ప్రధానమంత్రి భారతీయ సంతతికి చెందిన వారిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఇది ఇరు దేశాల మధ్య ఉన్న సాంస్కృతిక చారిత్రక సంబంధాలను ప్రతిఫలిస్తోంది. ఇండోనేషియాలోని భారతీయ సమాజం ఈ పర్యటన కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. జకార్తాలోని ఇండియా క్లబ్ ప్రెసిడెంట్ సిద్ధార్థ్ తపాడియా ఆకాశవాణితో మాట్లాడుతూ భారత్ ఇండోనేషియా మధ్య ఉన్న బలమైన స్నేహాన్ని ప్రశంసించారు. ప్రధానమంత్రి మోదీ ఉన్నత స్థాయి పర్యటన ఇరు దేశాలు ఒకదానికొకటి ఇస్తున్న ప్రాధాన్యతను ప్రతిఫలిస్తుందని ఆయన పేర్కొన్నారు.
1: पूरे इंडोनेशिया में ना केवल जकार्ता में एक उत्साह की लहर दौड़ रही है. हमारे प्यारे प्रधानमंत्री आ रहे हैं इंडोनेशिया, तैयारी पूरे जोर शोर से चल रही है. 200 वॉलंटियर हमारे इस कार्यक्रम में सहयोग कर रहे हैं जो बिन कम्युनिटी से आ रहे हैं अपना कल्चर डाइवर्सिटी दिखाने के लिए. इसके अलावा जकार्ता से बाहर से बहुत सारे सैकड़ों लोग आ रहे हैं, चाहे वो मेडान हो, बाली हो, सुराबाया हो या समारांग हो.
0: భారత్ ఇండోనేషియా కలిసి ఒక శక్తివంతమైన ప్రపంచ మార్కెట్ను సృష్టిస్తాయని తపాడియా చెప్పారు. మౌలిక సదుపాయాలు, వాణిజ్యం, రక్షణ, వ్యవసాయం, సహజ వనరులు, ఇతర రంగాల్లో ఇరు దేశాలు తమ సహకారాన్ని మరింత బలోపేతం చేసుకుంటాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ వీబీజీ రామ్జీ చట్టం 2025 ఈ నెల 1వ తేదీ నుంచి విజయవంతంగా అమల్లోకి రావడం పట్ల కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మిషన్ కింద రాష్ట్రాలకు 25,000 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని మంత్రి ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంజూరు చేసి విడుదల చేశారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుంచి బీపీజీ రామ్జీ చట్టంలోకి విజయవంతమైన మార్పు జరిగిందని ఈ సందర్భంగా చౌహాన్ చెప్పారు. నరేగా అమలుకు 3 సంవత్సరాలకు పైగా సమయం పట్టగా వీబీజీ రామ్జీ చట్టాన్ని మాత్రం కేవలం 1 రోజులోనే దేశవ్యాప్తంగా అమలు చేశామని ఆయన చెప్పారు. వికసిత్ భారత్ సంకల్పాన్ని వేగవంతం చేయడానికి ఈ కొత్త చట్టం కింద రాబోయే 5 ఏళ్లలో 286,000 పంచాయతీల్లో 7.5 లక్షల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడి పెట్టనున్నట్లు శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈవేళ నుంచి 10వ తేదీ వరకు ఖతార్, బహ్రెయిన్, కువైట్, ఒమాన్ దేశాల్లో అధికారిక పర్యటన నిర్వహిస్తారు. ఈ పర్యటనలో భాగంగా డాక్టర్ జయశంకర్ ఆయా దేశాల విదేశాంగ మంత్రులతోనూ అగ్రనాయకత్వంతోనూ సమావేశమవుతారు. ఆ దేశాల్లో భారతదేశ ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపైన ఈ పర్యటన ప్రధానంగా దృష్టి సారిస్తుందని, ప్రాంతీయ పరిణామాలు, ఇతర అంశాలపై కూడా అభిప్రాయాలు పంచుకునేందుకు ఇది ఒక మంచి అవకాశమని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఒమన్ పర్యటన ముగిసిన తర్వాత 2028-29 కాలానికి యునైటెడ్ నేషన్స్ భద్రతా మండలి తాత్కాలిక సభ్యత్వం కోసం భారత్ అధికారిక ప్రచారాన్ని ప్రారంభించేందుకు డాక్టర్ జయశంకర్ ఈ నెల 13వ తేదీన న్యూయార్క్ సందర్శిస్తారు. జూలై 14-15 తేదీల్లో బ్రసల్స్లో జరిగే 3వ ఇండియా యూరోపియన్ యూనియన్ ట్రేడ్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్ సమావేశానికి కూడా ఆయన హాజరవుతారు.

యునైటెడ్ నేషన్స్ ఆధ్వర్యంలో తొలిసారిగా నిర్వహిస్తున్న గ్లోబల్ డైలాగ్ ఆన్ ఏఐ గవర్నెన్స్లో పాల్గొనేందుకు కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ నేతృత్వంలో భారత ప్రతినిధి బృందం రేపటి నుంచి స్విట్జర్లాండ్లోని జెనీవాలో పర్యటిస్తుంది. 2024 సెప్టెంబర్లో జరిగిన ప్యాక్ట్ ఆఫ్ ద ఫ్యూచర్లో భాగంగా ఆమోదించిన గ్లోబల్ డిజిటల్ కాంపాక్ట్ ఆధారంగా యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ తీర్మానం 79/325 కింద ఈ గ్లోబల్ డైలాగ్ ఆన్ ఏఐ గవర్నెన్స్ ఫోరం ఏర్పాటు చేసినట్టు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ధరల స్థిరీకరణ బఫర్ కోసం ప్రభుత్వం ఉల్లిపాయల కొనుగోలు ధరను క్వింటల్కు 1875 రూపాయల నుంచి 13% పెంచి 2120 రూపాయలకు చేర్చింది. ఈ సవరించిన కొనుగోలు ధర వల్ల ఉల్లి రైతులకు మెరుగైన ఆదాయం లభించడంతో పాటు బఫర్ స్టాక్ సేకరణ ప్రయత్నాలకు మద్దతు లభిస్తుందని వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. నాఫెడ్ ఎన్సీసీఎఫ్ల ద్వారా ఉల్లిపాయల సేకరణ ప్రస్తుతం కొనసాగుతోంది. వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ 2025-26 ద్వితీయ ముందస్తు అంచనాల ప్రకారం ఉల్లి ఉత్పత్తి 307 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 20వ తేదీన ప్రారంభమవుతాయి. ఈ 3 ఆగస్టు వరకు కొనసాగుతాయి. 7 జూలై నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నిర్వహించాలన్న ప్రభుత్వ ప్రతిపాదనకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలియజేశారని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలియజేశారు. వార్షిక శ్రీ అమర్నాథ్జీ యాత్ర ఈ ఏడాది ఎంతో ఉత్తేజంతో ప్రారంభమైంది. యాత్ర ప్రారంభమైన మొదటి 2 రోజుల్లోనే 32,313 మంది భక్తులు పవిత్ర గుహాలయంలోని మంచు శివలింగాన్ని దర్శించుకుని పూజలు చేశారు. యాత్ర 2 రోజున 20,145 మంది యాత్రికులు పవిత్ర గుహాలయంలో దర్శనం చేసుకున్నారు. గత ఏడాది ఇదే 2 రోజున దర్శనం చేసుకున్న 14,515 మంది భక్తులతో పోలిస్తే ఈసారి ఈ సంఖ్య ఎక్కువగా నమోదైంది. 2 రోజు దర్శనం చేసుకున్న యాత్రికుల్లో 14,611 మంది పురుషులు, 4,480 మంది మహిళలు, 379 మంది పిల్లలు, 142 మంది సాధువులు, 35 మంది సాధ్వీలు, 17 మంది ట్రాన్స్జెండర్ భక్తులు, 481 మంది భద్రతా సిబ్బంది ఉన్నారు. మొత్తం భక్తుల సంఖ్య 32,113 చేరుకుంది. మరోవైపు వార్షిక యాత్రలో భాగంగా 4వ విడత యాత్రికుల బృందం గట్టి భద్రతా ఏర్పాట్ల మధ్య ఈ తెల్లవారుజామున జమ్మూలోని భగవతీ నగర్ యాత్రి నివాసం నుంచి బయలుదేరింది. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో తాజా ఇబోలా వ్యాప్తి కొనసాగుతున్నందువల్ల ఇంతవరకు 492 మరణాలు సంభవించాయని, మొత్తం 1528 ధృవీకరించిన ఇబోలా కేసులు నమోదయ్యాయని అధికారులు చెప్పారు. ప్రజారోగ్య అధికారులు విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం 239 మంది రోగులు కోలుకోగా 628 మందిని ఐసోలేషన్లో ఉంచారు లేదా చికిత్స అందిస్తున్నారు. మరో 185 అనుమానిత కేసులను కూడా గుర్తించారు. ఇబోలా వ్యాధిని అరికట్టడంలో ఎదురవుతున్న పలు సవాళ్ల గురించి అధికారులు నివేదికలో పేర్కొన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ దీన్ని ఇప్పటికే తీవ్రమైన మహమ్మారి వ్యాధిగా ప్రకటించింది. ఛత్తీస్గఢ్కు చెందిన ప్రముఖ పాండువాణి గాయని పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత తీజన్ బాయ్ కన్నుమూశారు. తన శక్తివంతమైన స్వరం, అద్భుతమైన రంగస్థల ప్రదర్శన, విలక్షణమైన కథన శైలితో తీజన్ బాయ్ పాండువాణి కళకు భారత్లోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా కొత్త గుర్తింపు తీసుకొచ్చారు. మహాభారత కథలను వేదికపై సజీవంగా ప్రదర్శించడంలో ఆమెకున్న అసాధారణ ప్రతిభ ఆమెను భారతీయ జానపద సంస్కృతిలో అత్యంత ప్రసిద్ధ కళాకారిణిగా నిలబెట్టింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీజన్ బాయ్ మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఫీఫా ప్రపంచకప్లో ఫిలడెల్ఫియాలో జరిగిన రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లో పారాగ్వేపై 1-0 గోల్స్ తేడాతో విజయం సాధించి ఫ్రాన్స్ క్వార్టర్ ఫైనల్స్కి చేరుకుంది. టెక్సస్లోని హ్యూస్టన్లో జరిగిన మరొక మ్యాచ్లో మొరాకో కెనడాపై 3-0 గోల్స్ తేడాతో విజయం సాధించి క్వార్టర్ ఫైనల్స్కి చేరుకుంది. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఇండోనేషియాలో పర్యటిస్తారు. పీబీజీ రామ్జీ చట్టం కింద రానున్న 5 ఏళ్లలో 7.5 లక్షల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడి పెడతారని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. వార్షిక అమర్నాథ్ యాత్రలో మొదటి 2 రోజుల్లో 32,000 మందికి పైగా భక్తులు మంచులింగం దర్శనం చేస్తారు.

0: చేసుకున్నారు. ఫీఫా ప్రపంచ కప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో ఫ్రాన్స్, మొరాకో క్వార్టర్ ఫైనల్స్కి చేరుకున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం భక్తి సంగీతం. ఇప్పుడు శ్రీమతి ఎస్ వాణి పాడిన కొన్ని భక్తి గీతాలు వింటారు. జయలక్ష్మి వరలక్ష్మి లలితరాగం రూపకతాళం శ్రీ అన్నమాచార్య కీర్తన వింటారు.

ఇప్పుడు శ్రీ భద్రాచల రామదాసు కీర్తన కానడ రాగం ఆదితాళంలో ఓ రఘునందనా.

లాలి లాలి అని. ఖమాసరాగం ఆదితాళం శ్రీ త్యాగరాజ దివ్యనామ సంకీర్తన.

మీరింతవరకు శ్రీమతి యశ్వాణి గారు పాడిన భక్తి సంగీతం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, తెలుగు సినిమా పాటలు కార్యక్రమంలో ముందుగా ఘరానా బుల్లోడు. ఈ సినిమా కోసం ఎంఎం కీరవాణి సంగీత సారథ్యంలో వెన్నెల కంటి సాహిత్యాన్ని సింధూజ భక్తవత్సలం, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వీరిద్దరూ పాడుగా వింటారు.

వినబోయే పాట దేవత. ఈ సినిమా కోసం చక్రవర్తి సంగీత సారథ్యంలో వేటూరి సుందరరామమూర్తి సాహిత్యాన్ని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాటగా వింటారు.

కార్యక్రమంలో ఇప్పుడు మాస్టర్ వేణు సంగీత సారథ్యంలో కొసరాజు సాహిత్యాన్ని ఘంటసాల పి సుశీల పాడక వింటారు. సినిమా పేరు పెద్ద మనుషులు.

కార్యక్రమంలో తర్వాత రాఖీ. ఈ సినిమా కోసం దేవిశ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో చంద్రబోసు సాహిత్యాన్ని జెస్సీ గిఫ్ట్, ఎంఎం శ్రీలేఖ పాడగా వింటారు.

అనుష్క మంచంద్ పాడిన, భాస్కర్ భట్ల రవికుమార్ సాహిత్యం సంగీతం సందీప్ చౌత, సినిమా పేరు సూపర్.

ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి శైలజ పాడుతున్న వేటూరు సుందరమూర్తి సాహిత్యం వింటున్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. కాసేపట్లో ప్రాంతీయ వార్తలు తెలుగులో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. మరికొద్ది క్షణాల్లో

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఇందిర. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఇందిర. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ రేపు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తారు. రాష్ట్ర చేనేత సహకార సంఘం ఆప్కో స్వర్ణోత్సవాలు రేపు ప్రారంభం కానున్నాయి. విశాఖపట్నం చేపల రేవు నుంచి వేటకు వెళ్లిన 7 మత్స్యకారులు సముద్రంలో గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. వార్తల వివరాలు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. చిత్తూరు జిల్లా కుప్పంలో ఆయన పాత్రికేయులతో ఈరోజు మాట్లాడారు. కుప్పం నియోజకవర్గానికి అధిక పెట్టుబడులు వస్తున్నాయని, రహదారులు, సమాచార వ్యవస్థలు సహా అన్ని రంగాల్లో అనుసంధానాన్ని బలోపేతం చేస్తున్నామని చెప్పారు. అభివృద్ధి చెందిన కుప్పాన్ని ప్రజలు త్వరలో చూస్తారని, రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గాన్ని కుప్పం తరహాలో అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ రేపు తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం మునికూడలి గ్రామంలో పర్యటిస్తారని అధికారులు తెలిపారు. ఈ పర్యటన నేపథ్యంలో జిల్లా జాయింట్ కలెక్టర్ మేఘాస్వరూప్, రాజమహేంద్రవరం మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా వివిధ శాఖల అధికారులతో కలిసి గ్రామంలో పర్యటించి ఏర్పాట్లను పరిశీలించారు. గ్రామంలో చేపట్టిన పారిశుద్ధ్యం, మౌలిక సదుపాయాలు, స్వయం సమృద్ధి బస్సు షెల్టర్ నమూనా తదితర అభివృద్ధి కార్యక్రమాలను ఆయన పరిశీలించనున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని ఎర్రబాలెం ఆప్కో సముదాయంలో రాష్ట్ర చేనేత సహకార సంఘం ఆప్కో స్వర్ణోత్సవాలు రేపు ప్రారంభం కానున్నాయి. ఈ వేడుకలకు విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, చేనేత జౌళి శాఖ మంత్రి సవిత, ప్రభుత్వ సలహాదారు సుచిత్ర ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. చేనేత రంగంలో నైపుణ్యం కనబరిచిన పలువురు నేతన్నలను సత్కరించనున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సుమారు 5 కోట్ల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్డు, సెంట్రల్ లైటింగ్ పనులను కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేపట్టిన ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో మరుగున పడిన స్వాతంత్ర సమరయోధుల చరిత్ర దేశ ప్రజలకు చేరువైందని చెప్పారు. అల్లూరి పోరాట స్ఫూర్తి, నిస్వార్థ త్యాగం, దేశభక్తి, ఉన్నత విలువలను ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఆచరించాలని పిలుపునిచ్చారు. రాయలసీమ అభివృద్ధిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చర్చకు రావాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. నంద్యాల జిల్లా బనగానపల్లిలో ఆయన నిన్న పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. రాజధానిపై వైసీపీకి సరైన నిర్ణయం లేదని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొంటూ,
1: రాయలసీమ స్టీల్ ఫ్యాక్టరీ మీద వైఎస్ఆర్ పార్టీ నాయకులు మాట్లాడుతూ, తెలుగుదేశం ప్రభుత్వం క్రెడిట్ చోరీ, అక్కడ ప్రాజెక్ట్ తెచ్చిన ఘనత మాదే, మేమే చేశాము, ఉన్నవి లేనివి అన్ని కూడా మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా మీరు రాయలసీమకు గాని 2019 నుంచి ఎన్ని వచ్చినాయి పరిశ్రమలు మీ దగ్గర? 19 నుంచి మీ 5 సంవత్సరాల కాలంలో మీరు ఎన్ని తెచ్చారు? లేకుంటే 14 నుంచి 19 వరకు మేమెన్ని పరిశ్రమలు తెచ్చాము? 24 నుంచి 26 ఈ 2 సంవత్సరాల కాలంలో మేమెన్ని పరిశ్రమలు తెచ్చినాము? డిబేట్ పెడదాం.
0: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు అందించే ఇళ్ల నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎంజే అభిషేక్ గౌడ అధికారులను ఆదేశించారు. ఏలూరు కలెక్టరేట్లోని జాయింట్ కలెక్టర్ కార్యాలయంలో పోలవరం ప్రాజెక్టు భూసేకరణ, ఇళ్ల నిర్మాణం, జాతీయ రహదారి తదితర ప్రాజెక్టుల భూసేకరణ, నిర్మాణ పనుల ప్రగతిపై అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా ఆయన నిన్న సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాలనీల నిర్మాణానికి సేకరించాల్సిన భూసేకరణను పూర్తి చేయాలని, జాతీయ రహదారుల నిర్మాణానికి భూములు అందించిన రైతులకు పరిహారాన్ని వెంటనే అందించాలన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. విశాఖపట్నం తీరం నుంచి ఈ నెల 1వ తేదీన వేటకు వెళ్లిన 7 మత్స్యకారులు సముద్రంలో గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా సముద్రంలో అలల ధాటికి వీరు ప్రమాదంలో చిక్కుకున్నట్లు చెప్పారు. గల్లంతైన వారిలో 6 విజయనగరం జిల్లా

0: భోగాపురం మండలం ముక్కాంకి చెందినవారు కాగా, మరొకరు విశాఖ జిల్లా భీమిలీకి చెందినవారని గుర్తించారు. గల్లంతైన ఏడుగురిలో కారే చిన్న గార్డు సిబ్బందికి ప్రాణాలతో దొరికినట్లు అధికారులు తెలిపారు. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నతాధికారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కోస్టుగార్డు నౌకలతో గాలింపు ముమ్మరం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. మత్స్యకారుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. బాపట్ల జిల్లాలోని పిట్టలవారిపాలెం గ్రామం చందోలులో చారిత్రాత్మక ప్రసిద్ధిగాంచిన శ్రీ బండ్లమ్మ అమ్మవారి ఆలయాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర దేవాదయశాఖ కమిషనర్ కె. రామచంద్రమోహన్ తెలిపారు. బాపట్ల శాసనసభ్యులు నరేంద్రవర్మతో కలిసి ఆలయాన్ని నిన్న సందర్శించారు. ఆలయ ప్రాముఖ్యతను, భక్తుల తాకిడిని దృష్టిలో ఉంచుకుని ఈ పురాతన క్షేత్రాన్ని సర్వాంగసుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని దేవాదయశాఖ అధికారులను ఆయన ఆదేశించారు. అలాగే ఆలయం వద్ద భక్తుల తాకిడిని దృష్టిలో ఉంచుకుని భక్తులకు అందించే సౌకర్యాలను మరింత మెరుగుపరిచే దిశగా చర్యలు చేపట్టాలని కమిషనర్ రామచంద్రమోహన్ అన్నారు. కృష్ణాజిల్లా మచిలీపట్నం రూరల్ మండలం కొత్తపూడి గ్రామంలో P4 కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ఉచిత RO వాటర్ ప్లాంటును ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, స్వచ్ఛమైన తాగునీరు ప్రతి ఒక్కరి ఆరోగ్యానికి అత్యంత కీలకమని పేర్కొన్నారు. గ్రామ ప్రజలకు నాణ్యమైన తాగునీటిని ఉచితంగా అందించాలనే సేవా సంకల్పంతో ఏర్పాటు చేసిన ఈ RO వాటర్ ప్లాంట్ స్థానికులకు ఎంతో ఉపయోగకరంగా నిలుస్తుందని తెలిపారు. ఇటువంటి కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు ఆరోగ్య పరిరక్షణకు దోహదపడతాయన్నారు. ఆదివాసీ రైతులు పండించిన కాఫీ గింజలకు అంతర్జాతీయ మార్కెట్ ధరలు అందించేందుకు సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ ITDA సహకారంతో పరస్పర సహాయ సహకార సంఘం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని ITDA కాఫీ ప్రాజెక్ట్ సహాయ సంచాలకులు అయింతి పేర్కొన్నారు. అల్లూరు సీతారామరాజు జిల్లా చింతపల్లిలోని ఎకో పల్పింగ్ యూనిట్ వద్ద సహకార సంఘ బోర్డు సభ్యులతో నిన్న సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఇక్కడ అత్యాధునిక ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందిస్తున్నామని తెలిపారు. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 మ్యాచ్ల T20 సిరీస్లో భాగంగా ఈ నెల 7వ తేదీన 3వ T20 మ్యాచ్ జరగనుంది. ఇంగ్లాండ్ దేశంలోని ట్రెంట్ బ్రిడ్జ్ వద్ద నాటింగ్ హోమ్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. మొదటి టీ ట్వంటీ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా రెండో మ్యాచ్లో భారత్ ఓడిపోయింది. వాతావరణం. నైరుతి ఋతుపవన ద్రోణి రాజస్థాన్ నుండి మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా మీదుగా, వాయువ్య బంగాళాఖాతం దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల్లో అల్పపీడన ప్రభావం కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాంలలో ఈరోజు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎం. వెంకట్రావు పేర్కొంటూ,
1: ఈరోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలలో తేలికపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ తేలికపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో భారీ నుండి అతి భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఈదురుగాలు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఈదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమలో బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ రేపు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తారు. రాష్ట్ర చేనేత సహకార సంఘం స్వర్ణోత్సవాలు రేపు ప్రారంభం కానున్నాయి. విశాఖపట్నం చేపల రేవు నుంచి వేటకు వెళ్లిన 7 మత్స్యకారులు సముద్రంలో గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలికినా
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: సకాలంలో విత్తనాలు వేయండి, సమృద్ధిగా దిగుబడి పొందండి.
5: మాస్టర్ గారు, వ్యవసాయం గురించి రైతు కంటే బాగా తెలిసిన వారు ఎవరుంటారు? విత్తనాలను సరైన సమయంలోనే వేస్తారుగా.
4: నేను పంటల విత్తనాల గురించి మాట్లాడడం లేదు, నేను ఎన్పీఎస్ సంచయ్ గురించి చెప్తున్నాను.
5: ఈ ఎన్పీఎస్ సంచయ్ అంటే ఏంటి?
4: ఎన్పీఎస్ సంచయ్ భారత ప్రభుత్వ సంస్థ అయిన PFRDA నడిపే ఒక పెన్షన్ పథకం. మీ ఖాతాను కేవలం 250 రూపాయలతో తెరవండి మరియు పెట్టుబడిని కొనసాగించండి. మీ వృద్ధాప్యంలో మీకు నెలవారీ పెన్షన్ వస్తుంది. ఈ రోజే ఎన్పీఎస్ సంచయ్ లో పొదుపు చేయడం ప్రారంభించండి మరియు మీ భవిష్యత్తును సురక్షితం చేసుకోండి. మరిన్ని వివరాల కోసం మీ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ లేదా బ్యాంకును సంప్రదించండి. భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉండండి. ఎన్పీఎస్ సంచయ్తో.
6: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఒక సమాచారం, అదేంటి అంటే కేంద్ర ప్రభుత్వ లేబర్ ఎంప్లాయ్మెంట్, ప్రత్యేకించి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు సంబంధించిన సమాచారం. అదేంటి అంటే 18-27 సంవత్సరాల మధ్య వయస్కులైన షెడ్యూల్ కురాలు, షెడ్యూల్ తెగల అభ్యర్థులకు 1 సంవత్సరం పాటు కాల వ్యవధితో కూడినటువంటి శిక్షణ పూర్తిగా ఉచితం. ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు దీన్ని ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంది. వివరాలకు నిట్టల శ్యామసుందర్, సబ్ రీజనల్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ విశాఖపట్నం, వారిని సంప్రదించాలని వారు కోరారు. ప్రకటన విన్నారు.

0: కార్యక్రమంలో ముందుగా శ్రీమతి పంతుల లలిత గారి ఆనందకరమా మృత్యు మార్గమా కథానికి వింటారు.
1: కథా శీర్షిక ఆనందకరమా మృత్యు మార్గమా. అబ్బబ్బా, ఏం శబ్ద కాలుష్యం! ఈ పాటలేంటి బాబు, తల బద్దలైపోతోంది, గుండె దడదరలాడుతోంది. పూజలకి, పండుగలకి, వివాహాలకి ఏ చిన్న ఫంక్షన్ అయినా డీజేలు పెట్టడంతో ఎక్కడ పడితే అక్కడ శబ్ద కాలుష్యం. ముందు ఒకటి లేదా రెండు భక్తి పాటలు వేస్తారు, మంచిదే, కానీ తర్వాత అంతా తపేలా సంగీతమే. వాయిద్యాల శబ్దం తప్ప పాట శ్రావ్యత అస్సలు కనిపించదు, వినిపించదు. మీ అందరికీ అందులో ఏం ఆనందం కనిపిస్తోందో ఏమిటో ఆందోళనగా అన్నారు రమణమ్మ గారు తన మనవడు నిఖిల్తో. ఇదే నేటి ట్రెండ్ నానమ్మా, ఎవరు ఎంత ఎక్కువ శబ్దంతో సందడి చేస్తే అంత గొప్ప. సినిమా పాటలు, ఐటమ్ సాంగ్స్ పెట్టి చిన్న పెద్ద తేడా లేకుండా పిచ్చి గెంతులు వేస్తే మరింత గొప్ప. అయినా ముసలివి, నీకేం తెలుస్తుంది మా ఆనందం అంటూ ముగించాడు నిఖిల్. ఏంటి, నాకు ఏమీ తెలియదా అసలు?

సంగీతం సాహిత్యం అంటే ఏమిటో, వాటి విలువలేమిటో మీ యువతకు కానీ నేటి తల్లిదండ్రులకు కానీ తెలుసా అన్నారు రమణమ్మగారు. ఎందుకు తెలియదు? ఊ అంటావా మామ, ఆ అంటే అమలాపురం, ఇవే కదా అందరి నోట్లో నానే పాటలు అన్నాడు నిఖిల్. నీకంతే తెలుసురా, అసలు సంగీత సాహిత్యాలు అంటే ఏమిటి, వాటి మధ్య సంబంధం, వాటి ఉపయోగం ఏమిటో నేను చెప్తాను విను అన్నారు రమణమ్మగారు. అవునా నానమ్మ, సరే చెప్పు వింటాను అన్నాడు నిఖిల్. అది మంచి వాళ్ళ లక్షణం. ప్రజల వ్యవహారంలో వాంగ్మయం, సారస్వతం, సాహిత్యం అనేవి సమానార్థకమైన పదాలు. వాంగ్మయాన్ని పాలతో పోలిస్తే పాల నుండి తయారైన పెరుగు సారస్వతం, పెరుగుని చిలికితే వచ్చే వెన్న లాంటిది సాహిత్యం. ఈ మూడు లోకానికి మేలు కలిగించడం కోసం కవులు సృష్టించిన సంపద. వాంగ్మయం ఓ మహాసముద్రమైతే సారస్వతం నది, సాహిత్యం ఓ ప్రశాంతమైన మానస సరోవరం. సాహిత్యంతో కీర్తి, ధనం, లోకజ్ఞత, ఆనందం, అమంగళ వినాశనం, హితోపదేశం వంటి ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. ఆనందం కలిగించి శ్రేయస్సును అందించే నీతిపూర్వకమైన ఉత్తమ రచనలన్నీ సాహిత్యమే. సుఖమైన దుఃఖమైన సంగీతం హృదయానికి ప్రశాంతతను ఇస్తుంది. సంగీతానికి భాష లేదని, అది హద్దులు దాటుతుందని, హృదయంలోంచి వచ్చి హృదయానికి చేరుతుందని అంటారు. సంగీతాన్ని ప్రేమ భాష అని కూడా అంటారు. కొంతమందికి సంగీతంతోనే రోజు మొదలవుతుంది, మరికొంతమందికి రాత్రి సంగీతంతో ముగుస్తుంది. శబ్దాన్ని కాలంతో మేళవించి వినసొంపుగా మార్చే విలక్షణమైన ప్రక్రియే సంగీతం. సంగీతం విశ్వమంతా వ్యాపించి ఉంది. ప్రకృతిలో సంగీతం మిళితమై జీవన గమనంలో భాగమయ్యింది. ఇదొక సుప్రసిద్ధమైన చతుష్షష్టి కళల్లో ఒకటి. పాడటం లేదా పాటలు వినడం మెదడుకు వ్యాయామం వలె పనిచేస్తుంది, మానసిక ఉత్తేజం కలుగజేస్తుంది. పాటలు వినడం వల్ల ఆందోళన తగ్గుతుంది, రక్తపోటు తగ్గుతుంది, ఒత్తిడి హార్మోన్ల విడుదలను తగ్గిస్తుంది. సంగీతం వింటే ఒత్తిడి హార్మోను కార్టిసాల్ స్థాయిలు తగ్గుతాయి, సెరిటోనిన్ మరియు ఎండార్ఫిన్లను పెంచుతుంది. ఇది మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. పాటలు వినడం ధ్యానంతో సమానం. దీని ద్వారా అంతర్గత శాంతి మరియు ప్రశాంతతను అనుభవిస్తాం. సంగీతం వింటుంటే హాయిగా ప్రశాంతంగా నిద్రపోవచ్చు. సంగీతం సృజనాత్మక ప్రవాహాన్ని పెంచుతుంది. గుండె ఆరోగ్యానికి కూడా సంగీతం మంచిదని భావిస్తారు. డిప్రెషన్ నుంచి బయటపడేందుకు సాయం చేస్తుంది. నొప్పిని తగ్గించడంలో లేదా నొప్పిని తట్టుకోవడంలో సహాయపడుతుంది. దీనివల్ల మానసికంగానే కాదు, శారీరక పరమైన బాధలు తగ్గుముఖం పడతాయి. అసలు సంగీతం సాహిత్యం ఒక విడదీయరాని జంట, ముచ్చటైన జంట. కానీ కొన్నిసార్లు విడిపోతే విరహంలో కూడా బాగా అనిపించవచ్చు. సంతోషం, దుఃఖం, ఒత్తిడి, వేడుక, ప్రయాణం వంటి ప్రతి సందర్భంలోనూ సంగీతం తోడుగా ఉంటుంది. ఆనందం, దయ మరియు ప్రేమ లాంటి భావనలను మనలో పెంచుతుంది. సంగీతం ఏదైనా సామాజిక సమావేశంలో ఒక అవిభాజ్య భాగం. ఇది మన మనస్సుకు సాంత్వనను అందిస్తుంది. ఎంతలా అంటే, ఇప్పుడు ఇది ఒక రకమైన థెరపీలాగా కూడా గుర్తించబడుతోంది. ప్రశాంతమైన సంగీతం వినేవారిలో సమాచారాన్ని ప్రాసెస్ చేసే వేగం, తర్కం, సృజనాత్మకత, అవధాన విస్తృతి మరియు జ్ఞాపక శక్తి మెరుగుపడతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. కొన్ని సందర్భాలలో ఔషధాల అవసరాన్ని కూడా నివారిస్తుంది సంగీతం. సంగీతాన్ని వినడం ద్వారా ఆహ్లాదకరమైన స్థితిని సాధించవచ్చు. ఇది ప్రత్యేకమైన శారీరక మార్పులకు దారితీస్తుంది. చివరికి ఒత్తిడిని తగ్గిస్తుంది, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. పనిచేసే సమయంలో మన దృష్టిని ఆకర్షించే అనేక అంశాలు ఉంటాయి. మెరుగైన ఉత్పాదకతను అందించడంలో సంగీతం సహాయపడుతుంది. ఒక అధ్యయనం ప్రకారం సంగీతాన్ని విన్న వ్యక్తులు సంగీతం వినని వ్యక్తుల కంటే తమ పనులను మరింత త్వరగా పూర్తి చేశారని మరియు మరింత మెరుగైన ఆలోచనలు కలిగి ఉన్నారని చెప్పింది. సంగీతం మెరుగైన ఏకాగ్రతను సాధించడంలో ప్రజలకు సహకరిస్తుంది. ఇది స్పెల్లింగ్లు మరియు పాఠాలను, పద్యాలను గుర్తుపెట్టుకునే సామర్థ్యాన్ని మెరుగుపరచగలదు. పాఠశాలలో సంగీత

కార్యక్రమంలో పాల్గొనడం వలన అభ్యాసన, ప్రేరణ మరియు ప్రవర్తనపై సానుకూల ప్రభావం ఉంటుంది అని చూపబడింది. సంగీతం వలన ఎందుకు నొప్పి తగ్గుతుందో సరిగ్గా తెలియకపోయినా డోపమైన్ విడుదలలో సంగీతం యొక్క ప్రభావం కీలకమైన పాత్రను కలిగి ఉండవచ్చు. ఒక అధ్యయనం ప్రకారం వెన్నెముక సర్జరీకి ముందు సంగీతం వినని పేషెంట్లతో పోలిస్తే సంగీతం విన్న రోగులు తక్కువ నొప్పిని అనుభవించారంట. పాతకాలంలో సాహిత్యం అద్భుతం అన్న దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎంతోమంది ప్రముఖ కవులు, రచయితలు మనసును ఆకట్టుకునే ప్రసిద్ధ పురాణాలు, కావ్యాలు, గ్రంథాలు ఎన్నిటినో రచించారు. తెలుగు సినిమా ముందు రోజుల్లో చాలా అర్థవంతమైన సాహిత్య సౌరభాలు వచ్చాయి. ఆ తరువాత తెలుగు సినిమా పాట మరింత అందంగా తయారైంది. దేవులపల్లివారు, శ్రీశ్రీ గారు, సినారే గారు మొదలగు మహానుభావులు సరికొత్త అందాలను అద్దారు. అయితే వీరి సాహిత్యం చాలా వరకు వాడుక భాషకు కొంచెం దూరంగా ఉండేది. దీనివల్ల చాలామంది పాట శ్రావ్యతను ఆస్వాదించేవారు. తదుపరి సాహిత్యాన్ని వేటూరి మరియు సినివెన్నెల కొత్త పుంతలు తొక్కించారు. వాణిజ్య గీతాల్లోనే కాక సంగీత ప్రధాన గేయాల్లో సైతం అందరికీ అర్థమయ్యే పదాలను ఉపయోగించి మరింతవన్నీ తెచ్చారు. వీరితో పాటు వెన్నెల కంటి, భువనచంద్ర, మిగతా వారు కూడా అద్భుతమైన ఆణిముత్యాలు అందించారు. ప్రస్తుత కాలంలో అతి తక్కువ సాహిత్యపరమైన కథలు, పాటలను మనం వింటున్నాం. దీనికి కారణం ఏంటంటే మారిన ప్రేక్షకులు, పాఠకుల అభిరుచి మాత్రమే. పాశ్చాత్య సంగీత ప్రభావం ఎక్కువగా ఉండడం వలన కవులకు మెరుగైన సాహిత్యం అందించే సందర్భాలు తక్కువయ్యాయి. కానీ ఇప్పటికీ కొన్ని గీతాల్లో వినసొంపైన సాహిత్యం వినబడుతూనే ఉంది. సందర్భం దొరికిన ప్రతిసారి అత్యున్నత సాహిత్యం వినబడుతూనే ఉంటుంది. ఒక విధంగా చూస్తే సాహిత్యం లేకుండా సంగీతం ఉంది, సంగీతం లేకుండా సాహిత్యం ఉంది. నెల రోజుల పసిపాప ముద్దుగా పలికే ఉంగా ఉంగాలో సంగీతం ఉంది, సాహిత్యం లేదు. ప్రభాత సమయంలో కోకిల కూస్తుంటే మధుర సంగీతం వినిపిస్తుంది, దాంట్లో కూడా సాహిత్యం లేదు. శివతాండవం చేస్తున్నప్పుడు ఆ డమరుక నాదంలో సంగీతం ఉంది, సాహిత్యం లేదు. ఇంకో విధంగా చూస్తే సంగీతంలో సాహిత్యం ఉంది, సాహిత్యంలో సంగీతం ఉంది. నాదబ్రహ్మ త్యాగరాజుల వారు ఆలపించిన కీర్తనలోనూ, అన్నమాచార్యుని భక్తి గీతాల్లోనూ, రామదాసు సంకీర్తనలోనూ ఎంతో చక్కటి సాహిత్యం ఉంది. మహాకవి శ్రీశ్రీ గారు రాసిన సాహితీ సౌరభంలో సంగీతం దానంతటా అదే పొంగి పొరలుతుంది. సంగీత సాహిత్య సమలంకృతే.

నాటి చరిత్ర కలిగినది తెలుగు సాహిత్యం. ఎంతో సుసంపన్నమైనది, ఆధ్యాత్మికం, శృంగారాది నవరసాలు దేనిలోనైనా, జాతిని జాగృతం చేసే విషయంలోనైనా తెలుగు వారందరూ గర్వపడేటంత విశేషమై వెలుగొందుతోంది. నన్నయ్య వ్రాసిన భారతం తెలుగులో మొదటి కావ్యం. అంతకుముందే జానపద గీతాలు, కొన్ని పద్యాలు ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయి. గాథా సప్తశతిలో తెలుగు జానపద గీతాల ప్రస్తావన ఉంది. ఇంతటి విశిష్టమైన సంగీత సాహిత్యాలు మనవి, అవన్నీ వదిలిపెట్టి పెద్ద శబ్దంతో డీజేలు పెట్టి పిచ్చి పిచ్చి పాటలు వేస్తూ వెర్రెక్కించే నృత్యాలు చేస్తుంటే చాలా బాధ వేస్తోంది. వీటితో లాభం కన్నా నష్టమే ఎక్కువ. గుండెపోటులు, వినికిడి సమస్యలు వస్తున్నాయి. అదే కాకుండా మన భవంతులు కూడా కూలిపోయే అవకాశం ఉంది. అందుకే మీరందరూ ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. అలాగని సాహితీకారులు ఇంటి పని వంట పని మాని మరీ రచనలు చేయవద్దు. ఇంటికి చేయవలసిన ధర్మం నెరవేరుస్తూ సమాజ హితానికి రచనలు చేయాలి. అలాగే కచేరీల కోసమో ధనం కోసమో సంగీతం లేదు, మన మనసుకి విరామం కోసం పనులు చేస్తూ పాడుకోవచ్చు అంటూ ముగించారు రవణమ్మ గారు. అమ్మో, నీకు చాలా లోకజ్ఞానం ఉందే బామ్మ. సాయంత్రం నా స్నేహితులను కూడా తీసుకువస్తాను, వారికి కూడా బ్రెయిన్ వాష్ చెయ్యి, వారు కూడా మారతారేమో అంటూ బయటకు వెళ్ళిపోయాడు నిఖిల్. మారితే మంచిది.

0: ఇదేగా అని మనసులో అనుకుంటూ కోడలికి పనిలో సాయం చేయడానికి వంటింట్లోకి నడిచారు రమణమ్మగారు. అదండి సంగతి. మరి సంగీత సాహిత్యాలు మానసిక ప్రశాంతతకు, లోకహితానికి అని మీరు కూడా ఒప్పుకుంటారని అనుకుంటున్నానండి. అయితే ఇక మీదట శబ్ద కాలుష్యం చేయకుండా అందరూ చేయి చేయి కలుపుతారని, శబ్ద కాలుష్య నివారణ యజ్ఞంలో అందరూ పాలు పంచుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను.
1: మీరింతవరకు శ్రీమతి పంతుల లలిత గారి ఆనందకరమ మృత్యు మార్గమ కథానికి విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు కొన్ని తెలుగు సినిమా పాటలు వింటారు. ముందుగా కేవి మహాదేవన్ సంగీత సారథ్యంలో గురుచరణ్ సాహిత్యాన్ని జేసుదాసు చిత్ర పాడగా వింటారు. సినిమా పేరు అల్లుడు గారు.

ఆరుద్ర సాహిత్యాన్ని కెవి మహాదేవన్ సంగీత సారథ్యంలో ఇంద్రధనుసు సినిమా కోసం పి సుశీలు పాడగా వింటారు.

వినబోయేపాట జయసుధ. ఈ సినిమా కోసం పి సుశీలు పాడిన దాసరి నారాయణరావు సాహిత్యం, సంగీతం రమేష్ నాయుడు.

సెల్సియస్. అత్యల్ప ఉష్ణోగ్రత 25.7 డిగ్రీల సెల్సియస్. నమోదైన వర్షపాతం 11 మిల్లీమీటర్లు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయగోదావరి జిల్లాలు, యానం తీర ప్రాంతాల్లో సముద్రంలో చేపలు పట్టేవారికి వాతావరణ సూచన. ఉత్తరాంధ్రప్రదేశ్ యానం తీరాల వెంబడి గంటకి 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో అప్పుడప్పుడు లేదా అంతకంటే ఎక్కువ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. అందుకని సముద్రంలో చేపలు పట్టేవారు అప్రమత్తంగా ఉండాలని సూచించడమైనది. వాతావరణ వివరాలు విన్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: ఈరోజు కార్యక్రమంలో ఆహ్వానిత పిల్లలతో కూడిన కార్యక్రమం. మాస్టర్ పి ప్రభాస్ వర్మ వేణుగానం, ఏ యాగప్రియ గానం, కుమారి ఘంట లేఖ్య పద్యగానం వింటారు.
1: నా పేరు లేఖ్య. నేను పెన్ స్కూల్లో 3rd స్టాండర్డ్ చదువుతున్నాను. నేను చెప్పబోయే శ్లోకాలు మా గురువు గారు తెలికచెర్ల కృష్ణారావు గారు నాకు నేర్పించారు. నాకు 54 శ్లోకాస్ కంఠోపాఠం వచ్చు. శ్రీ గురుభ్యో నమః. ఆదివారం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధయ చ గురుశుక్ర శనిభ్యస్స రాధవే కేతవే నమః. సోమవారం వందే శంభు ముమాపతిం శిరగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశునాంపతిం వందే సూర్య శశాంక వాహిని నయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. మంగళవారం రామస్కందం హనుమంతం వైనతేయం వృకోదరం శనియ స్మరే నిత్యం దుస్వప్నస్తస్య నశ్యతి. భజే రమ్య రంభావని నిత్యవాసం భజే బాలభాను ప్రభాచారుభాసం భజే చంద్రిక కుందమందారహాసం భజే సంతం రామభూపాలదాసం. బుధవారం అగజానన పద్మాఖం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. లక్ష్మీం వారం లక్ష్మీం క్షీరసముద్రరాజతన్యాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవంతం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం తాం త్రైలోక్య కుటుంబునీం సరసిజాం వందే ముకుంద ప్రియం. శుక్రవారం ఓంకార పంజరషికీం ఉపనిషదుద్యాన కేళీకలకంఠీం ఆగమన విప్పిన మయూరీం ఆర్యమంతర్విభావయ గౌరీం. ఓం నమోదేవ్యే మహాదేవ్యే శివయే శతతం నమః. ప్రకృత్యై భద్రాయై నియత ప్రణత స్మత. శనివారం ఓం శమగ్నిరగ్నిభిస్కరచ్చన్యస్తపతు సూర్య సంవాతో వత్పరప అపసృతః. కర్కోటకస్య నాగస్య దమయంత్యాహనలస్య చ ఋతుపర్ణస్య రాజశేహి కీర్తినం కలినాశరణం. నారాయణం పరబ్రహ్మ సర్వకారణకారణం ప్రపద్యే వెంకటేశాఖ్యం తదేవ కవచం మమ. సహస్రశీర్షా పురుషో వెంకటేశః శిరోవతు. ప్రాణేశః ప్రాణలయః ప్రాణాన్ రక్షతు మే హరిః. ఆకాశరాచ్యుతనాథ ఆత్మానం మే సదావతు. దేవదేవోత్తమః పాయద్దేహం మే వెంకటేశ్వరః. సర్వత్ర సర్వకార్యేషు మంగాంబాజానిరీశ్వరః. పాలయేన్మాం సదాకర్మ సాఫల్యం. నః పరయచ్చతు యా ఏతద్వజ్ర కవచ

0: క్షమభేద్యం వెంకటేశితు సాయం ప్రాత పఠేనిత్యం నృత్యం తరతి నిర్భయ.
1: అందరికీ నమస్కారం. నా పేరు ప్రభాస్ వర్మ. నేను కేంద్రీయ విద్యాలయ స్కూల్లో 9th క్లాస్ చదువుతున్నాను. ఇప్పుడు నేను ఫ్లూట్లో వాయించబోయే కృతి గిరిరాజ సుత. రచన త్యాగరాజ స్వామి. తాళం ఆది తాళం. రాగం బంగాళ రాగం.

అందరికీ నమస్కారం. నా పేరు ఏ యాగప్రియ. నేను లిటిల్ ఏంజల్ స్కూల్లో 10th క్లాస్ చదువుతున్నాను. నేను ఇప్పుడు పాడబోయే కీర్తన శంకరి శంకరు, రచయిత ముత్తుస్వామి దీక్షితార్ గారు. తాళం త్రిశ్రజాతి ఆదితాళం, రాగం సావేరి.

నేను ఇప్పుడు గీత ధ్యాన శ్లోకములు చెబుతున్నాను. ఓం పాతాయ ప్రతిబోధితాం భగవతాం నారాయణేన స్వయం వ్యాసేన గ్రహితాం పురాణ మునిన మధ్య మహాభారతం నమోస్తుతి వ్యాస విశాల బుద్ధే పుల్లారవిందయత పత్రనేత్ర యానత్వయ భారత తైల పూర్ణ ప్రజ్వాలిత జ్ఞానమయ ప్రదీప ప్రపన్న పారిజాతాయ తోత్రవేత్రైకపాణయ జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతదుహే నమః. మూకం కరోతి వాచాలం పంగుం లంగయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. యం బ్రహ్మ వర్ణేంద్ర రుద్రమతో స్తున్వంతి దివ్యై సవై వేదై సాంగపద క్రమోపనిషదై గాయంత్యం సమగాహ ధ్యానావస్థిత తత్కతేన మనసా పశ్యంత్యం యోగినో యస్యాంతం న విదుః సురాసురగణాః దేవాయ తస్మై నమః. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః పాద్ధో వచ్చ సుదీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్. గీతాసు గీత కర్తవ్యాః కిమన్యైః శాస్త్ర విస్తరై

0: యా స్వయం పద్మనాభస్య ముఖ పద్మద్వినిసృత అచ్యుతుర్వదన బ్రహ్మ ద్విబాహుర పరో అపాల లోచన శంభు భగవాన్ బాదరాయణ వ్యాసం వశిష్ట నక్తారం శక్తేహ పౌత్రమ కల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణువే నమో వై బ్రహ్మ నిధయే వాసిష్ఠాయ నమో నమః కృష్ణాయ యాదవేంద్రాయ హరియే పరమాత్మనే ప్రణత క్లేశ నేశాయ గోవిందాయ నమో నమః కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వ్యాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం పారాశర్యవచ్చ సరోజమలం గీతాద్దగంధోత్కటం నానాఖ్యానకేసరం హరికథా సంబోధన భూతం లోకే సజన షట్పదైరహరహ పేపీయమానం ముదా భూయాద్ భారత పంకజం కల్మల ప్రధ్వంసన శ్రేయసే భీష్మవ్రోణతటా జయద్రథ జలా గాంధార నీలోత్పల శల్యగ్రాహవతి కృపేణ వాహిని కర్ణేన వేలాకుల అశ్వత్థామ వికర్ణ ఘోర మకర దుర్యోధనవర్తిని సోత్తిర్ణా ఖలు పాండవైరణనది కవర్తక కేశవ హిరణ్మయేన పాత్రేణ సత్యసాపి హితం ముఖం తత్వం పూషన్న పావృను సత్యధర్మాయ తృష్టయే ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాంబరీష సుఖసౌనక భీష్మదాల్భ్యాం రుక్మాంగదార్జున వశిష్ట విభీషణాదీన్ పుణ్యాన్ ఇమాన్ పరమ భాగవతాన్ స్మరామి.
1: నేను ఫ్లూట్ లో వాచిపోయే మరో కీర్తన గోవింద గోవింద ఎని కొలువవే. రచన అన్నమాచార్యులు. తాళం ఆదితాళం రాగం బృందావన సారంగి.

0: ఇప్పుడు స్వస్తి మంత్రములు చెబుతున్నాను. అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతిహి. ఓం సహనావతు సహనో భునక్తు సహ వీర్యంకరవావహి తేజస్వినాథవదీతమస్తు మా విద్విషావహే. ఓం శాంతి శాంతి శాంతిహి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీ మహిష గోబ్రాహ్మణేభ్య సుమస్సు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. కాలే వశ్యతు పర్జన్యః పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయః అపుత్రా పుత్రిణ సంతు పుత్రిణ సంతు పౌత్రిణః అధనా సతనా సంతు జీవంతు సర్వదాం సతం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణంతు పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. ఓం సర్వేషాం స్వస్తిర్భవతు. ఓం సర్వేషాం శాంతిర్భవతు. ఓం సర్వేషాం పూర్ణం భవతు. ఓం సర్వేషాం మంగళం భవతు. ఓం శాంతి శాంతి శాంతిః. సర్వే జనాః సుఖినో భవంతు.
1: మీరింతవరకు బాలభారతి కార్యక్రమంలో భాగంగా మాస్టర్ పి ప్రభాష్ వర్మ వేణుగాను, అలాగే కుమారి ఏ యాగప్రియ గానం, కుమారి ఘంటా లేఖ్య పద్యగానం, ఇలాంటి కార్యక్రమాలన్నీ విన్నారు.

బాలభారతి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం కాసేపట్లో తెలుగు నాటకం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడుతుంది.

0: గుండె జారింది హాస్య నాటకం. రచన శ్రీధరణికోట శివరామప్రసాద్. నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. సహకారం శ్రీజంగ అనిల్ కుమార్. ఇందలి పాత్రలు, పాత్రధారులు: ప్రహ్లాదరావు శ్రీ కెఎస్ కుమార్, పార్వతి శ్రీమతి శిల్ప, సత్యం శ్రీ భోగిరెడ్డి శ్రీనివాస్, కొరియర్ బాయ్ శ్రీ డిఎన్వి సాయికృష్ణ, మాధవ్ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. వినండి గుండె జారింది హాస్య నాటకం.
1: హలో, ఎవరండి లోపల? ఎవరైనా ఉన్నారా? ఏంటో, ఎవరూ కనపడరు. ఇంటికి తాళం కూడా వేయలేదంటే

0: ఇంట్లో మనుషులు ఎవరో ఉన్నారన్నమాట. ఈ కొరియర్ ఉద్యోగంతో ఇవే తిప్పలు. ఉద్యోగం చేయకపోతే తీరవ అప్పులు. ఇదేంటో నేను ఇలా ఆలోచిస్తున్నాను. వెనక వైపు ఎవరో మనిషి ఉన్నట్టున్నాడు. ఆ మనిషి ఏంటి అలా ఉన్నాడు? ఒంటి నిండా మట్టి బురద. ఎవరై ఉంటారు?
1: ఓ, ఇంటికి సంబంధించిన పనివాడై ఉంటాడు.
0: అయినా వాడు పనివాడైతే నాకేంటి, పనికి మాలిన వాడైతే నాకేంటి, వచ్చిన పని చూసుకుంటే పోలా.
2: ఏమయ్యోయ్,
0: పీపీ రావు గారు ఉంటే పిలుస్తావు? నిన్నేనయ్యా బురద మనిషి, సారీ సాటి మనిషి.
2: ఆయనతో నీకు పనేంటి?
0: చెప్తే గాని పిలవ్వా ఏంటి? అయినా పనివాడివి. చీచి కంపు. బాత్రూంలు కడిగేవాడిలా ఉన్నావు. నీకెందుకయ్యా డీటెయిల్స్? ముందు నీ అయ్యగారు. అదేనయ్యా, పీపీ రావు గారిని పిలుస్తావు?
2: నీ మొహం మండ. ముందు ఆ పిచ్చి పిలుపు మానే. పీపీ రావు ఏంటయ్యా చండాలంగా? పీతలపాటి ప్రహ్లాదరావు అని పిలవలేవు?
0: వచ్చిన కవర్ మీద పీపీరావు అనే ఉందయ్యా. పెంటపాటో పీతలపాటో?
2: పీతల పీతలపాటి.
0: సరేనయ్యా, కంపు భరించలేకపోతున్నా. ఆ పీతలపాటి ప్రహ్లాదరావునే కొంచెం పిలుస్తావు?
2: పిలవటం కుదరదయ్యా.
0: ఎందుకు కుదరదు? ఆయన అంత బిజీగా ఉన్నాడా?
2: అవును, చాలా బిజీగా ఉన్నాడు. నీ కళ్ళు ఏమన్నా నెత్తికెక్కయా? ఎదురుగా చూస్తున్నావుగా, కనపడి చావటంలే.
0: అదేంటండి ఈ అవతారం? ఏంటి సెప్టిక్ ట్యాంక్లో దిగి పనిచేస్తుంటే ఎవడో, సారీ ఎవరో పారిశుద్ధ్య కార్మికుడు అయి ఉంటాడనుకున్నా. అయినా మీరు చాలా గ్రేట్ అండి. మన పని మనమే చేసుకోవాలి అనే అద్భుతమైన సందేశం ఇచ్చారండి.
2: సందేశం సరే, ఇంతకీ సమాచారం ఏంటి? అదేనయ్యా, ఏదో కొరియర్ వచ్చిందన్నావుగా, అది ఇచ్చి తగలడు.
0: అవును సార్, ఇదిగోండి ఇక్కడ సైన్ చేయండి. బాబోయ్ కంపు.
2: నువ్వే అన్నావు కదయ్యా, మన పని మనం చేసుకోవటంలో తప్పే ఉందని.
0: అవునవును, ఇంతకీ మీరు సెప్టిక్ ట్యాంక్లో దిగి అంతలా కష్టపడుతూ వెతుకుతున్నారేంటి? అంత విలువైన వస్తువు ఏమైనా ట్యాంక్లో పడిపోయిందా?
3: ఎవండోయ్, ఇంకా ఎంతసేపు నా ట్యాంకులో దిగి వెతుకుతారు? ఆ కంపు ధాటికి ఇక్కడ తాలింపు కూడా కంపు కొడుతుంది. పోతే పోయిందండి విధవ రూపాయి బిళ్ళ. మీరు మీ పిసినారుతనం ఇక ఆపి స్నానం చేసి తగలడండి.
0: ఏంటి, రూపాయి బిళ్ళ కోసమా లెఫ్టినెంట్ ట్యాంకర్ మొత్తం దిగి వెతికారు? ఛీ, మీరు వద్దు, మీ లెటరు వద్దు, నేను పోతున్నా.
2: ఆగు ఆగు, ఎక్కడికయ్యా పారిపోతున్నావు? కొరియర్ అంటూ నన్ను వెతుక్కుంటూ వచ్చిన నిన్ను ఉత్తి చేతులతో పోనిస్తానా? చస్తే పోనివ్వను. నీకు మర్యాద చేయాల్సిందే. నా స్టైల్లో నీకు మంచి గుర్తుండిపోయే గిఫ్ట్ ఇవ్వాల్సిందే.
0: పోనివ్వక ఏం చేస్తారు సార్? రూపాయి కోసం ఇంతలా తెగించారంటే ఇక నాకేం తిప్పిస్తారు?
2: తిప్పా నీ బొంద. అలాంటి తిప్పలు ఎన్నడూ చేయడు ఈ ప్రహ్లాదరావు. నువ్వు నాకు లెటర్ తెచ్చినందుకు అద్భుతమైన బహుమానం ఇస్తా, కాచుకో.
0: బహుమానం అంటూ మళ్ళీ కాచుకోవడం ఏంటండి?
2: హగ్గు హగ్గిస్తా రావయ్యా, జన్మలో మర్చిపోలేవు.
0: హగ్గా? నవరంధ్రాలు మూసుకునే విధంగా కంపు కుడుతున్న మీరిచ్చే హగ్గా? వద్దు బాబోయ్, తలుచుకుంటేనే నవరంధ్రాల్లో సీసం పోసినంత విరక్తి కలుగుతోంది. మీ దిక్కుమాలిన లెటర్ ఇక్కడే పడేస్తున్నా, నీ పారిపోతున్నా.
2: అదే, అలా పారిపోయి బతికిపోయావు. ఇంకోసారి వచ్చావంటే నాతో పాటు నిన్ను ట్యాంకులో దింపుతా. ఇంతకీ ఈ లెటర్ ఎవరి దగ్గర నుంచి? చూస్తే పోలా, ఇదో వెధవ సస్పెన్స్.
3: ఆగండి ఆగండి, ఆ కంపు చేతులతో అది ముట్టుకోక.
2: సరే పార్వతి, ముట్టుకోను. నువ్వే చూడు అసలు అది ఎవరు రాశారో, ఎక్కడి నుంచి వచ్చిందో దిక్కుమారిన లెటరు.
3: ముందు వెళ్ళి మీరు స్నానం చేసిరండి, తల తిరుగుతోంది.
2: పార్వతి పార్వతి.
3: ఏంటండి అలా గుడ్లప్పగించి చూస్తున్నారు?
2: పార్వతి
3: ఏంటో చెప్పండి.
2: నీ వయసు ఎంత?
3: 55.
2: నా వయసు
3: 60.
2: మనకెంతమంది పిల్లలు?
3: ఇద్దరు. ఇద్దరికి పెళ్ళిళ్ళయి విదేశాల్లో ఉద్యోగాల్లో ఉన్నారు, చాలా సంతోషంగా ఉన్నారు.
2: మరిప్పుడు సడన్గా ఈ వాంతులేంటి, కొంపదీసి?
3: కొంప కాదు కంపు. మీ పిసినారితనంతో మీరు ఒంటికి పట్టించుకున్న కంపు తాలూకు వచ్చిన వాంతి. ముందు వెళ్ళి స్నానం చేసిరండి.
2: సర్లే ఓయ్, అర్థమైతే వచ్చింది. నీళ్లు చల్లటివి పోసుకుంటా, వేడి నీళ్ళంటూ గ్యాస్ మీద పెట్టకు, గ్యాస్ బొక్క. ఏ నీళ్ళో పోసుకుని చేస్తా.
3: చీచీ, నోరు తెరిస్తే ఒక్క మంచి మాట కూడా రాదు.

0: మీ పిసినారి తనం తట్టుకోలేక కొడుకు కూతురు మాత్రమే కాదు మన బంధువులు కూడా మన ఇంటికి రావడం మానుకున్నారు. పాపం కొరియర్ ఇచ్చే వ్యక్తి కాబట్టి మీ వాలకం తెలియక వచ్చుంటాడు.
1: మరిక రాళ్లే, ఇదిగో మొన్న వర్షానికి పడ్డ ఈ కుంటలో నీళ్లు పోసుకుంటున్నా.
0: అయ్యో
1: నువ్వేం ఫీల్ అవ్వకు, నీళ్లను డబ్బును ఎలా ఉపయోగించుకోవాలో నాకు తెలిసినట్టు ఎవ్వరికీ తెలీదు.
0: అవునవును, అసలు మీ గురించే ఎవరికీ తెలీదు. అలా తెలియకే మా నాన్న మీకిచ్చి నా గొంతు కోశాడు.
1: నీ గొంతు కాదే, నా గొంతు కోశాడు. లక్షణంగా ఏ లక్షలిచ్చే పిల్లనో చేసుకుంటే లక్షణంగా కాలు కింద పెట్టకుండా కదలకుండా హాయిగా బతికేవాణ్ణి.
0: మీకు నన్నివ్వడమే గొప్ప. జాగ్రత్త పరుడు అర్ధాన్ని అర్ధాంగిని జాగ్రత్తగా చూసుకుంటాడని వాళ్ళు వీళ్ళు చెప్తే మా నాన్న నమ్మాడు. పాపం మా నాన్న మాట మీద నమ్మకంతో కనీసం మీ మొహం కూడా చూడకుండా నేను పెళ్లి చేసుకున్నాను. నేనెంత గ్రేటో తెలుసా?
1: నిన్ను చూసి కూడా నేను పెళ్లి చేసుకున్నా, మరి నేనెంత గ్రేటో తెలుసా? నేనేంటో నా విలువేంటో నీకు ఇన్నేళ్ల బట్టి తెలీదు.
0: అబ్బో మీరు మీకు ఒక విలువ, అలా బయటకెళ్ళి మీ గురించి మీరే ఎంక్వైరీ చేసి చూడండి, మీకున్న విలువ ఏ పాటిదో మీకే తెలుస్తుంది.
1: అంటే అంటే ఏంటో నీ ఉద్దేశం? బొత్తిగా నాకు విలువంటూ ఎక్కడ ఏడ్చిందనేగా. చూడు, ఎవరైనా సరే నా గురించి ఎంత బ్యాడ్గా అనుకున్నా సరే అది నేను గర్వంగానే ఫీల్ అవుతా. అసలు ఒకరి గురించి చర్చించుకుంటున్నారంటే వాళ్ళు నాలాగా గొప్పవాళ్ళు అయి ఉంటారు. ఎందుకంటే మన గురించి వాళ్ళంతట వాళ్ళు అంత ఫ్రీగా పబ్లిసిటీ చేస్తున్నారంటే ఏమనర్థం? వాళ్ళ సెంట్రల్ ఆఫ్ అట్రాక్షన్ నేనే అన్నమాట. డబ్బులిచ్చి చేయమన్నా ఇంత పబ్లిసిటీ ఈ రోజుల్లో ఎవ్వడూ చెయ్యడు. కాబట్టి బయట వాళ్ళు నా గురించి నా పిసినారితనాన్ని ఎన్ని తిట్టుకున్నా సరే నేను ఫీల్ అవుతానని నువ్వు మాత్రం ఏం ఫీల్ అవ్వకు పార్వతి. అది నాకు ప్లస్సే కానీ మైనస్ ఎంత మాత్రం కాదు. సరేనా?
0: సరేలేండి, మొగుడన్నాక ఏది చెప్పినా అదే పాటించాలి కదా. నేను అదే పాటిస్తున్నా. మీకులేని అవమానం నాకెందుకులేండి. మీకేది ఇష్టమైతే నాకు అదే ఇష్టం. కాకపోతే మనం ఉన్న సొసైటీలో మన గురించి కనీసం నలుగురైనా కాస్త మంచిగా అనుకుంటే మంచిదని నా అభిప్రాయం. మీ అభిప్రాయం దానికన్నా భిన్నంగా ఉంది, అంతే తేడా.
1: ఆ తేడా ఏముందిలే, అయినా ఎవడేమనుకుంటే మనకేంటి, మనకి నచ్చిన పద్ధతిలో మనం నడుచుకుంటాం అంతే. నువ్వేమంటావు?
0: అంతేలేండి, మీరు మాత్రం అస్సలు మారకండి. ఫ్రీగా వచ్చేదేది వదిలిపెట్టకండి. దాన ధర్మాలని అస్సలు చేయకండి. పొరపాటును కూడా ఎవ్వరికీ ఎలాంటి సహాయం చేయకండి. అంతెందుకు? మన బ్యాంకులో వాళ్ళెవరో మిమ్మల్ని పెన్ను అడిగితే మీరివ్వలేదు. పైగా ఏమన్నారు, బ్యాంకుకు వచ్చేటప్పుడు పెన్ను కూడా తెచ్చుకోవాలి, ఎవరిని అడగకూడదు అని బాగా క్లాసు పీకి మరీ చెప్పారట. కనీసం మీ ఆయన ఆ మాత్రం కూడా సహాయం చేయలేని పరమ లోభి అని నన్నే అడిగారండి.
1: అప్పుడు నువ్వేమన్నావు?
0: ఏమంటాను? మీరైతే ఏమంటారో నేను అదే అన్నాను. ఎంతైనా మీ భార్యని కదండి.
1: సరే గాని ఇవాళ గురువారం కదా, నేను అలా సాయిబాబా గుడికి వెళ్ళొస్తాను అన్నట్టు నువ్వు కూడా రాదు?
0: నాకు చాలా పనుందండి. బట్టలు ఉతకాలి, ఇల్లు శుభ్రం చేయాలి, మొక్కలకు నీళ్లు కూడా పెట్టాలి.
1: అన్నీ చేయి, కానీ భోజనం మాత్రం వండకు.
0: ఓ, గురువారం ఉపవాసం కదూ?
1: అదేం కాదు, గుళ్ళో భోజనాలు ఉచితంగా పెడుతున్నారు, అందుకే నిన్ను కూడా రమ్మంటున్నాను. ఒక్క పూటైనా బియ్యం ఖర్చు కలిసి వస్తుంది కదా.
0: అయ్యయ్యో, నాకు తెలియక అన్నం వండేశానండి.
1: పర్వాలేదులే, రాత్రికి పనికి వస్తుంది. నువ్వైతే బయలుదేరు, 10 నిమిషాల నడక. అలా వెళ్ళి తిని ఇలా నడుచుకుంటూ వచ్చేద్దాం. స్వామి కార్యం స్వకార్యం,
0: పెద్ద ఘనకార్యం.
1: ఏమిటి పార్వతి, ఏమిటి అంటున్నావు?
0: అబ్బే ఏం లేదులేండి, మీ ముందు చూపు అద్భుతం అంటున్నా.
1: పోనీలే, నీకు కనీసం అప్పుడప్పుడైనా అర్థమవుతుంటాను. మరి నువ్వు కూడా వస్తావా?
0: వద్దులేండి, ఆ పుణ్యం ఏదో మీరే మూట కట్టుకోండి. పుణ్యం మీకొస్తే ఒకటి, నాకొస్తే ఒకటా?
1: భలే చెప్తావు పార్వతి, అయితే నేను ఒక్కడనే వెళ్ళొస్తా అన్నట్టు వండిన అన్నం ఏ బిచ్చగాడో వస్తే దానం చేయకు, రాత్రికి నేనే తింటా.
0: ఆహా, మిగిలితే పొద్దున కూడా మీరే తిందురు గాని. మీరిప్పుడు ప్రశాంతంగా వెళ్ళరండి.
1: అది అలా అన్నావు బాగుంది, నాకిప్పుడు ధైర్యంగా ఉంది, వస్తా.
0: చచ్చా, ఏం మనిషో ఏంటో, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందని ఈయన పిసినారితనంతో నాకు పిచ్చెక్కిపోతుంది. ఇక ఈ జన్మకి ఈయన మారరు. నా అదృష్టం ఇంతేనని సరిపెట్టుకుంటాను. కర్మ ఏం చేస్తావు?

0: అమ్మాయి పార్వతి, పార్వతి.
1: సత్యమన్నయ్య నువ్వా? రారా, ఎండను పడొచ్చో, అలా కూర్చో, కాసిన మజ్జిగిస్తానుండు.
0: పర్వాలేదమ్మా, ఇక్కడ కూర్చుంటానులే అన్నట్టు ఆ మజ్జిగ నాకెందుకులే అమ్మా, కాసిన మంచినీళ్ళు ఇవ్వు చాలు, లేకపోతే అర లీటర్ మజ్జిగ తగ్గిందని మీ ఆయన నీ మీద చిందలేయగలడు.
1: బాగా చెప్పావన్నయ్య, అయినా ఆయన సంగతి నీకు తెలిసినంత బాగా ఇంకెవ్వరికీ తెలీదు. మజ్జిగే తెస్తాను, కాకపోతే ఆ మజ్జిగను భర్తీ చేసేంత నీళ్లు కలుపుతానులే అన్నయ్య. అన్నయ్య
0: అమ్మా,
1: ఇదిగో మజ్జిగ తీసుకో.
0: అలాగే. అవును, వీడెక్కడా, గుడికెళ్ళాడు కదమ్మా.
1: అవునన్నయ్య, నీకు తెలియదేముంది, ఉచితంగా వస్తే చాలు, ఆయన ఎక్కడికైనా ఎంత దూరమైనా నడుచుకుంటూ వెళ్ళిపోతారు. కనీసం ఆయన ఏం చేస్తున్నారో ఆయనకైనా అర్థమవుతుందో లేదో అన్నయ్య. ఆయన ప్రవర్తనతో ఇంటా బయట చాలా నామోషిగా ఉంటుందన్నయ్య.
0: నిజమేనమ్మా, వయసుతో పాటు వాళ్ళలో ఈ పీనాసి గుణం కూడా పెరుగుతూ వచ్చింది. వాడికి స్నేహం, ప్రేమ, అభిమానం, బంధువులు, కుటుంబం అనే వ్యత్యాసాలు ఏమాత్రం లేవు. చాలా పిసినారి, ఎవరన్నా ఏమన్నా అనుకుంటారని కానీ మొహమాటం కానీ బొత్తుగా లేవు వాడికి. ఇంత చిత్రమైన పొదుపరిని, లోభత్వం ఉన్నవాడిని నేనెక్కడా చూడలేదమ్మా. ఏదో చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్న వాళ్ళం అవడం, ఒకే ఊరు వాళ్ళం అవడం వల్ల వాడి గురించి పూర్తిగా తెలిసిన వాడిని కనుక ఇట్లా నెట్టుకొస్తూ ఉన్నాను. కానీ వాడికి సాక్షాత్తు అర్ధాంగివి, వాడిని, వాడి లోభి లక్షణాలన్నీ నువ్వెలా భరిస్తున్నావో నాకైతే అర్థం కావటం లేదమ్మా.
1: కట్టుకున్నాక తప్పుతుందా అన్నయ్య, అలవాటైపోయింది. పిల్లలు చాలా అదృష్టవంతులు, ఉద్యోగాలు వచ్చి పెళ్ళిళ్ళు కావడంతో ఈ ఊబిలో నుంచి బయటకెళ్ళి సంతోషంగా బతుకుతున్నారు. వాళ్ళ ఇష్టాలకు తగ్గట్టుగా స్వేచ్ఛగా హాయిగా ఉంటున్నారు. వాళ్ళని తలుచుకుంటూ ఏదో ఇలా ఆయనతో నెట్టుకొచ్చేస్తున్నానన్నయ్య.
0: అందుకేనేమో ఓర్పులో స్త్రీని భూదేవితో పోల్స్తారు. అంత సహనం నీలో ఉండటం వల్లే వాడి పిసినారితనాన్ని భరిస్తూ గుట్టుగా సంసారాన్ని నెట్టుకొస్తున్నావు. కానీ కాలం ఎప్పుడు ఒకేలా ఉండదమ్మా, వాళ్ళలో కూడా మార్పు వస్తుందన్న నమ్మకం నాకుంది.
1: మార్పా? ఆయనలోనా?
0: అవును.
1: శ్రీహరి ప్రత్యక్షమై తన పేగులు చీల్చేటప్పుడు హిరణ్యకశ్యపుడిలోనైనా మార్పు వచ్చిందేమో గాని, ప్రహ్లాదరావని పేరు పెట్టుకున్న ఈయన పేరుకే గాని అన్ని రాక్షస లక్షణాలే. నాకైతే ఈయన ఈ జన్మలో మారుతారు అనే నమ్మకమే లేదన్నయ్య.
0: నాకుందమ్మా ఆ నమ్మకం. ఈ కాలం ఉంది చూసావు, ఇది చాలా విచిత్రమైంది. అందుకే అంటారు కదా, దేనికైనా టైం రావాలని. మీ ఆయన విషయంలో కూడా టైం వస్తుంది. నువ్వు నిశ్చింతగా ఉండమ్మా. చూడు, నేను మళ్ళీ సాయంత్రం వస్తాను, పడమట వీధిలో ప్రవచనాల కార్యక్రమం ఉందట, వీలైతే మీ ఆయన కూడా తీసుకెళ్తాను.
1: ప్రసాదం ఉంటే చెప్పన్నయ్య, తప్పకుండా వస్తారు. ప్రవచనాలంటే రావడం కష్టమేమో మరి.
2: పార్వతి, పార్వతి.
1: అబ్బబ్బా, వస్తున్నానండి. చెప్పండి, గుళ్ళో భోజనం బాగుందా?
2: బ్రహ్మాండంగా ఉంది, కాకపోతే నువ్వు మిస్ అయ్యావు. దేనికైనా అదృష్టం ఉండాలి. అవును, ఇంతకీ నువ్వు తిన్నావా? నా రాత్రికి భోజనం అట్లాగే ఉందిగా.
1: అలాగే ఉంది మహాప్రభు. అన్నట్టు ఉదయం మీకేదో కొరియర్లో లెటర్ వచ్చింది. ఇదిగో.
2: ఎలా ఇవ్వు? బాగా గుర్తు చేసావు. ఎవరు రాసుంటారబ్బా, అసలు ఏమై ఉంటుంది? ఓహో, ఇదేదో శుభలేఖలా ఉందే.
1: శుభలేఖ?
2: ఏదో చిన్న కాగితం కూడా ఉందే, కస్తూరిలాగా చాలా అందంగా ఉంది. ఎవరు రాసుంటారబ్బా?
1: ముందు చదవండి.
2: చదువుతున్నా. మహారాజశ్రీ ప్రహ్లాదరావు బావగారికి నమస్కారం. ఏమోయ్, వీడు చిట్టి బాబు, మీ పిన్ని కొడుకులేడు, బడుద్దాయ్, బాగానే సంబోధించాడు నన్ను.
1: అసలు విషయం ఏంటో చదవండి.
2: మా అక్కయ్య పార్వతి దేవుడు దయవల్ల బాగానే ఉందని భావిస్తాను. మీ కక్కుర్తిని కూడా తన గుండెల్లో పెట్టుకుని ఎంతో ఆర్తిగా విషాన్ని మింగిన శివయ్యలాగా మీతో ఇన్ని అగచాట్లు పడుతున్న పార్వతులక్కకు ఆ దేవుడే మంచి రోజులు ఇస్తాడని నా ప్రగాఢ నమ్మకం.
1: మా చిట్టిగాడికి నేనంటే ఎంత అభిమానమో చూసారా?
2: నీకు అభిమానమే కనపడుతుంది, కానీ నాకు అవమానంగా ఉన్నట్టు నీకు కనిపించట్లేదా? వెధవ, నాది కకృతి బుద్ధని రాస్తాడా?
1: ఏదో బావ కదా అని చమత్కారంగా రాసుంటాళ్ళండి.
2: బావా, కకృతి అన్నందుకు నువ్వు పెద్దగా ఫీల్ అవ్వవు అని నాకు తెలుసు. అసలు నీది పిసినారితనం

0: కాదు పొదుపు అని నేను అంటాను. పార్వతి, ఈ పాయింట్ బాగా రాశాడు చిట్టిగాడు, క్యాచ్ చేశాడు బాగా. తర్వాత ఏం రాశాడంటే, బావా వచ్చే నెల 9వ తేదీన నా చిన్న కుమార్తె అపర్ణ లేదు, దానికి పెళ్ళి. పెళ్ళి కొడుకు ఎవరో కాదు, ప్రసాద్ అని తను ఇష్టపడ్డవాడే. ఆ అబ్బాయి కూడా తన్ని ఇష్టపడ్డాడు. ఒక్కడే కొడుకు, బోలెడు ఆస్తి, గవర్నమెంట్ జాబు, అందుకే ఒప్పేసుకున్నాం, తాంబూలాలు ఇచ్చేసుకున్నాం. ఆ కొత్త జంటను ఆశీర్వదించడానికి మీ జంట తప్పకుండా రావాలని నా విన్నపం. సొంత వాళ్ళు కాబట్టి మీరు ఒక 10 రోజులు ముందే వస్తే ఇంకా మాకు సంతోషం. ఉదయం కాఫీ టీల నుండి మధ్యాహ్నం భోజనం, సాయంత్రం ఉపాహారాలు, రాత్రికి మంచి విందు భోజనాలు ప్రతిరోజు మీరు ఆస్వాదించి ఆనందంగా గడపవచ్చని. ఫోన్ల కంటే ఇలా ఉత్తరం రాయటమే నీకు ఇష్టమని నాకు తెలుసు, కాబట్టి ఈ ఉత్తర సాహసం చేశాను. నా ఈ అభ్యర్థన నీకు బాగా నచ్చుతుందని, వెంటనే బయలుదేరడానికి నీకు ఎలాంటి మొహమాటం, సిగ్గు, లజ్జ లాంటివి ఉండవని భావిస్తూ మీకు ఇదే నా ఆహ్వాన విన్నపం. ఇట్లు మీ బామ్మది చిట్టిబాబు.
1: అబ్బా, మీ మనసుని నాకంటే మా చిట్టిగాడే బాగా చదివినట్టున్నాడు కదండి.
0: ఏడిశాడు వెధవ, తిట్టాడో పొగిడాడో తెలియదు కానీ 10 రోజులు ముందే రమ్మన్నాడు. ఆ ఒక్క లైన్ చాలు నాకు. అంతకన్నా ఓ 4 రోజులు ముందే బయలుదేరదాం, ఏమంటావు పార్వతి?
1: మీరు ఎలాగంటే అలాగేనండి. మరీ అంత ముందుగా వెళ్తే వాళ్ళేమన్నా అనుకుంటారు బాగోదండి అని నేను అన్నంత మాత్రాన మీరు ఆగుతారా ఏంటి?
0: ఆహా, ఓహో, ఏం చెప్పావు పార్వతి. పతి అడుగు జాడల్లోనే సతి అనే వాక్యానికి నిలువెత్తు రూపం నువ్వు. అంటే దాదాపు 15 రోజులు మనకి గ్రాసం ఖర్చు, ఉప్పు పప్పు బియ్యం ఖర్చు లేనట్టే.
1: అవునండి, కానీ కేవలం ఊరు వెళ్ళడానికి ఛార్జీలు మాత్రం పెట్టుకుంటే చాలు.
0: అదొకటి ఉంది కదూ, చిస్తా ఆలోచిస్తా, మనసుంటే మార్గం ఉండకపోదు.
1: కొంప తీసి నడిచెళ్ళిపోదాం అంటారేంటి? 400 కిలోమీటర్లండి మనం వెళ్లాల్సింది నెల్లూరు.
0: తెలుసులేవోయ్, నువ్వేం కంగారు పడకు, అవన్నీ నేను చూసుకుంటాగా.
1: అన్నట్టు పెళ్లి కూతురికి పెళ్లి కొడుక్కి బట్టలు పెట్టాలి, లేదా డబ్బైనా చదివించాలి, లేకపోతే చుట్టాల్లో మన పరువు పోతుందండి. ఏం చేద్దామంటారు?
0: డబ్బులా? ఎందుకు శుద్ధ దండగా, చేసుకోబోయేవాడు అదే పెళ్లి కొడుకు. ఆ ప్రసాద్ అనేవాడికి అంత ఆస్తి ఉన్నప్పుడు మనం ప్రత్యేకంగా ఇంకా డబ్బెందుకు చదివించడం? అన్నట్టు మనం పెళ్లి కూతురు తరపు చుట్టాలం కాబట్టి ఆ పిల్లకి బట్టలు పెడితే సరిపోతుంది కదా, ఆలోచించు.
1: మరి ఆ బట్టలైనా కొనాలి కదండి.
0: కొనాలా? నీ తెలివి తెల్లారినట్టే ఉంది. మన అనిత పెళ్లికి బంధువులు పెట్టిన చీరలు తను తీసుకెళ్ళినవి పోగా ఇంకా బీరువాలో మిగిలిన్నాయి కదా, ఆ మూలబడి ఉన్న చీరల్లో ఏదో ఒకటి పెట్టేద్దాం.
1: బాగుంటుందంటారా?
0: చీరన్నాక కట్టుకుంటేనే బాగుంటుంది.
1: నేననేది అవి పాత చీరలు, అలాంటి దాంట్లోంచి పెడితే బాగుంటుందా అని.
0: ఓ, బ్రహ్మాండంగా బేషుగ్గా ఉంటుంది. ఇక ఆ విషయం గురించి నువ్వేం ఆలోచించకు. అయినా పాత చీరలని నీకు తెలుసు, నాకు తెలుసు, వాళ్ళకి తెలియదుగా. కొంచెం నాలాగా బుర్ర ఉపయోగించు పార్వతి.
1: అవునవును, ఈ నేల కాపురంలో మీకు బుర్ర అని ఒకటి ఉందనే సంగతే నాకు గుర్తురాలేదు.
0: అదిగో మళ్ళీ ఏదో లాజిక్ లేని మ్యాజిక్ లాగా మాట్లాడుతున్నావు. ఇంతకీ నేను చెప్తుంది నీకు అర్థమైందా?
1: అర్థంగింది కదండి, అర్థం చేసుకున్నాను. మొత్తానికి పైసా ఖర్చు లేకుండా మనం 10 రోజులు పెళ్లి వారింట్లో ఎంజాయ్ చేస్తున్నాం అంతే కదా.
0: శభాష్, ఇది నాకు కావాల్సింది. ఇలా చెప్పంగానే అలా అర్థం చేసుకునే నీలాంటి భార్య దొరకటం నిజంగా నా అదృష్టం.
1: అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, ఇందాక సత్యమన్నయ్య వచ్చాడండి.
0: ఏంటో, ఏదన్నా విశేషమా?
1: సాయంత్రం పడమట వీధిలో ప్రవచనాలు చెప్తున్నారట, మీకు చెప్పాలని వచ్చాడు.
0: అఘోరించాడు.
1: సాయంత్రం మళ్ళీ వస్తానని చెప్పాడు, మిమ్మల్ని కూడా తీసుకెళ్తాట.
0: నేను వెళ్ళను, వాడికి అవసరం అయితే వాడే వెళ్తాడు. అయినా మనమేంటో మనకి తెలిసినప్పుడు ఒకరు చెప్తే వినాలా? అయినా అక్కడ ఏం చెప్తారో మనకి తెలీదా? వినేవాళ్ళు వింటారు, నాకైతే అవసరం లేదు.
1: ఏదో స్నేహితుడు కదా, ఆ చనువుతో అనుకుని ఉంటాళ్ళేండి పోనిత్రు.
0: వాడంతగా తెలుసుకోవాలే గాని అంతకంటే మంచి మాటలు నేను చెప్తాను. పెరటి మొక్క ఔషధానికి పనికిరాదన్నట్టు నేను చెబితే వాడు వింటాడా? వాడి దృష్టిలో అందరిలాగే నేను పిసినారిని, పిల్లికి కూడా భిక్షం పెట్టను అని అంతేగా.
1: అయినా అందులో సత్యం అన్నయ్య తప్పే ఉంది, బయట అందరూ అనుకుంటున్నదేగా.
0: అంతేలే, అప్పటికి అందరూ పేద దానకన్నులు, నేనొక్కడిని మీ దృష్టిలో పరమ పీనాశి వేధవని.

0: అయినా మీరు పతిదేవులు, మీరు చెప్పింది చేయడమే నా పని. కాకపోతే అన్నయ్యతో ప్రవచనాలకు వెళితే మీకొచ్చిన నష్టమేంటి? ఏదో నాలుగు మంచి మాటలు మీ చెవిన పడతాయి. అలాంటి మాటలు వింటే మనకు తెలియక చేసిన పాపాలు ఏమైనా ఉంటే పోతాయట. పోనీ, ఒకసారి మీరు కూడా వెళ్ళండి.
1: ఇవన్నీ నీ మాటలేనా? ఆ సత్యంగాడు నూరిపోసిన హితోపదేశమా? నన్ను నేరుగా అడిగే దమ్ము ధైర్యం లేక నిన్ను చెప్పమనుంటాడా వెధవ? సర్లే, రాని. ఆ బడుద్దాయిని, నేనే వాడికి తగిన సమాధానం చెప్తాను. అబ్బా, తలనొప్పిగా ఉందో, కాసిన కాఫీ ఉంటే ఇవ్వు.
0: ఇవాడ పాలు వద్దన్నారుగా, నిన్నటి కాఫీ ఉంది, కొంచెం వేడి చేస్తామంటారేమిటి?
1: నిన్నటి కాఫీని

0: ఏ దమ్ము ధైర్యం లేక నిన్ను చెప్పమనుంటాడు ఆ వెధవ. సర్లే రాణి, ఆ బడుద్దాయిని నేనే వాడికి తగిన సమాధానం చెప్తాను. అబ్బా తలనొప్పిగా ఉందో, కాసిన కాఫీ ఉంటే ఇవ్వు.
1: ఇవాడ పాలు వద్దన్నారుగా, నిన్నటి కాఫీ ఉంది, కొంచెం వేడి చేస్తామంటారేమిటి?
0: నిన్నటి కాఫీని మరేం పర్వాలేదు, బాగా వేడి చేసి.
1: అలా నిలువ ఉన్నవి తాగొద్దని టీవీలో చెప్తున్నారండి.
0: అందుకే ఆ దిక్కుమాలిన టీవీ చూడొద్దనేది. పైగా నెలకి 400 రూపాయలు బొక్క, వచ్చే నెల నుండి టీవీ కూడా బంద్.
1: అయ్యో మరి వార్తలు ఎలా వినాలి?
0: వార్తలు ఏముంది, పక్కింట్లో పేపర్ అడిగి తెస్తే 10 నిమిషాల్లో చదివిచ్చేస్తాం.
1: అయ్యో
0: అయినా వార్తలు వార్తలేముంటాయి. పెరిగిన బంగారం ధరలు, పైసా తగ్గిన పెట్రోల్ ధరలు, సెల్ ఫోన్ కొనివ్వలేదని కూతురు ఆత్మహత్యా ప్రయత్నం, పరీక్షా పేపర్స్ లీకు, చాలా ఇంకా చెప్పమంటావా వార్తలు?
1: చాలండి బాబు చాలు, మీరు మీ నాలెడ్జ్ చూస్తుంటే మనకు ఇక ఏ టీవీతో పనిలేదండి. అలా మీరు వార్తలు చెబుతూ ఉంటే నేతిగారెలు తిన్నంత తృప్తిగా ఉందండి.
0: ఉంది కదా, ఉంది కదా. మళ్ళీ నేను చెప్పే వరకు గారిలో ఉండడం మానే, వినాలనిపిస్తే చెప్పు, మళ్ళీ నా వార్తల పరంపర వినిపిస్తా.
1: వద్దులేండి, ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. ఇప్పుడు కాఫీ బ్రేక్.
0: ఏమోయ్ ఫోన్ రింగ్ అవుతోంది, వచ్చి మాట్లాడు.
1: అబ్బబ్బబ్బా, నాకేం 4 చేతులు లేవు. మీరు ఖాళీగా ఉన్నారుగా, మీరే మాట్లాడండి, నేను కాఫీ వేడి చేస్తున్నా.
0: అయితే ఆ కాఫీ ఏదో అయ్యాకే మాట్లాడు, అవసరమైతే వాళ్ళే చేస్తారు. మళ్ళీ ఆ ఫోన్ ఎవరి దగ్గర నుంచో నీకు తెలుసు, నాకు తెలుసు. నా గొంతు వినగానే టక్కుని పెట్టేస్తారు. ఇంట్లో నేనేగా పనికిరాని వాడిని.
1: మళ్ళీ మొదలెట్టారు, ఫోన్ చేసింది అబ్బాయో అమ్మాయో అయి ఉంటారు. మన పిల్లల విషయంలో మనమే బెట్టు చేస్తే ఎలాగండి? ఇదిగో కాఫీ, మళ్ళీ చేస్తారేమో చూద్దాం.
0: పుట్టినప్పటి నుంచి పెంచి పెద్ద చేసి చదువులు చెప్పించా, అబ్బాయికి అమ్మాయికి పెళ్ళిళ్ళు చేశా. వాళ్ళు పిల్లలతో బాగానే ఉన్నారు, మొదట్లో నాతో బాగానే మాట్లాడేవాళ్ళు. ఇప్పుడేమైందో, నా గొంతు వినడానికి కూడా ఇష్టపడట్లేదు. అందరి పిల్లలు వాళ్ళలాగే ఉంటున్నారా?
1: వాళ్ళనేది అదేనండి, అందరి తండ్రులు మీలాగే ఉంటున్నారా అని. దానికి సమాధానం చెప్పాల్సింది మీరు.
0: అంతేలే, నువ్వు నీ పిల్లలు ఒకటి, నేనేమో వేరు. నా మాటలు వింటుంటే వాళ్ళకి చెవుల్లో సీసం పోసినట్టుంటుంది. కన్న తండ్రిని నేనేం చెప్పినా వాళ్ళ మంచి కోసమేగా, ఆ మాత్రం అర్థం చేసుకోలేరు. అందుకే నేనే నోరు మూసుకుంటున్నా, విషయాలు విశేషాలు ఏమైనా ఉంటే నువ్వే మాట్లాడు.
1: అనండి అనండి, ఈ స్థితి తెచ్చుకుంది మీరేగా. మీరు మంచిగా మాట్లాడితే వాళ్ళు ఎందుకు ఇష్టపడరు? మీరు మాట్లాడినన్నాళ్ళు డబ్బు గురించి, పొదుపు గురించి తప్ప వాళ్ళ బాగోగులు ఎప్పుడూ మాట్లాడలేదు. వాళ్ళేమైనా చిన్న పిల్లలా? వాళ్ళకే ఇప్పుడు పిల్లలు, ప్రేమగా అభిమానంగా ఆప్యాయత చూపించాలని వాళ్ళు కోరుకుంటారు. అది మీ మాటల్లో లేకపోవడంతో మీ గొంతు వినగానే కట్ చేస్తున్నారు. ఇది మీరు అర్థం చేసుకోలేరు, వాళ్ళకి నేను చెప్పలేను. మీ మధ్య పిల్లల మధ్య పడి నేను నలిగిపోతున్నాను.
0: నా మాట తీరే అంత, ప్రేమట అభిమానమట అవి లేకుండానే వాళ్ళు ఇంత వాళ్ళు అయ్యారా? అరే ఏ మంచి మాట చెప్పినా అది తప్పనుకుంటే ఎట్లా? పొదుపు గురించి, డబ్బు విలువ గురించి, దుబారా ఖర్చుల గురించి ఒక తండ్రిగా నా పిల్లలకి నేను చెప్పుకునే స్థితి కూడా లేని నేను ఒక తండ్రినేనా? ఆ మాత్రం హక్కు నాకు లేదా?
1: ఉందండి, వాడికి మన మీద ఎంత ప్రేమ లేకపోతే నెలలా డబ్బులు పంపిస్తున్నాడు. మన బాగోగులు ఎప్పటికప్పుడు ఎందుకు ఫోన్ చేసి కనుక్కుంటున్నాడు? ఒక్కసారి ఆలోచించండి.
0: అదిగో అదిగో, మళ్ళీ లాజిక్ అర్థం కాని మ్యాజిక్ మాటలు మాట్లాడుతున్నావు. నీ మాటలు వినడం కంటే
2: ప్రవచనాలు వినడం బెటర్రా. పద పడమటి వీధికి వెళ్దాం.
0: నువ్వా సత్యం, సమయానికి వచ్చావురా. అసలు ఈ పిల్లలు ఫోను
2: అంతా విన్నానురా, సంసారం అన్నాక అవన్నీ కామన్. నువ్వా రూపాయి కూడా అనవసరంగా ఖర్చు పెట్టవు. మా ఆవిడుందే నేను వద్దన్నా విపరీతంగా ఖర్చు పెడుతూనే ఉంటుంది. నీ వల్ల ఇటు మా చెల్లాయి, అటు మా ఆవిడ వల్ల నేను నిత్యం సతమతం అవుతున్నాం. ఏదో సర్దుకుపోతున్నాం అంతే.
0: అంటే ఏంట్రా, అప్పటికీ నీ భార్య అదేరా నా చెల్లెమ్మ, నేను మా పద్ధతులు మీకు నచ్చకపోయినా మీరు అడ్జస్ట్ అవుతున్నారని నీ ఎదవ సపోర్టింగా?
2: ఒరే విషయాన్ని మరీ అంత సీరియస్గా తీసుకోకరా ప్రహ్లాదరావు, ప్రశాంతంగా అలా పడమటి వీధికి వెళ్ళొద్దాం. పద కాస్త మనసుకు ప్రశాంతంగా ఉంటుంది.
0: ప్రవచనాలు వినడానికా?
2: వినమని ఎవరన్నారు? మన సంసారాల గురించి అలా కాసేపు మనసులు విప్పి మాట్లాడుకుందాం రా. ఎప్పుడు యాంత్రిక జీవితమేనా? రే నిజం చెప్పరా, నువ్వు హాయిగా ప్రశాంతంగా నవ్వుకుని

0: ఎంతకాలం ఉంటుంది?
1: అవునరా, ఇదైతే నిజమే. సరే పద, అలా అలా తిరిగి వద్దాం.
0: అమ్మయ్యా, మొత్తానికి ఒప్పుకున్నావరా, సంతోషంగా ఉంది. ఆ చెల్లమ్మా, అలా వెళ్ళొస్తావమ్మా.
2: మంచిదన్నయ్యా, అలాగే వెళ్ళిరండి.
1: చూడు పార్వతి, ఏ ముసలాడో ఏ బిచ్చగాడో వస్తే దాన ధర్మాలు అంటూ రెచ్చిపోకు, చేతులు ఖాళీ లేవని చెప్పి పంపించేసే.
2: అది మీరు నాకు ప్రత్యేకంగా చెప్పాలా? అలాంటివి ఏవి చేయను, మీరు ధైర్యంగా వెళ్ళండి. భగవంతుడా, నాకేంటి తండ్రి ఇలాంటి భర్తనిచ్చావు? నువ్వే ఆయన్ని మామూలు మనిషిలాగా మార్చవయ్యా. ఆయన బుద్ధిని మమతలు, బంధాలు, బంధుత్వాల వైపు మార్చవయ్యా. డబ్బు కంటే ముఖ్యమైనవి చాలా ఉన్నాయని జ్ఞానోదయాన్ని ఆయనలో కలిగించు, కలిగించు స్వామి.
1: ఏంట్రా సత్యం, ఇంత నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశానికి తెచ్చావు?
0: నీతో ప్రశాంతంగా మాట్లాడానికి రా.
1: ప్రవచనాలు తప్పించుకున్నా నీ ప్రబోధగీత వినాల్సిందే అన్నమాట.
0: ఎవరే ప్రహ్లాదరావు, నీ వాలకం ఏం బాగుంటం లేదురా. సొంతిల్లుంది, అణకువగా ఉండే భార్య ఉంది, రత్నాల్లాంటి బిడ్డలున్నారు. వాళ్ల తెలివితేటలతో ఉద్యోగాలు తెచ్చుకుని నీ చేత పైసా ఖర్చు కూడా పెట్టించకుండా ప్రేమ వివాహాలు చేసుకుని సుదూర ప్రాంతాలకు వెళ్ళిపోయారు. అలా అయినా కూడా ప్రతి నెలా నీకు డబ్బు పంపిస్తున్నారు. అయినా నువ్వు మాత్రం కొంచెం కూడా దయాగుణం లేకుండా ప్రవర్తించటం నాకే నచ్చలేదురా.
1: అంటే ఏంట్రా, డబ్బుంది కదా అని దాన ధర్మాలు చేయమంటావా, సత్రాలు కట్టించమంటావా, లేకపోతే షోకిల్లా రాయుళ్ళ డబ్బు ఖర్చు చేస్తూ దర్జాగా బతకమంటావా? ఇదేగా నువ్వు చెప్పేది?
0: అలా అని కాదురా, మనీ ఎంతున్నా మనశ్శాంతి చాలా ముఖ్యంరా. గుండెల మీద చేయేసుకుని చెప్పు, నీకున్న ఆస్తితో నువ్వు ఎవరినైనా సుఖంగా ఉంచుతున్నావా? పోనీ, నువ్వైనా సుఖంగా ఉండగలుగుతున్నావా?
1: నువ్వు అనుకున్నంత సుఖంగా అయితే లేననుకో, అయినా బాగానే ఉన్నానుగా.
0: అని నువ్వు అనుకుంటున్నావు. నిజమైన ఆనందం, సుఖం ఎలా ఆస్వాదించాలో నీకు తెలియదురా.
1: నీకు తెలుసుగా, చెప్పు, వింటాను.
0: మనం మన కోసం మాత్రమే కాదురా, ఇతరుల కోసం కూడా అప్పుడప్పుడు బ్రతుకుతుండాలి. ఆ ఇతరులు కూడా ఎవరో పరాయి వాళ్ళు కాదు, నీ భార్య, నీ పిల్లలు. బంధాల్లో కూడా కమర్షియల్గా ఉంటే ఇంకా నువ్వు నిజమైన ఆనందం ఎప్పుడు అనుభవించేది? నా మాట విని, కనీసం నీ కుటుంబం విషయంలోనైనా నీ ధోరణి మార్చుకోరా.
1: చెప్పొచ్చావులేరా, నేనిప్పుడు మారకపోతే నా పెళ్ళాం పిల్లలకు వచ్చిన నష్టమేంట్రా? పిల్లలు పెళ్ళిళ్ళయి వాళ్ళు బాగానే సెటిల్ అయ్యారు, ఇక భార్య అంటావా, తనకి కావలసినవన్నీ ఇంట్లోకి తెచ్చిపడేస్తున్నా, తనకు ఏ లోటు రాకుండా చూసుకుంటున్నా, ఏదో వేళకి ఇంత వండి పెడుతుంది. నా జీవితం అలా అలా వెళ్ళిపోతుంది శుభ్రంగా. ఇంకా ఇంతకన్నా నేను చేయాల్సిందే ఉంది, మారాల్సిందే ఉంది. ఓహో, దీనికోసం పెద్ద క్లాసు పీకడానికి ఈ దిక్కుమాలిన జనసంచారం లేని ప్రదేశానికి తీసుకొచ్చావు. నువ్వు బోధించిన సూత్రాలు చాలు, పాదకి వెళ్దాం.
0: రే, చిన్ననాటి నుంచి నా స్నేహితుడు అని నాకు అనిపించిన మంచి ఏదో చెప్పా. నీ ధోరణిలో నువ్వుంటే నేను మాత్రం ఏం చేస్తాను? ఒక్క రూపాయి సెప్టిక్ ట్యాంక్లో పడిందని అందులోకి దిగడానికి కూడా ఏమాత్రం సందేహించిన నిన్ను ఎవడు మాత్రం మారుస్తాడు? అదేమంటే ఆ రూపాయి మాత్రం డబ్బు కాదా, ఊరికే వస్తుందా అని రివర్స్లో వాయించే నిన్ను ఆ మహాతల్లి పార్వతమ్మ కాబట్టి భరిస్తుంది. కానీ చూడు, మరొకరైతే క్షణం కూడా నీతో ఉండేది కాదు.
1: అనరా, అను, అన్నీ నువ్వే అనుస్తున్నావు.
0: ఏంట్రా అనేది, దేనికైనా ఒక పద్ధతి ఉంటుంది. ఛా, మరీ ఇంత పిసినారుతనవా. నీకున్న ఆస్తికి కానీ నీకు వచ్చే సంపాదనకు కానీ నాలుగు మంచి పనులు చేయాలి, నలుగురికి దానం చేయాలి, కనీసం ఇంటి ముందుకు వచ్చిన బిచ్చగాళ్ళకైనా మనకున్నంతలో పెట్టాలి. ఇవన్నీ నీ దృష్టిలో దుబారా ఖర్చులే. పిల్లికి కూడా చేయి విదల్చని ఇంత చండాలమైన గుణం నీకెలా కప్పిందిరా?
1: 100 తిట్టు 1000 కొట్టు, మొహమాటం, సిగ్గు, శరం, బిడియం లాంటివి ఈ ప్రహ్లాదరావుకి అస్సలు పడవు.
0: తెలుసు,
1: చూస్తూ చూస్తూ రూపాయి ఖర్చు పెట్టడం నాకు చేత కాదు. 10 రూపాయలు ఫ్రీగా వస్తుందంటే 10 మైళ్ళు కూడా నడిచి వెళ్లే క్యారెక్టర్ అన్నది నీకు బాగా తెలుసుగా.
0: ఓ, తెలియకేమరా, బాగానే తెలుసు. డబ్బా ఫోన్లు వచ్చిన కొత్తల్లో అప్పుడు నువ్వు ఉండే తాటాకుల కప్పున్న ఇల్లు అగ్ని ప్రమాదానికి లోనైతే నువ్వేం చేసావో అది తెలుసు. ఆ సమయంలో కూడా ఫైర్ ఇంజిన్ వాళ్ళకి ఫోన్ చేయకుండా నీ దిక్కుమాలైన పిసినారితనంతో వాళ్ళకి మిస్డ్ కాల్ ఇచ్చావు, ఎందుకు మర్చిపోతా?
1: మిస్డ్ కాల్ చూసి వాళ్లే చేస్తారనుకున్నా, చేయలేదు.
0: ఏమైంది, నీ కొంప మొత్తం పూర్తి కాలిపోయింది కదా, తీరిందా బాగా? అయినా కూడా నీకు సిగ్గురాలే. రే, ఒక పక్క కొంప అంటుకుంటుంటే ఏ దగులుబాజీ విధమైనా మిస్డ్ కాల్ ఇస్తారట.
1: అందుకే కదరా నేను ఇచ్చాను. దట్ ఈజ్ ప్రహ్లాదరావు.
0: ఏడ్చావు.

0: ఇంకాసేపు నీతో డిస్కస్ చేస్తే నీ దిక్కుమాలని గుణాలు నాకు సంక్రమించేట్టున్నాయి. భద్రబాబు నీకు దండం.
1: దట్స్ గుడ్ మై డియర్ ఫ్రెండ్ సత్యం. నువ్వు కూడా నాలా మారటానికి ట్రై చెయ్యి.
0: ఏంటి నీలాగానా? సరే సరే పద.
2: ఎలా ఉందండి ఆ అన్నం? కొంచెం వాసనగా ఉందా? రాత్రిది కదా.
1: పాచి పంటికి బలం, మురికి ఒంటికి బలం అన్నట్టుగా భోజనం రాత్రిదైతేనే బ్రహ్మాండంగా ఉందో.
2: సర్లే గాని, మా చిట్టి కూతురు పెళ్ళి, అదేనండి అపర్ణ పెళ్లికి మనం ఎప్పుడు వెళ్తున్నాం?
1: వెళ్ళడానికి ఇంకా టైం ఉందిగా.
2: 10 రోజులు ముందుగానే రమ్మన్నాడు కదండి. మొత్తం ఇంకా 15 రోజులు ఉంది పెళ్లికి. అంటే మనం కనీసం ఇంకో 5 రోజుల్లో బయలుదేరాలి. ఇద్దరం వెళ్ళాలంటే నెల్లూరు ఇక్కడుందా ఏమిటి? చార్జీలకి బాగానే ఖర్చు అవుతుందనుకుంటా. అబ్బా, ఖర్చు అన్న మాట వింటే ఏదేదో అయిపోతుంది. ముందు ఈ మంచినీళ్ళు తాగండి.
1: తెలుసు కదా, ప్రశాంతంగా తినేటప్పుడు దిక్కుమాలిన ఖర్చు అనే మాట నా చెవిన పడకూడదంటే వినవు. అయినా ఇంకో 5 రోజులు ఉందిగా, ఇప్పటి నుంచి ఆలోచన ఎందుకు అన్నట్టు పిల్లలు ఏమన్నా ఫోన్లు చేశారా? చేసే ఉంటారులే.
2: చేశారు.
1: ఏంటంట, నాన్న ఏమన్నా మారాడా, ఇంకా పిసినుగొట్టుగానే ప్రవర్తిస్తున్నాడా అని అడుగుంటారు. అంతేనా?
2: అంతే అంతే. అచ్చం మీరు చెప్పిందే అడిగారు వాళ్ళు. ఇంకేం అడుగుతారు? అన్నట్టు పెళ్లికి మన పిల్లలు కూడా వస్తున్నారట.
1: ఎందుకు? ఛార్జీలు దండగా, చేసే ఉద్యోగానికి సెలవు పెడితే శాలరీ దండగా. ఇప్పుడు వాళ్ళంతా హడావిడిగా రాకపోతే ఈ చిట్టిగాడి కూతురు పెళ్లి ఏమన్నా ఆగిపోతుందా? దండ ఖర్చులు కాకపోతే.
2: అందరూ మీలాగే ఆలోచిస్తే ఇక బంధువులెందుకు, బంధుత్వాలెందుకు? అయినా వాళ్ళ డబ్బు వాళ్ళు ఖర్చు పెట్టుకుంటారు, వాళ్ళిష్టం.
1: అంతేలేవే, వాళ్ళు వాళ్ళిష్టం. అంతదానికి మనకు ఫోన్ చేయడం ఎందుకు?
2: మనకి కాదు, వాళ్ళు ఫోన్ చేసింది నాకు. నాకు చేశారు.
1: ఓహో, ఈ తేడా ఒకటి ఏడ్చింది కదూ. సరే, వాళ్ళ ఏడిపేదో వాళ్ళని ఏడవని, నా ఏడిపేదో నేను ఏడుస్తా అన్నట్టు ఇంకోసారి పెళ్లికి ఎప్పుడు వెళ్తున్నావు అని ఊరికే నసపెట్టి ఏడవకు. నా ప్లాన్లు నాకున్నాయి. నేను కాసేపు అలా బయటికి వెళ్ళాలి. ఆ సత్యం గడిస్తే బయటికి ఏదో పని మీద వెళ్ళానని చెప్పు. వాడికే నువ్వు అన్నయ్య అంటూ రాస మర్యాదలు చేయకల్లా. అయినా ఆ వెధవ కాఫీలను తాగే వస్తాడు. మర్యాదలేం చేయకల్లా, గుర్తుపెట్టుకో, వస్తా.
2: అడగకూడదు కానీ. ఇప్పుడు మీరు ఇంత హడావిడిగా ఎక్కడికి వెళ్తున్నట్టు? ఇప్పుడే తిన్నారు, కాసేపు విశ్రాంతి తీసుకోవచ్చు కదా.
1: ఏడ్చినట్టుంది నీ సలహా. పెళ్లికి వెళ్ళాలంటే వెధవ ఛార్జీలు బోలుదవుతాయి. బస్సుకి వెళ్తే ఎంత అవుతుంది, రైలుకి వెళ్తే ఎంత అవుతుంది తెలుసుకోవాలంటే ఎంక్వైరీ చేయాలి కదా.
2: బస్సు కన్నా రైలు అయితే ఛార్జీలు చాలా తక్కువేమోనండి.
1: అదే తెలుసుకోవాలి. అది తెలుసుకోవాలంటే రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. అక్కడికే వెళ్తున్నా.
2: రైల్వే స్టేషన్ చాలా దూరం కదండి. సిటీ బస్సులోనో ఆటోలోనో వెళ్ళండి జాగ్రత్తగా.
1: ఎంత ధైర్యంగా చెప్తున్నావు పార్వతి. నడిచి వెళ్ళాననుకో, ఇప్పుడే తిన్నాగా వాకింగ్ అయినట్టు అవుతుంది. మళ్ళీ డబ్బెందుకు దండగా?
2: అమ్మో, అంత దూరం నడిచి వెళ్తారా?
1: కంగారు పడకు. నా అదృష్టం బాగుంటే ఎవరో ఒకరు లిఫ్ట్ ఇవ్వకపోరు. అయినా బయలుదేరేవాడిని పట్టుకుని నువ్వు నీ యక్ష ప్రశ్నలు. అసలే ఉపవాసం ఉన్నావు, కాసేపు విశ్రాంతి తీసుకో. ఇదిగో తలుపులు వేసి పడుకో, వస్తాను.
2: కర్మ కర్మ, ఈయన పిసినారితనం చూస్తుంటే నాకు అసలు ఆకలి కూడా చచ్చిపోతుంది. కొంపతీసి ఈయన పనికి మాలిన పిసినారితనం నాకు కూడా అంటుకోదు కదా. ఏం మనిషో ఏంటో. చచ్చా.
0: ఎటు చూసినా ఉరుకులు పరుగులు. వాహనదారుల హడావిడి చూస్తుంటే ఒక్కరు కూడా బండి ఆపేట్లేడు. ఇంకా నాకు లిఫ్ట్ ఎవడు ఇస్తాడు?
1: ఇస్తాడు ఇస్తాడు ఇస్తాడు. ఇచ్చేలా చేసుకోవటమే ఈ ప్రహ్లాదరావు స్పెషాలిటీ. ఇదిగో ఎవరు వస్తున్నా, అడుగు. లిఫ్ట్ ప్లీజ్. సార్ సార్ నాన్న ప్లీజ్ ప్లీజ్. నీ కారు చల్లకుండా కాస్త నెమ్మదిగా పోనీవయ్యా.
3: నేను స్లోగానే వస్తున్నా మాస్టర్ గారు. మీరే కంగారుగా నడుస్తున్నారు, హారన్ కొట్టినా మీకు వినిపించడం లేదు.
1: వినిపించకపోవడానికి నాకు ఇంకా చెవుడు రాలేదయ్యా. అయినా కారు నడిపేవాడివి, కాస్త జనాల్ని కూడా చూసుకుని నడపడం నేర్చుకో.
3: ఏదో పొరపాటుగా మీ పక్కకు వచ్చిందిలేండి కారు. ఇంత ఎండలో పాపం నడిచి వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్ళాలేంటి?
1: ఎక్కడికైతే నీకెందుకయ్యా, పెద్ద ఆర్చేవాళ్ళగా లిఫ్ట్ ఇచ్చేవాళ్ళగా అడుగుతున్నావు. 2-వీలర్ వాళ్ళే లిఫ్ట్ ఇవ్వకుండా వెళ్ళారు, పైగా కారులో వెళ్తున్నావు.

0: నువ్వేమి ఇస్తావులే లిఫ్ట్
1: మాస్టర్. అలా వెహికల్స్ని బట్టి మనుషుల్ని అంచనా వేయకండి. మిమ్మల్ని ఇలా ఎండలో నడవటం చూస్తుంటే మీకు కాస్త సాయం చేయాలనిపిస్తుంది.
0: అలా అనిపిస్తుందా? అంటే నన్ను నీ కారులో ఎక్కించుకుంటావా?
1: మీరు అలా అడుగుతుంటే చాలా బాధగా ఉంది. కారు ఖాళీనే ఉంది. పెద్ద ఆయనవి, మీలాంటి వాడికి లిఫ్ట్ ఇస్తే నాకు పుణ్యం వస్తుంది మాస్టర్. మీకు లిఫ్ట్ ఇచ్చినంత మాత్రాన నాకు వచ్చే నష్టమేం లేదు.
0: అవునవును.
1: ఇంతకీ మీరు ఎక్కడికి వెళ్ళాలి?
0: అది రైల్వే స్టేషన్ వరకు వెళ్ళాలి బాబు.
1: ఓ అంతే కదా, అయితే ఎక్కేయండి బాబాయ్.
0: అమ్మయ్యా, దేవుళ్ళ వచ్చి నా పక్కన కారు ఆపవయ్యా.
1: ఉండండి, డోర్ తీస్తాను.
0: టీ బాబు.
1: ఇప్పుడు ఇప్పుడు ఎక్కండి. అది అది
0: అమ్మయ్యా ఎక్కానయ్యా.
1: అది బేషుగ్గా కూర్చున్నారు. అలా విశ్రాంతిగా వెనక సీటుకు ఆనుకొని పడుకోండి మాస్టర్. అలా దర్జాగా వెనకకు చేరబడి రిలాక్స్ అవ్వండి బాబాయ్.
0: అలాగే. ఆహా, ఎంత బాగుందయ్యా సీటు, మెత్తగా.
1: మీకు కొత్తగా ఉందా?
0: గమ్మత్తుగా ఉందయ్యా. ఏదైనా కారులో ఇలా వెళ్తుంటే ఎంత హాయిగా ఆనందంగా ఉందో. నీకు చాలా థ్యాంక్స్ అయ్యా.
1: ఈ మాత్రం దానికి థ్యాంక్స్ ఎందుకు బాబాయ్ గారు?
0: ఆహా, నీది ఎంత మంచి మనసయ్యా.
1: అందరూ నన్ను అదే మీరన్నట్లే అంటుంటారు బాబాయ్. మానవ సేవే మహదవ సేవ అంటారుగా, అలాంటి సేవలు చేయటం అంటే నాకు మొదటి నుంచి చాలా ఇష్టం.
0: ఇంతకీ నీ పేరేమిటో?
1: మాధవ సేవ చేస్తుంటానని చెప్పానుగా.
0: అవునవును.
1: అందరూ నన్ను మాధవ సేవ మాధవ్ అంటుంటారు. మరి మీ పేరేమిటో చెప్పారు కాదు?
0: నా పేరు ప్రహ్లాదరావు. నీ అంత గొప్ప పేరు కాదులే మాధవ్.
1: అదేంటి బాబాయ్, ప్రహ్లాదరావు అనే పేరు మామూలు పేరా? సాక్షాత్తు తండ్రి హిరణ్యకశిపుడికే హరినామస్మరణ మహత్యాన్ని రుచి చూపించిన ఆయనే భక్తాగ్రేసరుడు ప్రహ్లాదుడు. అంత మంచి పేరు పెట్టుకున్న మీరు చాలా ధన్యులు బాబాయ్.
0: వీడేంటి నన్ను తెగ పొగిడేస్తున్నాడు? కొంపతీసి డబ్బులు అడగడు కదా. అసలు నా నిజమైన స్వభావం తెలిస్తే కారు కిందేసి తొక్కించేస్తాడేమో. ఎందుకైనా మంచిది, జాగ్రత్తగా ఉంటా. అవునవును, చిన్నప్పటి నుంచి నాలో దయాగుణం పాళ్ళు కొంచెం ఎక్కువ ఉండడం వల్ల మా అమ్మ నాయన నాకు ప్రహ్లాదరావు అని పేరు పెట్టి ఉంటారు మాధవ్.
1: అది అలా చెప్పండి మీరు. మీరు చాలా గ్రేట్ బాబా.
0: ఎందుకు
1: అంత గొప్ప పేరు పెట్టుకొని ఇలా చాలా సింపుల్గా చాలా అమాయకంగా కనిపిస్తున్నారు?
0: అమాయకువా నీ మొహమా పిచ్చి సన్నాసి. నేను కాదురా అమాయకుణ్ణి, నువ్వు. ఉచితంగా నీ కారులో నన్ను ఎక్కించుకొని నాకు లిఫ్ట్ ఇస్తున్నావు చూడు, నువ్వురా అసలు శిశులు అమాయక చక్రవర్తివి. నీలాంటి తింగరోడు దొరకాలే కానీ రైల్వే స్టేషన్ ఏంట్రా, ఏకంగా నెల్లూరు దాకా ఫ్రీగా నీ కారులో జర్నీ చేయను. భలే దొరికేవరా.
1: ఏంటి బాబాయ్, నీ ముఖం చూస్తుంటే చాలా సంతోషంగా ఉన్నట్లున్నారు.
0: మామూలు సంతోషం కాదురా నీ మొహం మండ. ఎంత వెర్రిబాగుల వేసవి కాకపోతే కారులో లిఫ్ట్ ఇస్తే సంతోషంగా ఉండరు? నీలాంటి అమాయకుని చూస్తుంటే ఎగిరి డ్యాన్స్ వేయాలనిపిస్తోందిరా. అవును మాధవ్, నీలాంటి మాధవ సేవ చేసుకునేవాడు దొరకటం చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది. ఇవాళ నువ్వు నాకు దొరకటం నిజంగా నా అదృష్టం.
1: లేదు బాబాయ్, మీలాంటి పెద్దవారికి ఇలా సాయం చేసే అవకాశం కలగటం నా నిజంగా నా అదృష్టం.
0: పిచ్చి వేధవ, నేను దొరకటం వీడి అదృష్టం అంట. పింజారి వేధవ, ఇలా వీడు దారిన పోయే వాళ్లకు సేవలు చేస్తూ నాలాంటి వాళ్ళని ఎక్కించుకొని కారులో తిప్పుతూ ఉంటే వీడికి ఎంత నష్టమో అర్థం కానట్టుంది బడుద్దాయికి. ఏమోలే, తంతే తమన్న ఒళ్ళో పడ్డట్టు వీడి కారులో వచ్చి పడ్డాను. ఇంత ఫ్రీగా కారులో వెళ్తున్నట్టు తెలిస్తే పార్వతి ఎంత మెచ్చుకుంటుందో, ఆ సత్యంగాడు ఎంత కుళ్ళుకుంటాడో. ఏమైనా అదృష్టం అంటే నీదేరా ప్రహ్లాదరావు. మాధవ్, ఫోన్ రింగ్ అవుతుంది చూడు.
1: థ్యాంక్స్ బాబాయ్. డ్రైవింగ్ మీద ఫోకస్ పెట్టినప్పుడు ఫోన్ రింగ్ కూడా నాకు వినిపించదు.
0: ఫోన్ లిఫ్ట్ చేయి, ఏదన్నా మంచి గిరాకీ తగులుతుందేమో.
1: నిజమే బాబాయ్, ఎవరికి ఏ సేవ అవసరం పడి ఫోన్ చేస్తున్నారో ఒకసారి మాట్లాడితే పోలా. హలో, హలో, నేనేనండి, మాధవ సేవ మాధవనే మాట్లాడుతున్నాను. చెప్పండి, ఏంటి, ఏం కావాలి మీకు? హలో
0: మాధవ్, కాస్త ఏసీ పెంచవయ్యా.
1: అలాగే బాబాయ్.
0: ఎంత చల్లగా హాయిగా ఉందో.
1: హలో,

0: ఓకే ఓకే, ఏమన్నారు? ఒక్క నిమిషం బాబాయ్.
1: ఏమిటి మాధవ్?
0: బాబాయ్, మీ బ్లడ్ గ్రూప్ ఏంటి?
1: అది నా బ్లడ్ గ్రూప్ చాలా రేర్ అయ్యా. ఓ నెగిటివ్.
0: హలో, ఓ నెగిటివ్ సార్?
1: ఎందుకు
0: బాబాయ్? మీ బ్లడ్ గ్రూప్ ఓ నెగిటివే కదా. సూపర్. హలో, ఏంటి? ఒక్క నిమిషం బాబాయ్.
1: మళ్ళీ ఏంటి మాధవ్?
0: మీ వెయిట్ ఎంతో చెప్పరా?
1: అది పబ్లిక్లో అంత వెయిట్ లేకపోవచ్చు, కానీ మొన్న నా బరువు చూసుకున్నా 70 కేజీస్.
0: 70 కేజీస్ సార్? ఏంటి, కరెక్ట్గా ఉందా వెయిట్ కూడా? థ్యాంక్స్ బాబాయ్. హలో, ఏమన్నారు? వయసా? ఒక్క నిమిషం బాబాయ్.
1: అర్థమైంది మాధవ్, వాళ్ళెవరో నా వయసేగా అడుగుతున్నారు. పైకి కనిపించను కానీ నిజం చెప్పాలంటే ఈ మధ్యనే 60లో పడ్డాను, కానీ పైకి అలా కనిపించను కదా. దట్ ఈస్ మై సీక్రెట్.
0: 1 మినిట్ బాబాయ్. హలో, ఈ మధ్యనే 60 సంవత్సరాలు వచ్చాయంట. ఆహా, ఏంటి, అన్నీ కరెక్ట్గా సరిపోయాయా? అంతా మా బాబాయ్ అదృష్టం. అటువంటి సూటబుల్ పర్సన్ దొరకటం మీ అదృష్టం.
1: మాధవ్, నేను సూటబుల్ పర్సన్ ఏంటి? నేను దొరకటం వాళ్ళ అదృష్టం ఏంటి? నాకేం అర్థం కావట్లేదు.
0: ఇందులో అర్థం కాండి ఏముంది బాబాయ్? ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్న 60 ఏళ్ల పెద్ద ఆయనకు అర్జెంటుగా కిడ్నీ కావాలంట. మాధవ సేవ మాధవని కదా, నన్ను అడిగారు. నేను నిన్ను అడిగాను, నీ కిడ్నీ ఖచ్చితంగా మ్యాచ్ అవుతుందంటున్నారు డాక్టర్లు.
1: ఏంటి ఈ డీటెయిల్స్ అన్ని అడిగింది నా కిడ్నీ కోసమా? మ్యాచ్ అయిందా? ఏంటి మాధవ్ నువ్వు అనేది?
0: అదేంటి బాబాయ్, లిఫ్ట్ అడిగాక ఇచ్చా, ఏసీ వేయమన్నా వేశా, ఇన్ని చేసినోన్ని వాళ్ళెవరో కిడ్నీ అడిగితే నువ్వు మాత్రం ఇవ్వద్దా? ఇవ్వాలి కదా బాబాయ్.
1: ఓ నాయన, నేను ఎరక్కుపోయి వీడి కారు ఎక్కినట్టున్నా. వీడిప్పుడు నా కిడ్నీ కాజేసి కానీ నన్ను వదలడా? ఏంటి కర్మ? మాధవ్ బాబు, నేను నీకు చెప్పిన డీటెయిల్స్ అన్నీ కరెక్టే, కానీ నీకు నా కిడ్నీ ఇవ్వడం నాకు ఇష్టం లేదు. రైల్వే స్టేషను ఇక్కడికి దగ్గరే, కారు ఆపితే నడుచుకుంటూ వెళ్ళిపోతాను. కారు ఆపు మాధవ్.
0: సారీ బాబాయ్, కారు ఆగదు. నువ్వు కూడా దిగలేవు, ఎందుకంటే డోర్స్ లాక్ చేశాక.
1: మాధవ్ ప్లీజ్, నన్ను అలా భయపెట్టకు, దయచేసి కారు ఆపు. అసలే నాకు చాలా భయంగా ఉంది.
0: అక్కడ పేషెంట్కి కూడా చాలా భయంగా ఉందంట. హలో, వచ్చేస్తున్నా సార్. డోనర్ దొరికాడు, ఖచ్చితంగా మీకు సరిపోయే విధంగా అన్ని విధాలుగా మ్యాచ్ అవుతాడు. కంగారు పడకండి, వచ్చేస్తున్నాం. ఇక ఫోన్ పెట్టేయండి.
1: మాధవ్, నీకు చేతులెత్తి దండం పెడతా. నాలో ఒళ్ళు కూడా స్టార్ట్ అయింది, నీకు పుణ్యం ఉంటుంది, నన్ను వదిలే.
0: అదేంటి బాబాయ్, ఏసీలో కూడా ఆ చెమటలు? ఏంటి చిన్నపిల్లల్లా ఆ కళ్ళల్లో నీళ్ళేంటి బాబాయ్?
1: నీకు నా కళ్ళల్లో నీళ్ళు ఒక్కటే కనపడుతున్నాయి. లోపల భయం ఏ రేంజ్లో తాండవం చేస్తుందో నీకు కనపడదు. ఈ టెన్షన్లో యూరిన్ బ్లాడర్ ఏ క్షణంలోనైనా బెలూన్లాగా టప్పని పగిలిపోవచ్చు. కక్కుర్తి పడి నీ కారు ఎక్కినందుకు కరెంటు పోల్ని కౌగిలించుకున్నట్టుంది నా పరిస్థితి. దయచేసి కారు ఆపోయ్యా, నీకు దండం పెడతాను.
0: బాబాయ్, నువ్వు నాకు దండం పెట్టి వెళ్ళిపోతే అవతల వాళ్ళు నాకు పిండం పెడతారు. తప్పదు బాబాయ్, ఆపద్ బాంధవులాగా నా కారు ఎక్కావు.
1: నేను ఆపద్ బాంధవుణ్ణి కాదు, నువ్వే నా పాలిట యమధర్మరాజువి. జర కారు ఆపావంటే జన్మలో ఎవరిని లిఫ్ట్ అడగను. వదిలే, దయచేసి నన్ను వదిలే.
0: అదేంటి బాబాయ్, నేను వదిలినా వాళ్ళు నిన్ను నన్ను వదలరు. అసలు వాళ్ళు ఎవరనుకున్నావు? కరుడు గట్టిన నేరగాళ్ళు.
1: అయ్ బాబాయ్,
0: నరమాంసాన్ని నాటుకోళ్ళ నంజుకునే రకాలు. వాళ్ళు పెద్ద ఫ్యాషనిస్టులు.
1: అయ్ బాబాయ్,
0: వాళ్ళు ఒక్కసారి కమిట్ అయ్యారంటే వాళ్ళ మాట వాళ్ళే వినరు. అంతే, ఇప్పుడు మనం ఏం చేయలేం బాబాయ్.
1: ఓర్ని మొహమ్మండ, చూస్తుంటే చాలా అమాయకుల్లా కనిపించావు కదరా. ఇంత సైలెంట్గా నన్ను బుక్ చేసావేంట్రా, ఇంత స్కెచ్ వేసావేంట్రా. భయంతో నాకు కాలు చేయి ఆటం లేదు. అప్పటికీ మా పార్వతి చెబుతూనే ఉంది నీ పీనాశితనం నీ కొంప ఎప్పుడో ముంచుతుందని. ఆ దరిద్రపు గడియలు ఇంత తొందరగా వస్తాయి అనుకోలేదురా. ఒరే మాధవ, చూసావా, టెన్షన్లో నిన్ను ఒరే అని కూడా పిలుస్తున్నా. కోప్పడకు, నన్ను రక్షించరా.
0: చెప్పానుగా బాబాయ్, సైలెంట్గా వాళ్ళు చెప్పింది వింటే కిడ్నీతో పోద్ది, లేకపోతే ప్రాణమే పోద్ది. కిడ్నీ దానం చేస్తావో ప్రాణం దానం చేస్తావో ఇక నీ ఇష్టం బాబాయ్.
1: ఒరే బాబు, నీకు పుణ్యం ఉంటుంది, ఇంకా నన్ను భయపెట్టకు. నాకు బాగా బుద్ధి వచ్చిందిరా, ఉన్నదాంతో తృప్తి పడుతూ లేని వాళ్లకు సాయం చేస్తూ హాయిగా బతికినా బాగుండేది.

0: అనిపిస్తోంది. మా పార్వతి చెప్పింది నేను వినరా, మా సత్యం చెప్పాడు నేను వినరా, మా పిల్లలు కూడా చెప్పారు నేను వినరా. ఇప్పుడు నాకు వాళ్ళు చెప్పినట్టు వినాలనిపిస్తోంది. ఒక్క అవకాశం ఇవ్వరా మాధవ.
1: అవకాశం నువ్వే తీసుకున్నావు బాబాయ్, నేనివ్వడం ఏంటి? నువ్వే వెతుక్కుంటూ వచ్చావు, నేను రమ్మన్నానా? కక్కుర్తి పడ్డావు, కారెక్కావు, కాలు వచ్చింది, నీ ప్రాణాల మీదకి వచ్చింది బాబాయ్, తప్పదు. భారీ మూల్యం నువ్వు చెల్లించాల్సిందే.
0: ఒరే ఒరే ఒరే, ఈ టైంలో అలాంటి దిక్కుమాల యాడ్ల కొటేషన్స్ చెప్పకురా. ఏంటో, హాయిగా పార్వతితో కలిసి పెళ్లికి వెళ్ళి బంధుమిత్రులతో పిల్లా పాపలతో సంతోషంగా గడపాల్సిన వాడిని, కక్కుర్తి పడి కారెక్కా. నాకు ఇలా జరగాల్సిందే జరగాల్సిందే. ఒక్క పూట అన్నం లేకపోతేనే బతకలేని వాడిని, ఒక్క కిడ్నీతో బతకడం నా వల్ల కాదు. నాకిప్పుడు నిజంగా ఒక మానవత్వం ఉన్న మనిషిలా బతకాలనిపిస్తోందిరా. నన్ను నమ్మరా, నా జీవితంలో ఇంతవరకు నాకు ఎప్పుడూ ఇలా అనిపించలేదురా. ఏదైనా అద్భుతం జరిగి ఈ డేంజర్ల నుండి నేను బతికి బయటపడితే నిజంగా నిజంగా నేను మనిషిలాగా మంచి చేస్తూ బతుకుతానురా. ఎందుకంతగా నవ్వుతున్నావు? నేను చెప్పేది నీకంత కామెడీగా ఉందా?
1: కామెడీ గాక మరేంటి, పుట్టినప్పుడు వచ్చిన బుద్ధులు పుడకలతో కానీ పోవని మా తాతమ్మ చెప్పేది. నువ్వు మారడమా? చాలా కష్టం బాబాయ్, నువ్వు మారతానంటే నవ్వు వచ్చింది.
0: నేను చెప్పేది అక్షరాల నిజం. ఇంత డేంజర్ సిచ్యుయేషన్లో ఎవడైనా కామెడీ చేస్తాడా? నన్ను నమ్ము, నన్ను ఎలాగైనా రక్షించు, బతికిన నాళ్ళు నీ పేరు చెప్పుకుంటా. ఇదేంటి కారాగింది? రే మాధవా, మాధవా, ఏడి వీడు? అక్కడ ఏదో ఊరేగింపులాగుందే. ఓహో, ట్రాఫిక్ లాగుంది, వీడేంటి అక్కడికి వెళ్ళాడు? ఓహో, కారుకి దారి ఇవ్వమని అడగడానికి వెళ్ళినట్టున్నాడు. ఐడియా, ఇదే నాకు మంచి అవకాశం పారిపోవడానికి, మంచి ఛాన్స్ ఇచ్చాడు ఆ దేవుడు. ఇంకా ఒక క్షణం కూడా ఆలస్యం చేయకూడదు, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవాలి. ఆటో, ఆటో.
2: చెప్పండి సార్, ఎక్కడికి వెళ్ళాలి?
0: పడమట వీధికి పోనివ్వు.
2: పడమట వీధికే? 100 రూపాయలు అవుతుంది సార్.
0: 200 తీసుకోవయ్యా, అర్జెంటుగా పోనివ్వు.
2: అట్లాగే సార్, అట్లాగే సార్.
3: పి ప్రహ్లాదరావు మొదటి జన్మదినోత్సవ అన్నదాన కార్యక్రమం. ఇదేంటి, మొదటి జన్మదినమా? ఇంకా నయ్యం, ప్రహ్లాదరావు గారి బారసాల కార్యక్రమం రాయించలేదు. చెల్లాయ్, పార్వతి, పార్వతి.
4: సత్యమన్నయ్య, మీరా, రండి, అక్కడే నిలబడిపోయారే.
3: నిలబడ్డం కాదమ్మా, ఆ ప్రహ్లాదరావు గారిని పిలువు. ఎంత పుట్టినరోజు అయితే మాత్రం మరీ 1వ పుట్టినరోజు అని రాయిస్తాడా? చివరికి బర్త్డే డేట్లో కూడా వాడి పిసినారితనం పోనించుకున్నాడు కాదు. పిలువండి.
4: ఆయన బయటికి వెళ్ళారన్నయ్య, అన్నపూర్ణ అనాథాశ్రమానికి వెళ్ళారు.
3: అనాథాశ్రమానికి ఉచిత భోజనం కోసమేగా వాడు వెళ్ళింది.
4: అయ్యో కాదన్నయ్య, ఇవాళ ఆయన పుట్టినరోజు కదా, ఆ సందర్భంగా అక్కడ అనాథలకి అన్నదానం చేయడానికి స్వయంగా తను ఒక్కరే వెళ్ళారు.
3: అమ్మాయి, నీ జోకులు విని నవ్వుకోవడానికి రాలేదు నేను. అలా వెళుతుంటే ఆ బోర్డు చూసి ఇలా వచ్చాను. మీ ఆయన ఏంటి, తన డబ్బులతో అన్నదానం చేయడం ఏంటి? నేను అసలు నమ్మను.
4: అయ్యో నిజంగా ఇది నిజమన్నయ్యా? ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ నిన్న ఆయనే సొంత డబ్బులు పెట్టుకుని ఆటోలో ఇంటికొచ్చారు. నిన్నంతా ఎప్పుడూ లేనంత ప్రశాంతంగా మాట్లాడారు. చిట్టిబాబు కూతురు పెళ్లికి ఘనంగా బహుమతులు చదివించాలన్నారు. కనీసం రోజుకొక్క పేదవాడికైనా కడుపు నిండా భోజనం పెట్టాలని అన్నారు. ఆయనలో ఇంత మార్పు వస్తుందని నేను కల్లో కూడా ఊహించలేదన్నయ్య.
3: ఏంటి, నిజంగా నువ్వు చెప్తుంటే నేను అసలు నమ్మలేకపోతున్నానమ్మా. హఠాత్తుగా వాళ్ళు ఇంత మార్పు రావడం ఏంటి? కొంపదీసి వాడికేమైనా పిచ్చిగానే పట్టలేదు కదా.
4: అయ్యో అవేం మాట్లాడన్నయ్య, శుభమా అంటూ ఆయనలో వచ్చిన మార్పుకి సంతోషించాలి గాని.
3: నేను సంతోషించాల్సిందే.
4: అదిగో అన్నయ్య, మాటల్లోనే ఆయన వచ్చేశారు. మీరు మాట్లాడుతుండండి, నేను ఇప్పుడే వస్తాను.
3: అసలు నేను వచ్చింది మా పిసిని కొట్టి ప్రహ్లాదరావు ఇంటికేనా?
0: అవునరా సత్యం, నువ్వు చూస్తున్నదంతా సత్యమేరా.
3: ఏంట్రా ఏంట్రా, నీలో హఠాత్తుగా ఇంత మార్పు? ఎప్పుడు ఒకే రకం బట్టలు ఒంటి మీద వారం రోజులు వేసుకునేవాడివి, అదేమంటే సబ్బు దండగా డబ్బు దండగా అనేవాడివి, ఇవాళ్ళేంటి మల్లెపూల వంటి డ్రెస్సుల్లో వెలిగిపోతున్నావు.
0: అవునరా, సబ్బు కరిగిపోతుంది, డబ్బు తరిగిపోతుంది, మనిషిలో మానవత్వం ఒక్కటే ఎప్పటికీ నిలిచిపోతుంది అనే సత్యం బోధపడిందిరా సత్యం.

0: ప్రసాదం కోసం తప్ప, ప్రవచనం కోసం వచ్చేవాడువి కాదు. ఇవాళ నువ్వే గొప్ప ప్రవచనం చెప్పే స్థాయికి ఎదిగావంటే చాలా చాలా ఆశ్చర్యంగా ఉందిరా. అయినా మనలో మాట, ఇంత సడన్గా నీలో ఈ మార్పు ఎలా వచ్చిందిరా?
1: పరిస్థితుల ప్రభావం రా సత్యం, అంతకు మించి నేనేం చెప్పలేను.
2: ఏమండి?
1: ఏంటి పార్వతి?
2: అబ్బాయి అమ్మాయి ఫోన్ చేశారు, వాళ్ళు మీతో మాట్లాడాలని చాలా ఉత్సాహపడుతున్నారండి, రండి. వాళ్ళు లైన్లోనే ఉన్నారు.
1: అలాగే, ఇదిగో వీడికి కావాల్సిన అతిథి మర్యాదలన్నీ ఘనంగా చేయి, నేను పిల్లలతో మాట్లాడొస్తా.
2: అలాగే, నువ్వు రా అన్నయ్య.
0: ఏంటమ్మా, మొదటిసారి గెలిచి అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నంత ఆనందంగా ఉందమ్మా వాణ్ణి చూస్తుంటే?
2: నువ్వే అనేవాడివి కదన్నయ్య, మీ ఆయనలో మార్పు తప్పకుండా వస్తుందని. నీ నోటి మాట వల్ల నిజంగానే ఆయనలో ఇంత మార్పు వచ్చింది. ఈ జన్మకు నాకు ఇది చాలన్నయ్య. నువ్వు చేసిన ఈ మేలు జన్మలో మర్చిపోనన్నయ్య.
0: అరే అదేంటమ్మా, అప్పటికి క్రెడిట్ అంతా నాకే ఇస్తున్నావు. ఆ రోజు నువ్వు చెప్పిన దాన్ని బట్టే కదా మనం ఈ పథకం తయారు చేసాం. నువ్వు, నేను, మా మాధవ్ ముగ్గురు కలిసే కదా ప్లాన్ చేసాం.
2: అవుననుకో, మనం మాట్లాడుకునేటప్పుడు సరిగ్గా అదే సమయానికి మీ మాధవ్ ఊరు నుంచి రావడం మనకి ఈ సమస్యని పరిష్కరించుకోవడానికి సహాయం చేయడం వల్లే కదా. అసలు ఆ రోజు అన్నయ్య, నువ్వేం చెప్పినా నేనేం చెప్పినా ఆయన మాత్రం ఈ జన్మకి మారరు.
0: చెప్పా కదమ్మా దేనికైనా టైం రావాలని.
3: టైం వచ్చింది కాబట్టే నేను వచ్చాను డాడీ.
0: అరే మాధవ్, నువ్వెప్పుడొచ్చా?
3: జస్ట్ ఇప్పుడే డాడీ. ఇంటికి వెళ్తే అమ్మ తన ఫ్రెండ్స్తో కలిసి ఏదో ఫంక్షన్కి వెళ్ళిందట. నువ్వు ఇక్కడ ఉంటావని చెప్పింది ఫోన్ చేస్తే. అవును, మీరంతా ఎందుకంత సీరియస్గా డిస్కస్ చేస్తున్నారు? ప్రాబ్లం ఏంటంటే
0: ప్రహ్లాదరావు అంకుల్తోనే రా ప్రాబ్లం అంతా.
3: ఆ అంకుల్ చాలా పిసినారి కదా. చిన్నప్పుడు నేను చదువుకునేటప్పుడే ఆయన గురించి అందరూ పెద్ద లోభి అని చెప్పుకునేవారు.
2: అవును బాబు, నువ్వు చిన్నప్పుడు చూసిందే ఇప్పుడు ఇంకా పెద్ద సమస్యగా మారింది. అవసరానికి కూడా డబ్బు ఖర్చు పెట్టనివ్వరు. ఈయనకున్న పిసినారితనం వల్ల బంధువులు కూడా ఇక్కడికి రావడం మానేశారు. ఆయనకి ఎవరేం చెప్పినా వినరు. తన ధోరణి తనదే. ఆయన్ని ఎలా మార్చాలో అర్థం కావడం లేదు బాబు.
3: అంతా అర్థమైందండి. ఆయన ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు?
2: రైల్వే స్టేషన్కి వెళ్తానన్నారు.
3: బస్సులోనా ఆటోలోనా?
2: అయ్యో, ఆ మాత్రం డబ్బులిచ్చి వెళ్లే రకమే అయితే అసలు సమస్య ఏముంది? దారిలో ఎవరో ఒకరిని లిఫ్ట్ అడిగి వెళ్తానన్నారు.
3: ప్రాబ్లం నాకు అర్థమైందంటీ. నేనెప్పుడో చిన్నప్పుడు అంకుల్ని చూసా. మీ దగ్గర ఏమైనా ఆయన ఫోటో ఉంటే ఇవ్వండి, మిగతా సంగతి నేను చూసుకుంటా.
0: ఒక నిమిషంరా, నా సెల్లో ఉంది, నీకు పంపిస్తా చూడు.
3: ఓకే, ఇక డోంట్ వరీ ఆంటీ. నాటకం ఎలా రక్తి కట్టించాలో నాకు తెలుసు. మీరు నిశ్చింతగా ఉండండి, నేనెవరో అంకులు కూడా గుర్తుపట్టలేడు కాబట్టి నేను ఆడేది నాటకం అని ఆయన తెలుసుకోలేడు. తెలుసుకునే అవకాశం కూడా లేదు. ఇవ్వను.
1: పిల్లలతో మాట్లాడాను పార్వతి, పెళ్లిలో అందరం కలుసుకుందామని చెప్పా. అన్నట్టు పెళ్లికి మనతో పాటు సత్యాన్ని కూడా తీసుకెళ్దాం.
0: ఏంటి, నన్ను కూడానా?
1: ట్రైన్లో ఫస్ట్ క్లాస్ ఏసీలో టికెట్స్ బుక్ చేశాను. వారం పాటు మంచిగా అందరం సంతోషంగా గడుపుదాం. అన్నట్టు రిటర్న్లో పుణ్యక్షేత్రాలు అవి చూసుకుని తాపీగా వద్దాం. ఖర్చంతా నాదే.
0: సరేలేరా, ఒకసారి ఇంట్లో వాళ్ళకు కూడా చెప్తాను, వాళ్ళు కూడా ఓకే అంటే అలాగే వెళ్దాం.
1: ఇంట్లో వాళ్ళు ఎవర్రా? నీ భార్య ఒక్కతే కదా, తనకి చెప్తే కాదంటుందా ఏంటి?
0: మా సుపుత్రుడు కూడా ఓకే చెప్పాలి కదరా.
1: అదేంట్రా, నీ కొడుకు బెంగళూరులో జాబ్ చేస్తున్నాడుగా, వాడు ఎప్పుడొచ్చాడు? అయినా వాణ్ణి కూడా తీసుకురా, వాణ్ణి ఎప్పుడో చిన్నప్పుడు చూశా.
0: అరే అదిగో మాటల్లోనే వచ్చేసాడు. ఆ రెడ్ కలర్ షర్ట్ వేసుకున్నాడే, వాడే మా అబ్బాయి మాధవ్.
1: మాధవా?
0: అవును, దారి తప్పిన వాహనాలను రిపేర్ చేసి దారికి తెస్తుంటాడు. అయినా వాడు నీకింత ముందే తెలుసు అన్నట్టు మాట్లాడుతున్నాడురా.
3: హాయ్ డాడీ. హాయ్ అంకుల్, బాగున్నారా?
1: అంకులా, నువ్వు మానవ సేవ మాధవ్ కదూ, కార్ డ్రైవింగ్?
3: అవును అంకుల్, నేను మాధవ్. సత్యం గారి అబ్బాయిని, మొన్ననే బెంగళూరు నుండి వచ్చాను. మాధవ సేవ చేస్తుంటాను, ముఖ్యంగా పాదచారులకు నా కార్లో లిఫ్ట్ ఇస్తుంటాను. మీకు తెలుసనుకున్నా.
1: అంత డీటెయిల్డ్గా చెప్పకలేదు, అర్థం చేసుకున్నా.
0: అదేంట్రా మాధవ్, ఈ ప్రహ్లాదరావు నీకు ముందే తెలుసా?
1: ఒరే సత్యం, అబ్బాయిని మరీ అంత డీప్గా అడగటం ఇప్పుడు అంత అవసరమా? బాబు మాధవ్, జీవితంలో జరిగే కొన్ని దురదృష్టకరమైన సంఘటనలు కొందరి జీవితాలనే మార్చేస్తుంటాయి.
3: అంటే మీ

0: జీవితంలో కూడా
1: వద్దురా, ఇక ఆపేయి. ఆ సంఘటన తలుచుకుంటేనే వద్దులే. ఆ మీ తండ్రి కొడుకులు మాట్లాడుతుండండి, నేను వెళ్ళి గెస్టుల్ని పలకరించి వస్తా.
2: ఎరా మాధవ్, బాగా డోసు ఇచ్చినట్టున్నావు ప్రహ్లాదరావు గడికి.
0: లేకపోతే మీ పిసినారి ఫ్రెండ్ అంత తేలిగ్గా దారిలోకి వస్తాడా? నువ్వు పార్వతి ఆంటీ చెప్పినట్లే కిడ్నీ నాటకం ఆడాను, లేని పాత్రను క్రియేట్ చేసి అంకుల్లో లేని ప్రాణభయాన్ని సృష్టించాను. ట్రీట్మెంట్ ఇంకా ఎక్కువైతే మనిషే పోతాడేమో అని భయపడి నేను కారు దిగి వెళ్ళి తనకు పారిపోయే అవకాశం ఇచ్చాను.
3: అద్భుతంగా నటించావయ్యా, ఆయనలో మంచి మార్పు వచ్చేలా చేశావు. ఇక ఈ జన్మలో ఉచితంగా వచ్చే వాటి వైపు కన్నెత్తి కూడా చూడరు అన్నట్టు మనం ఆడిన నాటకం ఆయనకి ఎప్పటికీ తెలియకూడదు.
0: తెలిసినా కూడా ఆయన నమ్మలేరా అంటే.
2: అవునరా, నీకిచ్చిన పాత్రని అంతలా పోషించావా నువ్వు. అదిగో వాడిటే వస్తున్నాడు, టాపిక్ మార్చండి. రే ప్రహ్లాదరావు.
1: ఏంట్రా?
2: మొదటి జన్మదినం ఆయన రాయించామిట్రా.
1: ఓ అదా, ఆ పాత ప్రహ్లాదరావు ఇప్పుడు లేడ్రా. మానవత్వంతో మంచి మనిషిగా మారిన ప్రహ్లాదరావుకి మనిషిగా ఇది మొదటి పుట్టినరోజు, అందుకే అలా రాయించా. ఒరే సత్యం, నేనింతకాలం నేను బాగా బతుకుతున్నాను అనుకున్నానే గాని ఆ బతకటంలో పడిపోయి జీవించటాన్ని మర్చిపోయాంరా. ఆకలి కొన్న వాళ్ళకి ఇంత ముద్దు పెట్టినప్పుడు వాళ్ల కళ్ళల్లో కల్పించే వెలుగును చూస్తే కలిగే తృప్తి ముందు ఏ సంపదలో పనిచేయవురా. సాయం చేస్తే గాయం మానేస్తుందనే సత్యం తెలుసుకున్నా, ఎన్నాళ్ళు భయం అనేది లేకుండా నాకిష్టం వచ్చిన పద్ధతిలో అన్నీ ఉన్నా ఆస్వాదించగా అసమర్థుడిగా బతికాను. కానీ అదే భయం నా కళ్ళు తెరిపించింది.
2: భయమా? నిన్ను భయపెట్టిన ఆ భయం గురించి చెప్తావా?
0: మానుతున్న గాయాన్ని మళ్ళీ రేపుతారెందుకు డాడీ? అంకుల్, డాడీ మాటలు మీరేం పట్టించుకోకండి. నెల్లూరులో పెళ్ళుందట కదా, అదే ఆంటీ చెప్పింది, మిమ్మల్ని నా కారులోనే ఫ్రీగా తీసుకెళ్తా, వస్తారా లిఫ్ట్ ఇస్తా?
1: వద్దు బాబు, పైసలు పెట్టి ఫ్లైట్లోనైనా వెళ్తాను కానీ ఫ్రీగా ఎక్కించుకునే దిక్కుమాలిన లిఫ్ట్ వద్దురా నాయన, తలుచుకుంటేనే గుండె జారుతోంది.

మీరింతవరకు గుండె జారింది హాస్య నాటకం విన్నారు. ఇందులో పాల్గొన్న కళాకారులు శ్రీ కెఎస్ కుమార్, శ్రీమతి శిల్ప, శ్రీ భోగిరెడ్డి శ్రీనివాస్, శ్రీ డిఎన్వి సాయికృష్ణ, డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. రచన శ్రీ ధరణికోట శివరామ ప్రసాద్. నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. సహకారం శ్రీజంగా అనిల్ కుమార్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మీరు ఇంతవరకు 323.6 మీటర్లు అనగా 920 కిలోహెర్ట్స్ పై ప్రసారాలు విన్నారు. నిలయంల సమయం 4 గంటలు దాటి 15 సెకండ్లు అయింది. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 5 గంటలకు ఇదే మీటర్లపై తర్వాత ప్రసారం ప్రారంభమవుతుంది. ఈ విరామ సమయంలో ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసారాలు FM 102 MHz పై కొనసాగుతాయి. శ్రోతలు వినవచ్చు. నాకు మీ దగ్గర నుంచి సెలవు. నమస్తే.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్ పై ఈనాటి సాయంత్రం ప్రసారం ప్రారంభం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎం ప్రసారాలు శ్రీకాకుళంలో 102.7 మెగాహెడ్స్, రాజమండ్రిలో 102.9 మెగాహెడ్స్, కాకినాడలో 100.1 మెగాహెడ్స్ ఫ్రీక్వెన్సీల్లో కూడా వినవచ్చు.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ BLOతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ BLO 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: యువవాణి యోజనల కార్యక్రమం వింటారు.

గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, మీరు వింటున్నారు యువవాణి యువజనుల కార్యక్రమం. భారతదేశంలో జాతీయ యువజన విధానం అనేది దేశంలోని యువత, సాధికారత, విద్య, ఉపాధి, ఆరోగ్యం, నాయకత్వ లక్షణాలను పెంపొందించడానికి ప్రభుత్వం రూపొందించిన ఒక సమగ్ర మార్గదర్శకం. ఈ విధానానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు ఏంటంటే, దేశ నిర్మాణంలో యువత శక్తిని, సామర్థ్యాలను సద్వినియోగం చేసుకోవడం, వారిని భవిష్యత్తుకు సిద్ధం చేయడం అనేది లక్ష్యం. ప్రధాన అంశాలు ఏంటంటే, విద్య, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పన, ఆరోగ్యం, క్రీడలు, సామాజిక సేవ లాంటి రంగాలకు అత్యధిక ప్రాధాన్యతను ఇస్తుంది. సమీక్ష నవీకరణ గురించి, గతంలో అమల్లో ఉన్న విధానాలను సమీక్షించి ప్రభుత్వం 2026 నాటికి కొత్త ముసాయిదా విధానాలను, డ్రాఫ్ట్ నేషనల్ యూత్ పాలసీని ప్రవేశపెట్టింది. మరింత డేటా ఆధారితంగా యువత భాగస్వామ్యాన్ని పెంపొందించే విధంగా రూపొందించబడింది. యువత కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల గురించి విందాము. ముందుగా దిల్ చిత్రం నుండి ఉషా, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యువతకు ఉపాధి, నైపుణ్యాభివృద్ధి అలాగే ఆర్థిక సహాయాన్ని అందించడానికి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాయి. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన, ఈ పథకం యువతకు ఉపాధి ఆధారిత నైపుణ్య శిక్షణను అందించి సర్టిఫికేట్లతో పాటు ఉద్యోగ అవకాశాలను కల్పించడానికి పిఎంకేవీవై వెబ్సైట్ సహాయపడుతుంది. తర్వాత జాతీయ అప్రెంటిస్షిప్ ప్రమోషన్ స్కీమ్, యువతకు పరిశ్రమలలో శిక్షణతో పాటు ఎన్ఏపిఎస్ పోర్టల్ ద్వారా స్టైఫండ్ అందించబడుతుంది. అలాగే వ్యాపారాలు స్వయం ఉపాధి కోసం ప్రధానమంత్రి ముద్రా యోజన, నిరుద్యోగ యువత

సొంతంగా వ్యాపారాలు ప్రారంభించడానికి 10 లక్షల రూపాయల వరకు ఎలాంటి పూచీకత్తు లేకుండా ముద్రా రుణాలు అందిస్తారు. అలాగే స్టాండప్ ఇండియా ఎస్సీ ఎస్టీ మహిళా పారిశ్రామికవేత్తలకు కొత్త వ్యాపారాలు ఏర్పాటు చేసుకోవడానికి 10 లక్షల రూపాయల నుండి 1 కోటి రూపాయల వరకు రుణాలను అందజేస్తుంది. ఇప్పుడు ఓ పాపాలాలి ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు.

0: ప్రతిభావంతులైన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం స్కాలర్షిప్లు అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులకు వాలంటీర్ల ద్వారా నాణ్యమైన విద్యను, మార్గదర్శకత్వాన్ని అందించే కార్యక్రమం అందుబాటులో ఉంటుంది. అదే నేషనల్ యూత్ వాలంటీర్ స్కీమ్. సమాజ సేవ పట్ల ఆసక్తి ఉన్న 10వ తరగతి ఉత్తీర్ణులైన యువతి యువకులకు నెలకు 5,000 రూపాయలు గౌరవ వేతనంతో స్వచ్ఛంద సేవకు అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నారు. మీరు వింటున్నారు యువవాణి యువజనుల కార్యక్రమంలో. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యువతకు ఉపాధి, నైపుణ్యాభివృద్ధి అలాగే ఆర్థిక సహాయాన్ని అందించడానికి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాయి. ఇందులో మొదటిది ఏంటంటే ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన. యువతకు ఉపాధి ఆధారిత నైపుణ్య శిక్షణను అందించి సర్టిఫికేట్లతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన పథకం PMKVY వెబ్సైట్ సహాయపడుతుంది. జాతీయ అప్రెంటిస్షిప్ ప్రమోషన్ స్కీమ్ యువతకు పరిశ్రమలలో శిక్షణతో పాటు NAPS పోర్టల్ ద్వారా స్టైఫండ్ను అందిస్తుంది. అలాగే వ్యాపారాలు స్వయం ఉపాధి కోసం ప్రధానమంత్రి ముద్రా యోజన PMMMY నిరుద్యోగ యువత సొంతంగా వ్యాపారాలు ప్రారంభించడానికి 10 లక్షల రూపాయల వరకు ఎలాంటి పూచీకత్తు లేకుండా ముద్రా రుణాలు కూడా పొందవచ్చు.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ BLOతో కాల్ బుక్ చేసుకోవడానికి ECINET యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ BLO 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
3: ఇంకా రియల్ లవ్ స్టోరీ మ్యాచ్ మొదలైంది. ఇద్దరు తిన్నారు ఇటాలియన్ క్విజీన్. వెయిటర్ వేశాడు స్పిన్, 4,000 బిల్ వచ్చింది. రోహన్ గుండె వేగంగా కొట్టుకుంటోంది. తను తన వాలెట్ ని మర్చిపోయాడు. రియా చేసింది డిజిటల్ పేమెంట్, అయిపోయారు కూల్. మీరు కూడా QR కోడ్ ని స్కాన్ చేసి UPIతో పేమెంట్ చేయండి. డిజిటల్ పేమెంట్ తో గెలుచుకోండి లైఫ్ లోని ప్రతి టోర్నమెంట్.
4: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
5: అన్ని లావాదేవీలు ఇప్పుడిక సులభం.
0: పెళ్లిపీటలు ఈ చిత్రం నుండి శ్రీనివాస్ KS చిత్ర పాడిన పాట వింటారు.

0: యువవాణి యోజనల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సంధ్యారాగాలు, తెలుగు చిత్రగీతాల మెలోడీలు వింటారు కార్యక్రమంలో. ముందుగా సూత్రధారులు ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి శైలజ పాడిన పాట వింటారు.

0: తర్వాత క్రిమినల్ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కెఎస్ చిత్ర పాడిన పాట వింటారు ప్రకటనల తర్వాత.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ ట్యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఈ కథ ఒక ఫోటోగ్రాఫర్ ఇంకా తన మనసులోని మాటది. ఓ లవ్లీ, వెల్ డన్, బిజినెస్ లోన్ అప్రూవ్ అయింది. ఇప్పుడు ఇక పెద్ద స్టూడియో, కొత్త కెమెరా, కొత్త లైట్స్, పనిలో పని కొత్త కార్ కూడా తీసుకో. అదే లోన్తో. నో, లోన్ ఏ పని కోసం తీసుకున్నావో దానికే వాడుకో. టైంకి ఈఎంఐ చెల్లించండి, క్రెడిట్ స్కోర్ పెంచుకోండి, ఇంకోసారి లోన్ సులభంగా పొందండి. కార్ వద్దంటే కనీసం ఫోటోనైనా తీ. మీరెవరు?
3: ఆర్బీఐ అంటోంది,
2: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.
4: సకాలంలో విత్తనాలు వేయండి, సమృద్ధిగా దిగుబడి పొందండి.
5: మాస్టర్ గారు, వ్యవసాయం గురించి రైతు కంటే బాగా తెలిసిన వారు ఎవరుంటారు? విత్తనాలను సరైన సమయంలోనే వేస్తారుగా.
4: నేను పంటల విత్తనాల గురించి మాట్లాడడం లేదు, నేను ఎన్పిఎస్ సంచయ్ గురించి చెప్తున్నాను.
5: ఈ ఎన్పిఎస్ సంచయ్ అంటే ఏంటి?
4: ఎన్పిఎస్ సంచయ్ భారత ప్రభుత్వ సంస్థ అయిన PFRDA నడిపే ఒక పెన్షన్ పథకం. మీ ఖాతాను కేవలం 250 రూపాయలతో తెరవండి మరియు పెట్టుబడిని కొనసాగించండి. మీ వృద్ధాప్యంలో మీకు నెలవారీ పెన్షన్ వస్తుంది. ఈ రోజే ఎన్పిఎస్ సంచయ్ లో పొదుపు చేయడం ప్రారంభించండి మరియు మీ భవిష్యత్తును సురక్షితం చేసుకోండి. మరిన్ని వివరాల కోసం మీ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ లేదా బ్యాంకును సంప్రదించండి. భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉండండి ఎన్పిఎస్ సంచయ్తో.

ఓ పాప షోకేస్ బొమ్మల్ని వచ్చి ఫ్రీ పాస్ ఇచ్చేసావే, పసివాళ్ళు పడుచాళ్ళు ముసలాళ్ళు వెనకాలే పడి వస్తుంటే ట్రాఫిక్ జామ్ అయిపోదా? నీ సొగసుకి చాటే లేదా? అబ్బో లో బో లో బో లో

మీరు ఇంతవరకు తెలుగు సినిమా పాటల మెలోడీ గీతాలు విన్నారు, సంధ్యారాగాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమాచార వాణి. ముందుగా వాతావరణ వివరాలు. విశాఖపట్నం వాతావరణ పరిశోధన కేంద్రం వారు ఈ సాయంత్రం 5:47 అందజేసిన వివరాల ప్రకారం వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 29.6 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 24.7 డిగ్రీల సెల్సియస్. వర్షపాతం జల్లులు కురిసినట్లుగా నమోదైంది. గాలిలో తేమ 70%. విమానాశ్రయంలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 31, కనిష్ట ఉష్ణోగ్రత 25.4 డిగ్రీల సెల్సియస్. వర్షపాతం జల్లులు కురిసినట్లుగా నమోదైంది. గాలిలో తేమ 67%. స్థానిక వాతావరణం. ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉండి కొన్ని వర్షపు జల్లులు కానీ తుంపర్లు కానీ ఏర్పడే అవకాశం ఉంది. రాగల 5 రోజుల్లో ఆంధ్ర కోస్తా తీరంలో చేపలు పట్టేవారికి వాతావరణ హెచ్చరిక. ఈరోజు బలమైన ఈదురుగాలులు గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాం తీరాల వెంబడి తీరాల వైపుగా వీచే అవకాశం ఉంది. అలాగే బలమైన ఈదురుగాలులు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో దక్షిణ కోస్తా ఆంధ్ర రాయలసీమల్లో కూడా వీచే అవకాశం ఉంది. కాబట్టి ఆంధ్ర కోస్తా తీరంలో చేపలు పట్టేవారు చేపల వేటకు వెళ్ళకూడదని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఆంధ్రేతర కోస్తా తీరంలో చేపలు పట్టేవారికి వాతావరణ హెచ్చరిక. ఈరోజు వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం దాన్ని ఆనుకొని ఉన్న ఉత్తర ఒడిషా పశ్చిమ బంగా తీరాల వైపు కేంద్రీకృతమై వాయుగుండంగా మారింది. ఈ వాయుగుండం ఒడిషాలోని బాలాసోర్కి దక్షిణ ఆగ్నేయంగా 50 కిలోమీటర్ల దూరంలోనూ, చాంద్ బాలీకి ఈశాన్యంగా 60 కిలోమీటర్ల దూరంలోనూ, పశ్చిమ బంగాలోని దిఘాకి దక్షిణ ఆగ్నేయంగా 60 కిలోమీటర్ల దూరంలోనూ కేంద్రీకృతమై ఉంది. ఈ తుఫాను పశ్చిమ వాయువ్యం దిశగా ఉత్తర ఒడిషా తీరాలు అయిన బాలాసోర్, చాంద్బాలి, పశ్చిమ బంగా దిఘా వైపు రాగల 24 గంటల్లో ఉత్తర ఒడిషా, ఛత్తీస్గఢ్ వైపు తీవ్ర తుఫాన్గా ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ఆంధ్రేతర కోస్తా

0: లో చేపల వేటకు వెళ్లకూడదని అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తున్నారు. వాతావరణ వివరాలు విన్నారు. ఈనాటి ప్రసారాల వివరాలు. ఈ ప్రసారంలో 6:30 సాయం సమీరం కార్యక్రమంలో ఫిట్నెస్ మంత్ర, వికాసం, ప్రేరణ వ్యక్తిత్వాలు ఉంటాయి. ఈ ప్రసారంలో 7:15 పలసీమల వ్యవసాయదారుల కార్యక్రమంలో ఎల్నినో పరిస్థితులకు చిరుధాన్యాలతో సమాధానం అనే అంశంపై వ్యవసాయ పరిశోధన స్థానం విజయనగరం శాస్త్రవేత్త డాక్టర్ యు త్రివేణి గారి ప్రసంగం వింటారు. 7:30 ఐసీసీ మహిళల T20 ప్రపంచ కప్ 2026 ఫైనల్ మ్యాచ్ ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ జట్ల మధ్య లండన్లోని లార్డ్స్ మైదానంలో జరగనున్న క్రికెట్ మ్యాచ్కు హిందీ మరియు ఆంగ్ల భాషల్లో వ్యాఖ్యానం వింటారు. ఈ వ్యాఖ్యానం ఆట ముగిసే వరకు ఉంటుంది. ఈ క్రికెట్ మ్యాచ్ సాంప్రదాయ రేడియో సెట్లలో వినవచ్చు. రోజువారీ కార్యక్రమాలు న్యూస్ ఆన్ ఏఐఆర్ యాప్ ద్వారా వినవచ్చును. 7:30 జానపద గీతం, తర్వాత వ్యవసాయ సమాచారం. వేరుశనగ సాగులో శాస్త్రవేత్తలు అందిస్తున్న సూచనలు వింటారు. 7:45 స్వరమాలిక తెలుగు సినిమా పాటలు, 8:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు. ఈ రాత్రి 9:30 స్వరమాలిక తెలుగు సినిమా పాటలు వింటారు. ఈ రాత్రి 10:00 రవివాసరి అఖిల భారతీయ సంగీత సభ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ఇందులో పండిట్ కైలాష్ చంద్ర శర్మ గారి వేణుగానం వింటారు. ఇవి ఈరోజు ప్రసారమయ్యేటువంటి కార్యక్రమాల్లో వివరాలు. సమాచారం అని విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే
1: ఆకాశవాణి, ద న్యూస్ రెడ్ బై అభిషేక్ ముఖోపాధ్యాయ్. Union Minister of Agriculture and Rural Development Shivraj Singh Chauhan today released the first installment of over 25,000 crore rupees to the states under Viksit Bharat Guarantee for Rozgar and Ajivika Mission Grameen. Mr. Chauhan also reviewed the implementation of the scheme with rural development ministers of all states and union territories. He said the first installment released today is aimed at ensuring that states have adequate funds so that wages can be paid within 15 days. The monsoon session of Parliament will commence from the 20th of this month and continue till the 13th of August. Parliamentary Affairs Minister Kiran Rijiju informed that President Draupadi Murmu has approved the proposal of the government to convene the monsoon session of Parliament from 20th of July. The government has withdrawn emergency curbs on natural gas supplies after liquefied natural gas LNG shipments through the Strait of Hormuz resumed following a ceasefire in the West Asia conflict. The emergency order was issued in March this year under the Essential Commodities Act after disruptions to LNG shipments through the Strait of Hormuz. Minister of State for Personnel, Public Grievances and Pensions Dr. Jitendra Singh today met a delegation of Bharatiya Mazdoor Sangh, BMS, and affiliated employees' organizations to discuss a range of issues relating to government employees, pensioners and administrative reforms. Dr. Singh appreciated the constructive role played by employee organizations in bringing service-related issues before the government through institutional dialogue. In Maharashtra, heavy monsoon rains continued to affect several parts of the state today, triggering rescue operations and rain-related incidents. In Raigarh district, 10 to 12 tourists were safely rescued by the police from Adoshi waterfall near Kopoli after the water level suddenly rose. Authorities have advised people to stay away from rivers, waterfalls and other water bodies during the monsoon. In Mumbai, a 63-year-old man was killed after a tree fell on a shop in Kurla during heavy rain this afternoon. The BMC said 64 incidents of tree falls and 8 cases of wall or partial house

0: collapses have been reported across the city. Heavy rain and strong gusty winds have also disrupted flight operations significantly. The India Meteorological Department has issued a red alert in the Konkan districts, including Mumbai, Thane, Palghar, Raigarh, and Ratnagiri. Heavy to very heavy rainfall is also predicted in the ghat areas of Satara, Pune, and Kolhapur. In rest of Maharashtra, the weather office has forecast thunderstorms with lightning, gusty winds of 30 to 40 km per hour, and extremely heavy rainfall at isolated locations. Uttarakhand Chief Minister Pushkar Singh Dhami today flagged off the first batch of the Kailash Mansarovar Yatra 2026 from Tanakpur in Champawat district for the next leg of the pilgrimage. The first batch comprises 49 pilgrims, including a doctor, with 34 men and 15 women. Venezuela's acting president Delcy Rodriguez has thanked India for assistance in the wake of massive earthquakes. Rodriguez said that Venezuela will be reborn. In a social media post, Rodriguez said the country honors the rescuers from the United Kingdom, Qatar, France, India, Barbados, Brazil, and Argentina in recognition of the invaluable work and the solidarity they have shown with Venezuela during these days of sorrow. She said Venezuela will never forget their dedication, courage, and commitment. In the ICC Women's T20 World Cup, England will take on Australia in the final at the Lord's Cricket Ground in London today. The match will begin at 8 p.m. Indian time. In Wimbledon tennis, round of 16 matches have been played today. Serbia's Novak Djokovic will face Roman Saifulin of Russia, while top seed Yannick Sinner of Italy will take on Japan's Shintaro Mochizuki in the men's singles. In the other matches, Hubert Hurkacz of Poland will meet Germany's Johan Lennart Struff. Canada's Felix Auger-Aliassime will play Alejandro Davidovich Fokina of Spain in the pre-quarterfinals. In the women's singles, Czech Republic's Karolina Muchova will take on compatriot Barbora Krejcikova. Top-seeded Arina Sabalenka will face Japan's Naomi Osaka. And that is the end of this news bulletin.
1: అక్కా జాబ్ దొరికింది.
2: అరే వా, కంగ్రాచులేషన్స్. అయితే ఇప్పటిక బోలిడ్ అంత షాపింగ్?
1: అవును, కొత్త మొబైల్, జీన్స్, జాకెట్.
2: ఆకురా కుమారా, సాలరీ కంటే ముందే ఖర్చులా?
1: ఇన్స్టెంట్ లోన్ కూడా దొరుకుతుంది.
2: ముందుగా బడ్జెట్ జమ చేయు, ఆ తర్వాతే ఖర్చులు.
1: కానీ అక్కా
2: చూడు, సంపాదనలో ఒక వంతు ఎప్పుడు పొదుపు చేసుకో. కానీ పార్టీ ఇవ్వకుండా తప్పించుకోలేవు నువ్వు.
1: పార్టీ నాది, బడ్జెట్ నీది.
3: ఆర్బీఐ చెబుతుంది
4: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.
5: कम प्रीमियम ज्यादा बोनस अपनों के लिए सबसे सही आरबीएल इससे बेहतर कुछ नहीं.
6: अपने परिवार को दीजिए सुरक्षित जीवन रूरल पोस्ट लाइफ इंश्योरेंस आरपीएलआई की लाइफ इंश्योरेंस पॉलिसीज के साथ. अपने नजदीकी डाकघर से आज ही संपर्क करें या indiapost.gov.in पर लॉग ऑन करें.
7: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముందుగా ముఖ్యాంశాలు. డిసెంబర్ నాటికి అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ కేంద్రం కార్యకలాపాలు ప్రారంభమవుతాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఓటర్ల జాబితా సమగ్ర సవరణ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు ప్రజలను కోరారు. గోదావరి పుష్కరాల సందర్భంగా 500 కోట్ల రూపాయలతో ఆలయాలను అభివృద్ధి చేస్తున్నామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. వాయుగుండం ఋతుపవన ద్రోణి ప్రభావంతో రానున్న 2 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వివరాలు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే కూటమి ప్రభుత్వ సంకల్పమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. చిత్తూరు జిల్లా కుప్పంలో 3వ రోజు పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుగా రైతులు, బంగారు కుటుంబాలు మార్గదర్శులతో ముఖ్యమంత్రి ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం కుప్పం అధికారులతో సమావేశమై నియోజకవర్గ అభివృద్ధిపై సమీక్షించారు. ఈ సందర్భంగా పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్టు తెలియజేశారు. అభివృద్ధి వికేంద్రీకరణకు ప్రాధాన్యం ఇస్తూ అన్ని ప్రాంతాలు సమానంగా పురోగతి సాధించేలా కార్యాచరణ రూపొందించామని తెలియజేశారు. రాష్ట్రంలో క్వాంటమ్, సెమీకండక్టర్ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు చర్యలు తీసుకుంటున్నామని

ఈ ఏడాది డిసెంబర్ నాటికి అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ కేంద్రం కార్యకలాపాలు ప్రారంభమవుతాయని చెప్పారు. సౌర పవన విద్యుత్తో పాటు అత్యాధునిక విద్యుత్ ఉత్పత్తి సరఫరా వ్యవస్థలను అందుబాటులోకి తీసుకొస్తామని ముఖ్యమంత్రి తెలియజేశారు. ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ఎస్ఐఆర్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు ప్రజలను కోరారు. ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం సర్లో మంత్రి ఈరోజు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ్లో పర్యటించిన రామ్మోహన్ నాయుడుకు ఎస్ఐఆర్ బిఎల్ఓ ఎన్యూమరేషన్ పత్రాలు అందించారు. ఓటర్ పేరు, ఫోటో, గుర్తింపు కార్డు నెంబరు తదితర వివరాలను ఎన్యూమరేషన్ పత్రాల్లో పొందుపరిచి సంతకం చేసి తిరిగి బిఎల్ఓకి అందించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ ఓటర్ల సవరణ కార్యక్రమంలో కొత్తగా ఓటరు నమోదు, పేరు, వయస్సు, చిరునామా వివరాల్లో మార్పులు, సవరణలు చేయించుకోవచ్చని తెలిపారు. నకిలీ ఓట్లను నివారించడానికి, డబుల్ ఓటింగ్ లేకుండా చేసేందుకు సర్ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. గోదావరి పుష్కరాల సందర్భంగా నది ఒడ్డున ఉన్న ఆలయాలకు 500 కోట్ల రూపాయలతో మరమ్మతులు చేస్తున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలియజేశారు. నెల్లూరు జిల్లా పెరుమోళ్లపాడులోని నాగలింగేశ్వర స్వామి ఆలయం, చేజర్లోని చెన్నకేశవ స్వామి ఆలయం, చిత్తలూరు గ్రామంలోని చెన్నకేశవ ఆలయాల అభివృద్ధికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో 62 ఆలయాల్లో నిత్యాన్నదానం చేస్తున్నట్లు వెల్లడించారు. నెలకు 24 లక్షల మందికి దేవాలయాల్లో అన్నదానం చేయిస్తున్నామన్నారు. 6200 ఆలయాల్లో ధూప దీప నైవేద్యం కింద నెలకు 10,000 రూపాయలు ఇస్తున్నామని పేర్కొన్నారు. విశాఖపట్నం నుంచి చేపల వేటకు వెళ్లి సముద్రంలో గల్లంతైన మత్స్యకారులను రక్షించేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. కుప్పం నుంచి ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి ఫోన్లో మాట్లాడారు. గల్లంతైన వారిలో 5 ఆచూకీని అధికారులు గుర్తించారు. గల్లంతైన మత్స్యకారుల్లో కారి చిన్నయ్యను సముద్రంలో ప్రయాణిస్తున్న ఒక వాణిజ్య నౌక సిబ్బంది గుర్తించి కాపాడారు. మిగిలిన జాలర్ల కోసం సముద్రంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. సముద్రంలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల గల్లంతైన ఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరా తీశారు. గల్లంతైన మత్స్యకారులను రక్షించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని, ఆందోళన చెందవద్దని వారి కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. ఈ ఘటనపై స్పందించిన హోంమంత్రి వంగలపూడి అనిత కోస్ట్ గార్డ్ నౌకలతో గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం మునికోడల గ్రామంలో రేపు పర్యటించనున్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ వై మేఘాస్వరూప్, రాజమహేంద్రవరం మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా వివిధ శాఖల జిల్లా అధికారులతో కలిసి ఈరోజు గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా మునికోడలి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా, మునికోడలి ఘాట్ను మోడల్ ఘాట్గా తీర్చిదిద్దే లక్ష్యంతో చేపడుతున్న అభివృద్ధి పనులను అధికారులు సమీక్షించారు. గోదావరి పుష్కరాల నేపథ్యంలో మునికోడలిని మోడల్ పుష్కర్ పంచాయతీగా, మొట్టమొదటి 0 లిక్విడ్ డిశ్చార్జ్ పంచాయతీగా అభివృద్ధి పరుస్తున్నారు. పేద పిల్లలు సమాజంలో ఉన్నత స్థాయికి ఎదగాలనేదే ప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. కావల్లోని సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో ఈరోజు ఆయన తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా వసతి గృహాల్లోని సౌకర్యాల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థుల ఆరోగ్యం, భద్రతా సౌకర్యాల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందన్నారు. బాలికల భద్రత కోసం అన్ని హాస్టళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, పేద విద్యార్థుల కోసం ప్రభుత్వం ఎంత ఖర్చునైనా భరిస్తుందని తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కట్టుబడి ఉందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాయణ తెలిపారు. పల్నాడు జిల్లా వినుకొండలో 3 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల నూతన భవనాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గిరిజన విద్యార్థులు మెరుగైన సౌకర్యాలతో కూడిన విద్యా వాతావరణంలో చదువుకునేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. పేదలు, గిరిజనులు, రైతులు, మహిళలు, యువత సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజలు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగపరుచుకోవాలని మంత్రి సూచించారు. ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించి తప్పులు లేని ఓటర్ల జాబితాను రూపొందించాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. భీమవరంలో బూత్ లెవెల్ అధికారులు నిర్వహిస్తున్న ఎస్ఐఆర్ ప్రక్రియను కలెక్టర్ నాగరాణి ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చనిపోయిన ఓటర్ల పేర్లు తొలగింపు, ఒకే వ్యక్తికి వేరు

0: వేర్ ప్రాంతాల్లో నమోదైన ఓటర్ల వివరాలను ఒకే చోటుకు పరిమితం చేయడం ఈ కార్యక్రమ ముఖ్యోద్దేశమన్నారు. అర్హత కలిగిన ప్రతి పౌరుడిని ఓటరుగా నమోదు చేయడానికి ఓటర్ల జాబితాను మరింత పారదర్శకంగా రూపొందించడం కోసం ప్రజలంతా సహకారం అందించాలని కోరారు. వాయువ్య బంగాళాఖాతం, ఉత్తర ఒడిశా, పశ్చిమ బంగాల్ తీర ప్రాంతాల్లో ఏర్పడ్డ అల్పపీడనం వాయుగుండంగా బలపడిందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది బాలసోరుకు 50 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని, పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ రాబోయే 24 గంటల్లో తీరాన్ని దాటే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే నైరుతి ఋతుపవన ద్రోణి వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతోందని తెలిపింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు వెల్లడిస్తూ,
1: ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో తేలికపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఈదురుగాలు గంటకు 4 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు మరియు రేపు ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఈదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమలో బలమైన గాలులు ఈ రోజు మరియు రేపు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డిసెంబర్ నాటికి అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ కేంద్రం కార్యకలాపాలు ప్రారంభమవుతాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఓటర్ల జాబితా సమగ్ర సవరణ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు ప్రజలను కోరారు. గోదావరి పుష్కరాల సందర్భంగా 500 కోట్ల రూపాయలతో ఆలయాలను అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. వాయుగుండం, ఋతుపవన ద్రోణి ప్రభావంతో రానున్న 2 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: మూడు కాలేజీలలో
3: డోంట్ వరీ,
2: ఫీజ్ చూడు.
4: ఎలా ఉన్నారు?
5: ఏంటి విషయం?
3: ఫీజ్ కోసం టెన్షన్?
5: రాహుల్ కి బ్యాంక్ అకౌంట్ ఉందిగా, సమస్య తీరినట్లే. బ్యాంక్ ద్వారా అవసరానికి సరిపడా స్టూడెంట్ ఎడ్యుకేషన్ లోన్ సులభంగా దొరుకుతుంది. అదీను 4 లక్షల వరకు తాకట్టు లేకుండా. అదెక్కడ? అదే స్వీట్.
2: ఆర్బీఐ అంటుంది,
6: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
7: ప్రతి వార్తా శ్రూయంతాం. ప్రవాచక లలిత్ మోహన తివారి. ఆదౌ ముఖ్య వార్తాః. హోర్ముజ్ జల్డమ్రు మధ్యెత్తినైన మాధ్యమేన ఎల్ఎన్జి ఇత్యస్య జలయాన ప్రేషణస్య పునః ప్రారంభాత్ అనంతరం భారత సర్వకారేణ ప్రాకృతిక వాయు ఆపూర్తో ఆపత్కాలికాః ప్రతిబంధా నిరస్తీకృతాః. కేంద్రీయ గ్రామీణ వికాస్ మంత్రి శివరాజ్ సింగ్ చౌహానః వికసిత్ భారత రోజ్గార్ ఆజీవికా మిషన్ గ్రామీణ అధినియమస్య అంతర్గతం రాజ్యేభ్యః 25,000 కోటి రూప్యకాణాం విత్తీయ సహాయతాం ప్రదత్తవాన్. కేంద్ర సర్వకారేణ మీటా సంస్థాయే ఇన్స్టాగ్రామ్ మంచాత్ బాల శోషణ సంబద్ధ విజ్ఞాపనానాం నిష్కాసనస్య ఆదేశః ప్రదత్తః. సహైవ సప్తదినేషు స్పష్టీకరణం ప్రస్తోతుం నిర్దేశాః అపి ప్రదత్తాః. అద్య ఛత్తీస్గఢస్య సుప్రసిద్ధ పాండవనీ గాయికా తీజనబాయి దివంగత. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి చ తస్యః నిధనే గభీరం శోకం ప్రకటితవంతః. భారతీయ ఋతు విజ్ఞాన విభాగేన అద్య గుజరాతే, కొంకణే, గోవాయాం, మధ్య మహారాష్ట్రే తథా ఒడిశా రాజ్యే చ అతివృష్టేః సంభావనామాలక్ష్య రక్త సంచేతనా ఘోషితా. అపి చ ICC మహిళావర్గస్య 20-ప్రతి-20 విశ్వ చెస్ క్రికెట్ క్రీడా స్పర్ధాయాః అంతిమ స్పర్ధా అద్య సాయంకాలె లండన్ నగరే భవిష్యతి. అస్యాం స్పర్ధాయాం ఇంగ్లాండ్ దళం ఆస్ట్రేలియా దళేన సహ స్పర్ధిష్యతే. अथ वार्ताः विस्तरेण. प्रशासनेन द्रवीय प्राकृतिक वायुः आपूर्तिमालक्ष्य आपत्कालिकाः प्रतिबन्धाः निरस्ताः. अयं निर्णयः पश्चिम एशियायां संघर्षे युद्धविरामानन्तरं होर्मुज जलडमरु मध्यमार्गेण प्राकृतिक वायुः आपूर्तेः पुनः प्रारम्भे सति कृतः. पेट्रोलियम प्राकृतिक वात्यन्धन मन्त्रालयेन अधिसूचनायाम् उक्तं यत् 26,000 प्राकृतिक वायु आपूर्ति नियमनादेशः इत्यस्मिन् संशोधनं कृतम्. अस्मिन् संशोधने तानि प्रमुखानि आपत्कालिकानि प्रावधानि निरस्तानि सन्ति येषां माध्यमेन प्रशासनं देशे उत्पादितस्य प्राकृतिकवायोः तथा आयातितस्य द्रवीयप्राकृतिकवायोः आवण्टने प्राधान्यं दातुम् अनुमतिः आसीत्.

0: योगस्य नवीनक्षेत्राणि अपि उद्घाटयिष्यति। अद्य जकार्तानगरे आकाशवाण्या साकं विशेषवार्तालापे इण्डोनेशियादेशे नियुक्तः भारतीयराजदूतः सन्दीपचक्रवर्ती प्रावोचत् यत् जुलाई मासस्य षट् दिनाङ्कतः जुलाई मासस्य अष्टदिनाङ्कं यावत् प्रचलन्त्यां प्रधानमन्त्रिणः अस्यां यात्रायां भारत इण्डोनेशियादेशयो मध्ये सहयोगस्य अनेकानि नूतनानि द्वाराणि उद्घाटितानि भविष्यन्ति, तथा च एतयोः द्वयोः विशालराष्ट्रयोः मध्ये प्रगाढसम्बन्धाः, आर्थिकसहभागिता च स्पष्टरूपेण द्रक्ष्यन्ते। तेनग्रे प्रतिपादितं यत् भारत इण्डोनेशियादेशयो मध्ये किमपि वैमत्यम् अथवा विचारभिन्नता नास्ति, अतः सम्प्रति उभे अपि राष्ट्रे विकसितभारत तथा च स्वर्ण इण्डोनेशिया इत्येतयोः दूरगामीलक्ष्याणां प्राप्ते सुदृढं रणनीतिकसहयोगं कर्तुं तत्परे वर्तेते। आईसीसी महिलावर्गस्य विंशतिः प्रतिविंशतिः क्रिकेट विश्वचषक स्पर्धायाः अन्तिमे द्वन्द्वे अद्य सायंकाले लॉर्ड्स क्रीडाङ्गणे इंग्लैण्डदलम् ऑस्ट्रेलियादलेन सह स्पर्धिष्यते। उभौ दले सम्पूर्णस्पर्धायाम् अपराजिते स्तः। ध्येयास्पदं वर्तते यत् प्रागुपान्त्यस्पर्धायाम् ऑस्ट्रेलियादलेन वेस्टइंडीजदलं पराजित्य अपि च इंग्लैण्डदलेन दक्षिणाफ्रीकादलं पराजित्य अन्तिमस्पर्धायां प्रवेशो अधिगतः। आदौ मुख्यवार्ताः पुनरेकवारम्। होर्मुज जल डमरू मध्ये इत्यनेन माध्यमेन एलएनजी जलयान प्रेषणस्य पुनः प्रारम्भात् अनन्तरं भारतसर्वकारेण प्राकृतिक वायु आपूर्तौ आपत्कालिकः प्रतिबन्धः निरस्तीकृतः इति वार्ताः।
1: आकाशवाणी विशाखपट्टणं केन्द्रं సాయం సమీరం ఈనాటి సాయం సమీరం కార్యక్రమంలో ముందుగా ఫిట్నెస్ మంత్ర. మొబిలిటీ మరియు మెంటల్ వెల్బీయింగ్ అనేది ఒక పరిపూర్ణమైన ఫిట్నెస్ మంత్రం. శారీరక కదలికలు, మొబిలిటీ, మానసిక ప్రశాంతత, మెంటల్ వెల్బీయింగ్ ఒకదానికి ఒకటి లోతుగా ముడిపడి ఉంటాయి. చురుకైన జీవనశైలి మెదడులో ఆనందాన్నిచ్చే హార్మోన్లను విడుదల చేసి ఒత్తిడిని తగ్గిస్తుంది. ఈ ఫిట్నెస్ మంత్రాన్ని మన దైనందిన జీవితంలో ఎలా పాటించాలో అంటే, ప్రతి 30 నిమిషాలకు కదలిక. మనం చదువుకుంటున్నప్పుడు లేదా ఆఫీస్ పనిచేస్తున్నప్పుడు ప్రతి 30 నిమిషాలకు ఒకసారి లేచి చిన్న స్ట్రెచ్లు చేయడం, నడవడం చేస్తుండాలి. అలాగే మైండ్ఫుల్ మూమెంట్ కేవలం కండరాలను పెంచడమే కాకుండా యోగా లేదా స్ట్రెచ్చింగ్ వంటివి చేయడం ద్వారా నాడీ వ్యవస్థ ప్రశాంతతను పొందుతుంది. రోజువారీ వ్యాయామం, నడక, ఈత లేదా సైక్లింగ్ వంటివి ప్రతిరోజు కనీసం 20 నుండి 30 నిమిషాల పాటు అలవాటు చేసుకోవాలి. మెంటల్ వెల్బీయింగ్ మంత్రం మానసిక ఆరోగ్యం కోసం ఏకాగ్రత, శ్వాస మీద ధ్యాస లాంటివి చేయాలి. ప్రాణాయామం, ధ్యానం ఉత్తమమైన మార్గాలు. ఈ మార్గాలన్నీ అలసటను దూరం చేస్తుంటాయి. పాజిటివ్ సెల్ఫ్ టాక్, నేను ఆరోగ్యంగా ఉన్నాను, నేను చేయగలను అని తరచుగా మనకు మనమే చెప్పుకోవాలి. మానసిక స్థైర్యం పెరుగుతూ ఉంటుంది. శారీరక మానసిక సమతుల్యతకు నిద్ర చాలా ముఖ్యం. అలాగే శరీరానికి మనసుకు శక్తినిచ్చే పోషకాహారం కూడా చాలా అవసరం. ఇప్పుడు ఒక పాట వింటారు.
2: ధీమ్ ధనక ధీమ్ తగిడ ధీమ్ ధనక ధీమ్

సాయం సమీరం కార్యక్రమంలో ఇప్పుడు వికాసం. ప్రధానమంత్రి ముద్రా యోజన. భారతదేశంలో సూక్ష్మ చిన్న తరహా వ్యాపారాలు అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఒక పథకం. ప్రధానమంత్రి ముద్రా యోజన ద్వారా ఎలాంటి హామీ లేకుండా 20 లక్షల వరకు వ్యాపార రుణాలు మంజూరు చేస్తారు. ప్రధానమంత్రి ముద్రా యోజన కింద రుణాలను వ్యాపార స్థాయిని బట్టి 3 రకాలుగా వర్గీకరించారు. శిశు లోన్ 50,000 రూపాయల నుండి రుణాలు ఇస్తారు, వ్యాపారాన్ని కొత్తగా ప్రారంభించే వారికి ఉపయోగపడుతుంది. కిషోర్ లోన్ 50,001 రూపాయి నుండి 5 లక్షల రూపాయల వరకు రుణాలు మంజూరు చేస్తారు. తరుణ్ లోన్ అనేది 5,01 రూపాయి నుండి 20 లక్షల రూపాయల వరకు రుణాలు ఇస్తారు. వ్యవసాయేతర సూక్ష్మ సంస్థలు, ఉత్పాదక రంగాలు, వ్యాపారాలు, సేవా రంగాలలో పనిచేస్తున్న వారు అర్హులు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ, తేనెటీగల పెంపకం, వ్యవసాయ అనుబంధ రంగాలు వారు కూడా ఈ రుణాలు పొందవచ్చు. ముద్రా రుణాలు నేరుగా ప్రభుత్వం నుండి కాకుండా వాణిజ్య బ్యాంకులు, గ్రామీణ బ్యాంకులు, సూక్ష్మ ఆర్థిక సంస్థలు, నాన్ బ్యాంకింగ్

ఫినాన్స్ కంపెనీలు ద్వారా అందించబడతాయి. దరఖాస్తుదారులు సమీపంలోని బ్యాంకును సంప్రదించవచ్చు లేదా ఆన్లైన్ ద్వారా జనసమర్థ్ లేదా ముద్రామిత్ర పోర్టల్స్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చును. ఇప్పుడు ఒక పాట వింటారు.

సాయం సమీరం కార్యక్రమంలో ఇప్పుడు ప్రేరణ. జీవితంలో అవకాశాలు ఎప్పుడొస్తాయో ఎవరికీ తెలియదు. వాటిని పట్టుకుని ముందుకు వెళ్లే ధైర్యం ఉంటే చాలు. పశ్చిమ బంగాల్ రాష్ట్రానికి చెందిన 28 ఏళ్ల సూరజ్ బిశ్వాస్ ఒకప్పుడు డెలివరీ బాయ్గా 1000 రూపాయల నుండి 1500 రూపాయల వరకు రోజు సంపాదించుకునే యువకుడు. ఇప్పుడు 2 ఏఐ స్టార్టప్లకు వ్యవస్థాపకుడు, సీఈఓగా ఎదిగారు. నదియా జిల్లాలోని చిన్న పట్టణం నుండి వచ్చిన సూరజ్ డాక్టర్ కావాలనేది అతని కల. కోల్కతాలో జెనెటిక్స్లో బీఎస్సీ పూర్తి చేసిన తర్వాత పరిస్థితుల కారణంగా ఆ కల నెరవేరలేదు. జీవనోపాధి కోసం డెలివరీ పార్ట్నర్గా చేరారు. అయితే ఆ ఉద్యోగాన్ని ఎప్పుడూ చిన్నచూపు చూడలేదు. డెలివరీ చేస్తూనే విద్యా వ్యవస్థను దగ్గరగా గమనించారు. ప్రతి విద్యార్థి ఒకే విధంగా నేర్చుకోలేరని విషయం అతడిని తీవ్రంగా ఆలోచింపజేసింది. అదే ఆలోచన ఏఐ ఆధారిత స్టార్టప్కు బీజం వేసింది. ప్రతి వ్యక్తి సామర్థ్యం అర్థం చేసుకునే సాంకేతికతను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో 2021 సంవత్సరంలో ఎలాంటి పెట్టుబడులు, కోఫౌండర్లు లేకుండా స్టార్టప్ను ప్రారంభించారు. తర్వాత మరో ఏఐ కంపెనీని కూడా స్థాపించారు. చిన్న పట్టణం నుండి వచ్చారని, పెద్ద కాలేజీలో చదవలేదని, డెలివరీ బాయ్గా పనిచేశారని చాలామంది అతన్ని ఆలోచనలను మొదట సీరియస్గా తీసుకోలేదు. నిధుల కొరత కూడా పెద్ద సవాల్గానే మిగిలింది. అయినా అతని కలను వదలకుండా పరిశోధనలు కొనసాగించారు. ఇప్పటి వరకు 2 రీసెర్చ్ డాక్యుమెంట్లు కూడా ప్రచురించారు. సూరజ్ జీవితంలో అత్యంత బాధాకరమైన సంఘటన, ఇంటికి రంగులు వేసే పనితో కుటుంబాన్ని పోషించిన తండ్రి అతని కుమారుని యొక్క విజయం పూర్తిగా చూడకముందే కన్నుమూశారు. ఆ బాధను మరింత బలంగా మార్చుకున్న సూరజ్ లాభాపేక్ష లేని సంస్థని, పేద పిల్లల భవిష్యత్తు కోసం పనిచేస్తున్నారు. మన కుటుంబ నేపథ్యం మన భవిష్యత్తును నిర్ణయించదు. భయం ఉన్నా ముందుకు నడిచే ధైర్యమే విజయాన్ని అందిస్తుందని సూరజ్ చెప్పే మాటలు నేటి యువతకు గొప్ప ప్రేరణగా నిలుస్తున్నాయి. డెలివరీ బాయ్గా మొదలైన అతని ప్రయాణం ఇప్పుడు ప్రపంచానికి ఏఐ రంగంలో కొత్త దిశ చూపించే స్థాయికి చేరుకోవడం నిజంగా అసాధారణమైన జర్నీకి నిదర్శనం. సరైన సమయం కోసం వేచి చూడడం కంటే కలలను చేరుకునే ప్రయాణాన్ని స్టార్ట్ చేయడం ముఖ్యం అంటున్నారు సూరజ్.

సాయం సమీరం కార్యక్రమంలో ఇప్పుడు వ్యక్తిత్వం. నెట్వర్కింగ్ మరియు సోషల్ ఎటిక్వెట్. వృత్తిపరమైన వ్యక్తిగత ఎదుగుదలకు నెట్వర్కింగ్, సామాజిక మర్యాదలు చాలా అవసరం. ఇతరులతో బలమైన సంబంధాలను ఏర్పరచడానికి, వృత్తిపరమైన అవకాశాలను మెరుగుపరచడానికి, సమాజంలో గౌరవాన్ని సంపాదించడానికి సహాయపడతాయి. నెట్వర్కింగ్ సామాజిక మర్యాదలలో ముఖ్యమైన అంశాలు: మంచి వినయశీలిగా ఉండడం.

ఇతరులు మాట్లాడుతున్నప్పుడు పూర్తిగా వినాలి. వారి మాటలను మధ్యలో ఆపకుండా వారు చెప్పింది అర్థం చేసుకున్న తర్వాతే మాట్లాడడం ముఖ్యం. స్పష్టమైన పరిచయం. కొత్త వ్యక్తులను కలిసినప్పుడు మన పేరు, మనం ఏం చేస్తున్నామో స్పష్టంగా క్లుప్తంగా చెప్పాలి. ఇక కమ్యూనికేషన్ మర్యాదల విషయానికి వచ్చినట్లయితే ఇతరుల సమయాన్ని గౌరవించాలి. ఫోన్ కాల్స్, మెసెంజర్ చేసేటప్పుడు సమయాన్ని ఉదయం లేదా సాయంత్రం దృష్టిలో ఉంచుకోవాలి. ఆన్లైన్ ప్రవర్తన. సోషల్ మీడియా లేదా ఈమెయిల్స్లో ఇతరులకు కించపరిచే వ్యాఖ్యలు చేయకూడదు. భాషను వృత్తిపరంగా మర్యాదపూర్వకంగా ఉంచాలి. నెట్వర్కింగ్ అనేది కేవలం మన స్వార్థం కోసం కాకుండా అవసరమైనప్పుడు ఇతరులకు సహాయం చేయడానికి కూడా ఉపయోగపడాలి. ఎవరైనా మనకు సహాయం చేసినప్పుడు లేదా సమయం కేటాయించినప్పుడు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పడం మర్చిపోకూడదు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసారాల వివరాలు. ఈ ప్రసారంలో 7:15 పల్లెసీమల వ్యవసాయదారుల కార్యక్రమంలో ఎల్నినో పరిస్థితులకు చిరుధాన్యాలతో సమాధానం అనే అంశంపై వ్యవసాయ పరిశోధన స్థానం విజయనగరం శాస్త్రవేత్త డాక్టర్ యు త్రివేణి గారి ప్రసంగం వింటారు. 7:30 ఐసీసీ మహిళల T20 ప్రపంచ కప్ 2026 ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ జట్ల మధ్య లండన్లోని లార్డ్స్ మైదానంలో జరగనున్న ఫైనల్ క్రికెట్ మ్యాచ్కు హిందీ మరియు ఆంగ్ల భాషల్లో వ్యాఖ్యానం వింటారు. ఈ వ్యాఖ్యానం ఆట ముగిసే వరకు ఉంటుంది. ఈ మ్యాచ్ సాంప్రదాయ రేడియో సెట్లలో వినవచ్చు. రోజువారీ కార్యక్రమాలు న్యూస్ ఆన్ ఏఆర్ యాప్ ద్వారా వినవచ్చును. 7:30 జానపద గీతం. వ్యవసాయ సమాచారంలో వేరుశనగ సాగులో శాస్త్రవేత్తలు అందజేస్తున్న సూచనలు వింటారు. 7:45 స్వర్మాలిక సినిమా పాటలు. 8:30 తెలుగులో జాతీయ వార్తలు. ఈ రాత్రి 9:30 స్వర్మాలిక సినిమా పాటలు. 10:00 రవివాసరి అఖిల భారతీయ సంగీత సభ కార్యక్రమంలో పండిట్ కైలాష్ చంద్ శర్మ గారి వేణుగానం వింటారు. ఇవి ఈరోజు ప్రసారాల వివరాలు. ఇక రేపటి ప్రసారాలు. రేపు ఉదయం 6:00 భారతీయ కీర్తి పుంజము దేశభక్తి గీతం మృదుగానం వింటారు. రచన శ్రీ రామవరపు శరత్బాబు, సంగీతం శ్రీ తిరుపతి రామానుజసూరి. 6:10 భక్తి రంజనీ కార్యక్రమంలో శ్రీ దక్షిణామూర్తి నవరత్నమాల స్తోత్ర గీతాలు వింటారు. 6:30 శ్రీ తుమ్మరాడ జగన్నాథ శాస్త్రి గారి వ్యాఖ్యానంలో చింతన వింటారు. 6:35 పొలం పనుల కార్యక్రమంలో కొబ్బరి తోటలో సస్యరక్షణ గురించి శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందిస్తున్న వివరాలు వింటారు. 7:15 ఉదయ సమీరాల కార్యక్రమంలో నేటిమాట శీర్షికన ప్రఖ్యాత సంగీత విద్వాంసుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ, ప్రముఖ విద్యావేత్త న్యాయవాది శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు జయంతి, అలాగే స్వాతంత్ర సమరయోధుడు సంఘ సంస్కర్త బాబు జగ్జీవన్ రామ్ గారి వర్ధంతి సందర్భంగా వారి ముగ్గురి జీవిత విశేషాలు వింటారు. శ్రీ రావిపల్లి వాసుదేవరావు గారి స్వీయ కవితలు వింటారు. పుష్పాంజలి సమాచారవాణి వింటారు. 8:30 కాకినాడ జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ పిడబ్ల్యూ వరప్రసాద్. రేపు ఉదయం 8:35 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ జి శ్రీనివాసరావు బృందం నిర్వహణలో నాదస్వరం వింటారు. 8:59 పాటల పల్లకి. 10:00 ప్రభుత్వ అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలపై ప్రత్యేక కార్యక్రమం వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలే. 10:30 పాటల పల్లకి. 11:00 మధురిమ పాత తెలుగు సినిమా పాటలు. 12:10 మధుమంజరి తెలుగు సినిమా పాటలు. 12:40 కార్మికుల కార్యక్రమం. రేపు మధ్యాహ్నం 1:10 తెలుగు సినిమా పాటలు. 1:33 మహిళా వాణిశ్రీల కార్యక్రమంలో చాక్లెట్ డే సందర్భంగా మీరు ఎటువంటి చాక్లెట్స్ ఇంట్లో తయారు చేస్తారు, ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం నిర్వహణ శ్రీమతి డి శ్రీదేవి. 2:30 వాతావరణ వివరాలు. తర్వాత జానపద రంజనీ కార్యక్రమంలో పుత్తడి బొమ్మ పూర్ణమ్మ, శ్రీ ఎం ప్రేమానందం బృందంచే బుర్రకథ వింటారు. వంతలు శ్రీ జి తిమిర.

రాజు శ్రీ ఎం సీతారామస్వామి. సాయంత్రం ప్రసారం 5 గంటలకు, యువవాణి యోజనల కార్యక్రమం 5:30, సంధ్యారాగాలు, తెలుగు చిత్రగీతాల మెలోడీలు, 5:55 ఉద్యోగ వార్తలు, 6:30 సాయం సమీరం కార్యక్రమంలో ఫిట్నెస్ మంత్ర, వికాసం, ప్రేరణ, వ్యక్తిత్వం వింటారు. రేపు రాత్రి 7:15 వ్యవసాయ పాఠశాల. ఖరీఫ్లో వరి సాగు సూచనల గురించి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం మారుటేరు పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం గిరిజారాణి గారి ప్రసంగం వింటారు. 7:45 వికసిత్ భారత్, 8:00 స్వరమాలిక తెలుగు సినిమా పాటలు. రేపు రాత్రి 8:30 తెలుగులో జాతీయ వార్తలు. రేపు రాత్రి 9:30 ప్లాంటింగ్ హోప్ ఇన్ ఏ వార్మింగ్ వరల్డ్, డాక్టర్ రామనాథం రమేష్ బాబు గారి ఆంగ్ల ప్రసంగం వింటారు వన మహోత్సవ వారోత్సవాల సందర్భంగా. రేపు రాత్రి 10:00 అనుసంధాన కర్ణాటక సంగీత సభ కార్యక్రమం వింటారు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఇవి ఈరోజు మరియు రేపు ప్రసారం అవుతున్న మా కార్యక్రమాల వివరాలు, ప్రసారాల వివరాలు విన్నారు.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాలలో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఇండోనేషియాలో పర్యటిస్తారు. విబిజీ రామ్జీ చట్టం 2025 కింద రాష్ట్రాలకు 25,000 కోట్ల రూపాయలకు పైగా తొలి విడత నిధులను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విడుదల చేశారు. ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో నిరంతర సంప్రదింపులు నిర్వహించడం వల్ల పరిపాలన మరింత బలోపేతమవుతుందని కేంద్ర సిబ్బంది శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. ఈ రాత్రి లండన్లోని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్స్లో జరిగే ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్ ఆస్ట్రేలియాతో తలపడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఇండోనేషియాలో పర్యటిస్తారు. ఈ పర్యటనతో భారత్ ఇండోనేషియా ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం కావడంతో పాటు పరస్పర సహకారానికి కొత్త అవకాశాలు ఏర్పడతాయని ఇండోనేషియాలోని భారత రాయబారి సందీప్ చక్రవర్తి తెలిపారు. జకార్తాలో ఆకాశవాణికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, రేపటి నుంచి ఈ నెల 28వ తేదీ వరకు జరిగే మోదీ ఇండోనేషియా పర్యటన సందర్భంగా ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత విస్తరించడంతో పాటు ఆర్థిక భాగస్వామ్యం మరింత బలోపేతమవుతుందని పేర్కొన్నారు. రెండు దేశాల లక్ష్యాల సాధన కోసం వ్యూహాత్మక సహకారాన్ని మరింత విస్తరించేందుకు కృషి చేస్తున్నాయని చెప్పారు. భారత అవసరాలు, ఇండోనేషియా ఆర్థిక విధానాల మధ్య సమన్వయాన్ని పెంపొందించే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. భారత్ ఇండోనేషియా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం రక్షణ భద్రతతో పాటు ఆర్థిక రంగంలోనూ సహకారాన్ని వేగంగా విస్తరిస్తోందన్నారు. ప్రస్తుతం ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 30 బిలియన్ అమెరికన్ డాలర్లకు పైగా ఉందని, దానిని మరింత పెంచడంపై దృష్టి సారించినట్టు తెలియజేశారు. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ విబిజీరామ్జీ చట్టం 2025 ఈ నెల మొదటి తేదీ నుంచి విజయవంతంగా అమలులోకి వచ్చినందుకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రాలకు 25,000 కోట్ల రూపాయలకు పైగా తొలి విడత నిధులను విడుదల చేశారు. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల గ్రామీణాభివృద్ధి మంత్రులతో కలిసి పథకం అమలుపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రాల వద్ద తగిన నిధులు అందుబాటులో ఉండి గ్రామీణ కార్మికులకు 15 రోజుల్లోపు వేతనాలు చెల్లించేలా ఈ నిధులను విడుదల చేసినట్టు తెలిపారు. రాబోయే 5 ఏళ్లలో దేశంలోని 2,86,000 గ్రామ పంచాయతీల్లో 7,50,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు పెట్టి వికసిత్ భారత్ లక్ష్యాన్ని వేగవంతం చేయనున్నట్టు ఆయన తెలిపారు. మొదటి వారంలోనే అనేక గ్రామ పంచాయతీల్లో పనులు ప్రారంభమై లక్షలాది మంది గ్రామీణ కార్మికులకు ఉపాధి కల్పించినట్టు

0: చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు.
1: మన్రేగాకు పూరే దేశ్ మే లాగూ కర్నే మే 3 సాల్ లగే థే లేకిన్ ముజే ఆప్ సబ్ పర్ గర్వ్ హై 1 సాల్ 2 సాల్ నహీ పెహలే దిన్ హీ వికసిత్ భారత్ జీ రామ్ జీ యోజనా ఏక్ సాథ్ పూరే దేశ్ మే లాగూ హో గయీ. 100 దిన్ నహీ అబ్ 125 దిన్ రోజగార్, 5 సాల్ మే 7.5 లాఖ్ కరోడ్ సే జ్యాదా కీ రాశి 2,86,000 పంచాయతో మే ఠీక్ సే లగ్ గయీ తో గాంవ్ సంపూర్ణ వికసిత్ హో జాయేంగే, సమృద్ధ ఔర్ వికసిత్ గాంవ్ కా నిర్మాణ హో జాయేగా.
0: భారత వైద్య పరిశోధనా మండలి ఐసీఎంఆర్ ప్రతిష్టాత్మక కార్యక్రమం ఐసీఎంఆర్ మైండ్స్ జాతీయ ఆరోగ్య పరిశోధనా ప్రాధాన్యత ప్రాజెక్ట్ జాతీయ ఈ గవర్నెన్స్ అవార్డులు 2026లో స్వర్ణ పురస్కారాన్ని అందుకుంది. ఈ అవార్డును కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజీవ్ బహల్ మాట్లాడుతూ, సంక్లిష్ట ప్రజారోగ్య సమస్యలకు డేటా ఆధారిత విస్తృత స్థాయిలో అమలు చేయగలిగే సాంకేతిక పరిష్కారాలను అభివృద్ధి చేయడంలో ఐసీఎంఆర్ ముందంజలో కొనసాగుతుందని తెలిపారు. భాగస్వామ్య సంస్థలు రాష్ట ఆరోగ్య వ్యవస్థలతో సమన్వయాన్ని మరింత బలోపేతం చేస్తూ దేశ ప్రజలకు అందుబాటు ధరల్లో ప్రామాణీకరించిన నాణ్యమైన ఆరోగ్య సేవలను అందించడానికి ఐసీఎంఆర్ కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో నిరంతర సంప్రదింపులు నిర్వహించడం వల్ల పరిపాలన మరింత బలోపేతం అవుతుందని, ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు సంబంధించిన సమస్యలను సకాలంలో పరిష్కరించడానికి దోహదపడుతుందని కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. ఈరోజు భారతీయ మజ్దూర్ సంఘ్, దాని అనుబంధ ఉద్యోగుల సంఘాల ప్రతినిధి బృందంతో మంత్రి సమావేశమయ్యారు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, పరిపాలనా సంస్కరణలకు సంబంధించిన పలు అంశాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ఉద్యోగులకు సంబంధించిన సమస్యలను సంస్థాగత చర్చల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంలో ఉద్యోగుల సంఘాలు పోషిస్తున్న నిర్మాణాత్మక పాత్రను డాక్టర్ జితేంద్ర సింగ్ అభినందించారు. ఈ నెల 20వ తేదీ నుండి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమై 13వ తేదీ వరకు కొనసాగుతాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారని, దీంతో జూలై 20 నుండి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు నిర్వహించేందుకు మార్గం సుగమం అయ్యిందని ఆయన అన్నారు. సైక్లింగ్ వల్ల గుండె, శరీరం, మనసు ఆరోగ్యంగా ఉంటాయని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో నిర్వహించిన ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమం 80వ సంచికలో పాల్గొన్న సందర్భంగా మాట్లాడుతూ మంత్రి, నగరాల్లో కాలుష్యం, ట్రాఫిక్ రద్దీ సమస్యలకు కూడా సైక్లింగ్ ఒక సమర్థవంతమైన పరిష్కారమని పేర్కొన్నారు. ఆధ్యాత్మిక గురువు శ్రీ సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 9,000 మందికి పైగా ప్రజలు కమ్యూనిటీ రన్, సైకిల్ ర్యాలీలో పాల్గొనడంతో పాటు జుంబా, యోగా కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రజలు ప్రతిరోజు కనీసం 1 గంట పాటు మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండి ఆ సమయాన్ని వ్యాయామం, క్రీడలు వంటి శారీరక కార్యకలాపాలకు కేటాయించాలని మంత్రి పిలుపునిచ్చారు. తద్వారా మెరుగైన ఆరోగ్యం సాధ్యమవుతుందని ఆయన అన్నారు.
2: साइकिलिंग हार्ट को ठीक रखता है और बॉडी को भी फिट रखता है, सोल को भी ठीक रखने का काम करता है. एक साइकिलिंग से पॉल्यूशन का सोल्यूशन होता है, अपने स्वयं को फिट रखती है. साइकिलिंग ही ट्रैफिक का भी समाधान है, क्यों न हम साइकिलिंग करके विकसित भारत के प्रधानमंत्री जी के स्वप्न के साथ चले, यही आज आप सबसे अपेक्षा है.
0: ICC महिला T20 प्रपंच कप फाइनल मैच ఈ రోజు జరుగుతుంది. లండన్ లోని ప్రతిష్టాత్మక లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్స్లో ఇంగ్లాండ్ జట్టు ఆస్ట్రేలియాతో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం 8:00 ప్రారంభమవుతుంది. ప్రపంచకప్ విజేతను నిర్ణయించే ఈ ఫైనల్ మ్యాచ్పై క్రీడాభిమానుల్లో ఆసక్తి నెలకొంది. వింబుల్డన్ టెన్నిస్ టోర్నమెంటులో రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లు ఈరోజు ఉత్కంఠంగా కొనసాగుతున్నాయి. పురుషుల సింగిల్స్లో సెర్బియాకు చెందిన నోవాక్ జోకోవిచ్ రష్యాకు చెందిన రోమన్ సఫియుల్లీన్తో తలపడతారు. అలాగే టాప్ సీడ్ ఇటలీ ఆటగాడు జానిక్

0: సినర్, జపాన్కు చెందిన షింటారో మోచిజుకితో పోటీ పడతారు. ఇతర మ్యాచ్లలో పోలాండ్కు చెందిన హోబర్ట్ హుర్కాచ్, జర్మనీ ఆటగాడు జాన్ లెనార్డ్తో, కెనడాకు చెందిన ఫెలిక్స్ ఆగర్, స్పెయిన్ ఆటగాడు డేవిడోవిచ్తో ప్రీ క్వార్టర్ ఫైనల్లో తలపడతారు. మహిళల సింగిల్స్లో చెక్ రిపబ్లిక్ చెందిన కరోలినా ముచోవా, బార్బోరా క్రెజికోవాతోనూ, టాప్ సీడ్ ఆర్యనా సబలెంక, జపాన్కు చెందిన నవోమి ఒసాకాతో తలపడతారు. ఫుట్బాల్ ప్రపంచకప్లో ప్రీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లు ఉత్కంఠంగా కొనసాగుతున్నాయి. భారత కాలమానం ప్రకారం ఈరోజు అర్ధరాత్రి 1:30 న్యూజెర్సీలో జరిగే మ్యాచ్లో బ్రెజిల్ నార్వేతో తలపడుతుంది. అలాగే మరో ప్రీ క్వార్టర్ ఫైనల్లో రేపు ఉదయం 5:30 మెక్సికోలో జరిగే మ్యాచ్లో ఇంగ్లాండ్ మెక్సికోతో ఆడుతుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఇండోనేషియాలో పర్యటిస్తారు. విబిజీ రామ్జీ చట్టం 2025 కింద రాష్ట్రాలకు 25,000 కోట్ల రూపాయలకు పైగా తొలి విడత నిధులను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విడుదల చేశారు. ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో నిరంతర సంప్రదింపులు నిర్వహించడం వల్ల పరిపాలన మరింత బలోపేతమవుతుందని కేంద్ర సిబ్బంది శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. ఈ రాత్రి లండన్లోని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్స్లో జరిగే ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్ ఆస్ట్రేలియాతో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, పల్లె సీమలు వ్యవసాయదారుల కార్యక్రమం వింటారు.

0: ఈనాటి పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో ఎల్నినో పరిస్థితులకు చిరుధాన్యాలతో సమాధానం అనే అంశంపై వ్యవసాయ పరిశోధనా స్థానం విజయనగరం శాస్త్రవేత్త డాక్టర్ యు త్రివేణి గారి ప్రసంగం వింటారు.
1: ఈరోజు నేను మీతో ప్రస్తుత పరిస్థితుల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఒక అంశం గురించి మాట్లాడబోతున్నాను. అదేంటంటే ఎల్నినో పరిస్థితులకు చిరుధాన్యాలతో సమాధానం. ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయం ప్రస్తుత వాతావరణ మార్పుల వల్ల అనేక సవాళ్లను ఎదుర్కొంటుంది. ప్రపంచ వ్యవసాయాన్ని ప్రభావితం చేసే వాతావరణ మార్పుల్లో అతి ముఖ్యమైనది ఎల్నినో. అసలు ఎల్నినో అంటే ఏంటి? ఈ మధ్యకాలంలో ఈ పదాన్ని ఎక్కువగా వింటున్నాం కదా, దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. భూమధ్యరేఖకు సమీపంలో తూర్పు మరియు మధ్య పసిఫిక్ మహాసముద్ర జలాల ఉపరితల ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరగడం వలన ఎల్నినో ఏర్పడుతుంది. దీని ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిస్థితుల్లో మార్పులు సంభవిస్తాయి. భారతదేశంపై ఈ ఎల్నినో ఏ విధంగా ప్రభావితం చూపిస్తుందో తెలుసుకుందాం. మనందరికీ బాగా తెలుసు, భారతదేశ వ్యవసాయ భూముల్లో సుమారు 60% వరకు కూడా వర్షాధారంగానే సాగవుతుంది. దీని నుంచి సుమారు 40% వరకు ఆహార గింజల దిగుబడి లభిస్తుంది. కానీ భారతదేశంలో ఎల్నినో ఏర్పడినప్పుడు నైరుతి ఋతుపవనాలు బలహీనపడి వర్షపాతం తగ్గుతుంది. దీర్ఘకాలిక ఎండ పరిస్థితులు, అధిక ఉష్ణోగ్రతలు ఏర్పడతాయి. వర్షపాతం కూడా అస్థిరంగా ఉండటం వల్ల విత్తనాలు విత్తకం అనేది ఆలస్యమవుతుంది. నేలలో తేమ తగ్గిపోవడం, మొలకలు సరిగ్గా రాకపోవడం, పెరుగుదల కూడా మందగించి దిగుబడులు తగ్గిపోతాయి. అంతేకాకుండా అధిక ఉష్ణోగ్రతల వల్ల నేలలో తేమ వేగంగా తగ్గిపోతుంది. ముఖ్యంగా పూత దశ, గింజ నిండుకునే దశల్లో తేమ కొరత ఏర్పడినట్లయితే దిగుబడులు గణనీయంగా తగ్గిపోతాయి. అందువలనే మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మన దేశం యొక్క ఆహార మరియు పోషక భద్రతలను గురించి చాలా ఆందోళన చెందుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో తక్కువ నీటితో పెరిగే, ఎండలను తట్టుకునే మరియు తక్కువ సారవంతమైన భూముల్లో కూడా సాగు చేయగల చిరుధాన్యాలు రైతులకు సహజ బీమాలా పనిచేస్తాయి. వర్షాలు ఆలస్యం అయినా, మధ్యలో విరామం వచ్చినా, తక్కువ తేమ ఉన్నా కూడా ఈ పంటలు ఆర్థికంగా లాభదాయకమైన దిగుబడినిస్తాయి. చిరుధాన్యాలు అనేవి కొత్త పంటలేమీ కాదు. వేల

సంవత్సరాల నుంచి సాగు చేస్తున్న సాంప్రదాయ పంటలు. జొన్నలు, సజ్జలు, రాగులు, కొర్రలు, సామలు, ఆరికలు, ఊదలు, వరిగలు మరియు అండుకొరలు. ఈ 9 పంటలను చిరుధాన్యాలుగా పిలుస్తాము. వీటిలో పోషకాలు కూడా అత్యధికంగా ఉండడం వల్ల వీటిని పోషక ధాన్యాలుగా కూడా పిలుస్తున్నాము. అయితే ఎల్నినో సమయంలో ఈ చిరుధాన్యాలు అధిక దిగుబడిని ఇవ్వడానికి గల కారణం వాటిలో కొన్ని ప్రత్యేక లక్షణాలు. అయితే వాటి గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. చిరుధాన్యాల యొక్క ప్రత్యేక లక్షణం వాటి యొక్క తక్కువ నీటి అవసరం. ఎల్నినో సమయంలో ఎక్కువ నీటి అవసరం ఉన్న వరి, చెరకు వంటి పంటల సాగు కష్టమవుతుంది. వరి పంట పండించడానికి సుమారు 1200 మిల్లీమీటర్ల సాగునీరు కావాలి. చెరకు పంటకి 1500 నుంచి 2500 మిల్లీమీటర్ల సాగునీరు అవసరమవుతుంది. కానీ చిరుధాన్యాలు పండించడానికి కేవలం 300 నుంచి 450 మిల్లీమీటర్ల సాగునీరు సరిపోతుంది. అంటే వరి మరియు చెరకు పంటకు అవసరమైన సాగునీటిలో 1/4 వంతు నీటితో మనం చిరుధాన్యాలని పండించుకోవచ్చు. మిగిలిన పంటలతో పోలిస్తే ఈ చిరుధాన్యాలకి కరువు అంటే నీటి ఎద్దడి పరిస్థితులను తట్టుకునే సామర్థ్యం చాలా ఎక్కువ. అందువల్లనే రాజస్థాన్, గుజరాత్ వంటి అత్యల్ప వర్షపాత ప్రాంతాల్లో కూడా ఈ చిరుధాన్యాలు ప్రధాన ఆహార పంటలుగా ఉంటున్నాయి. ఈ చిరుధాన్య పంటలు కరువును తట్టుకోవడానికి గల కారణం వాటిలో ఉండే కొన్ని శారీరక, రసాయనిక మరియు జన్యుపరమైన లక్షణాలు. ఈ చిరుధాన్యాల యొక్క వేర్లు భూమి లోపల పొరల్లో కూడా పెరిగి తేమను గ్రహించగలుగుతాయి. మొక్కల ఆకులపై చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి. ఆ రంధ్రాల ద్వారా నీరు నీటి ఆవిరి రూపంలో బయటకి నష్టపోవడం జరుగుతుంది. అయితే ఈ చిరుధాన్యాలు ఆ నీటి ఆవిరి నష్టాన్ని తగ్గించడానికి వాటి యొక్క ఆకుల పరిమాణాన్ని తగ్గించుకుంటాయి. కొన్నిసార్లు ఆకుల్ని నిలువుగా ముడుచుకోవడం చేస్తాయి. అంతేకాకుండా వీటిలో నీటి ఎద్దడి పరిస్థితులు ఏర్పడినప్పుడు అబ్సైసిక్ ఆమ్లం అనే హార్మోన్ విడుదలై ఆకుల్లోని రంధ్రాలను మూసివేసి నీటి ఆవిరి నష్టాన్ని తగ్గిస్తుంది. కొన్నిసార్లు కరువు పరిస్థితులు ఏర్పడినప్పుడు చిరుధాన్యాల యొక్క ప్రధాన కాండం ప్రభావితమైనా కూడా పక్క నుంచి కొత్త పిలకలు వేయగలుగుతుంది. ఈ రకంగా అనేక చర్యల ద్వారా చిరుధాన్యాలు కరువు పరిస్థితులను సమర్థవంతంగా తట్టుకోగలుగుతాయి. ఎల్నినో సమయంలో ఎండలు దీర్ఘకాలికంగా ఉండి వాతావరణ ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోతాయి. ఇలాంటి అధిక ఉష్ణోగ్రత సమయంలో కూడా చిరుధాన్యాలు తమ పెరుగుదల దిగుబడిని కొనసాగించగలుగుతాయి. అధిక ఉష్ణోగ్రతలో కూడా కిరణజన్య సంయోగక్రియ సమర్థవంతంగా జరిగేలా వాటి శరీర నిర్మాణం అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా చిరుధాన్యాలకు ఎరువులు, పురుగు మందులు, తెగులు మందుల అవసరం కూడా చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల సాగు ఖర్చులు తగ్గుతాయి. చిరుధాన్యాల యొక్క ఇంకో ముఖ్య లక్షణం వాటి యొక్క పంట కాల వ్యవధి. చాలా చిరుధాన్య పంటలు కేవలం 70 నుంచి 120 రోజుల్లో పంట పూర్తి చేసుకుంటాయి. ఈ చిరుధాన్య పంటల్లో కూడా సజ్జలు, కొర్రలు, ఊదలు మరియు వరిగి పంటలు అతి తక్కువ కాల వ్యవధి కలిగి ఉంటాయి. ఇవి కేవలం 60 నుంచి 75 రోజుల్లో పంట పూర్తి చేసుకుంటాయి. నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి విడుదలైన గరుడ అను కొర్ర రకం అత్యల్ప కాల వ్యవధి కలిగి కేవలం 55 నుంచి 60 రోజుల్లో కోతకొస్తుంది. అదేవిధంగా వ్యవసాయ పరిశోధన స్థానం విజయనగరం నుంచి ఇటీవల విడుదలైన అల్లూరి అనే వరిగి రకం కేవలం 70 నుంచి 75 రోజుల్లో కోతకొస్తుంది. ఈ చిరుధాన్యాలకు ఉన్నటువంటి ఈ అతి తక్కువ కాల వ్యవధి కారణంగా ఇవి ఎల్నినో పరిస్థితుల నుంచి చాలా చాకచక్యంగా తప్పించుకోగలుగుతాయి. అయితే ఎల్నినో వల్ల వర్షాభావ పరిస్థితులు ఏర్పడి ప్రధాన పంటలు వేసుకోలేని పక్షంలో లేదంటే ప్రధాన పంటలు నష్టపోయినప్పుడు ఈ చిరుధాన్యాలను ప్రత్యామ్నాయ పంటలుగా కూడా వేసుకోవచ్చు. భారత వాతావరణ శాఖ తాజాగా విడుదల చేసిన దీర్ఘకాలిక అంచనా ప్రకారం జూలై మాసం నుంచి అక్టోబర్ మధ్యలో ఈ ఎల్నినో పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. దీనివల్ల ఖరీఫ్లో ఉత్తర కోస్తా ప్రాంతంలో సాధారణం కంటే తక్కువ ఋతుపవన వర్షాలు మరియు కరువు పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉంది. ఇటువంటి అనిశ్చిత వాతావరణ పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదా ఇదివరకే పంట వేసుకున్నా కూడా ఆ పంటలను నీటి ఎద్దడి పరిస్థితుల నుంచి కాపాడుకోవాల్సి ఉంటుంది. అయితే ముందుగా మనం ఇదివరకే వేసుకున్న ఆరుతడి పంటలను నీటి ఎద్దడి పరిస్థితుల నుంచి కాపాడుకోవడం గురించి మాట్లాడదాం. రైతులు ఏ మాత్రం సాగునీరు సదుపాయం ఉన్నా కూడా పంట యొక్క కీలక దశలైనటువంటి దుబ్బు చేసే దశ, పూత దశ మరియు గింజ నిండుకునే దశ, ఈ దశల్లో ప్రాణాధార నీటి తడిని అందించుకోవాలి. దీని వలన పంట దిగుబడులు తగ్గకుండా చూసుకోవచ్చు. కరువు పరిస్థితులు తీవ్రంగా ఉన్నప్పుడు 2% యూరియా మరియు 1% మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ద్రావణం, అంటే 1 లీటర్ నీటికి 20 గ్రాముల యూరియా మరియు 10 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ కలుపుకొని మొక్కలపై పిచికారీ చేసుకున్నట్లయితే పంట మొక్కలు చనిపోకుండా ఉంటాయి. ఈ దీర్ఘకాలిక పొడి వాతావరణం ఉన్నప్పుడు ఈ రసం పీల్చే పురుగుల యొక్క ఉధృతి బాగా పెరుగుతుంది. అయితే వీటి నివారణ కొరకు 1 లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ల డైమెథియేట్ లేదంటే 1.5 గ్రాముల ఎసిఫేట్ అను మందుల్ని కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ రసం పీల్చే పురుగుల యొక్క ఉధృతి మనం తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా పొలంలో కలుపు లేకుండా అంతర్కృషి అనేది చేసుకోవాలి. ప్రతి 3 మీటర్ల దూరంలో పొలంలో కాలువలు చేసుకోవాలి. ఈ కాలువలు చేసుకోవడం వల్ల పొలంలో వర్షపు నీటిని నిలిపి ఉంచగలుగుతాం.

అంతేకాకుండా ఈ మొక్కజొన్న, ప్రత్తి, సజ్జ, జొన్న, వేరుశనగ ఇలాంటి పంటలు ఏమైనా వేసుకున్నప్పుడు గట్లు కాలువల పద్ధతిలో విత్తుకోవాలి. ఈ విధంగా చేసుకున్నప్పుడు వర్షపు నీటిని ఒడిసి పట్టుకునే అవకాశం ఉంటుంది. ఈ విధమైన యాజమాన్య పద్ధతులు పాటించి మనం ఆరుతడి పంటల్ని నీటి ఎద్దడి పరిస్థితుల్లో కూడా కాపాడుకోగలుగుతాము. ఒకవేళ మనకి తొలకరి వర్షాలు ఆలస్యమైన పక్షంలో, ముఖ్యంగా మన ఉత్తర కోస్తా జిల్లాలైనటువంటి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం మరియు అనకాపల్లి ఈ నాలుగు జిల్లాల్లో కూడా వర్షాధార, తేలికపాటి మరియు బరువు నెలల్లో ఎలాంటి ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవచ్చు అనే అంశం గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా శ్రీకాకుళం జిల్లాలో, ఈ శ్రీకాకుళం జిల్లాలో వర్షాధార తేలికపాటి నెలల్లో ఖరీఫ్లో సాధారణంగా చెరకు, వేరుశనగ, సజ్జ

జిల్లాలైనటువంటి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం మరియు అనకాపల్లి ఈ నాలుగు జిల్లాల్లో కూడా వర్షాధార, తేలికపాటి మరియు బరువు నేలల్లో ఎలాంటి ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవచ్చు అనే అంశం గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా శ్రీకాకుళం జిల్లాలో, ఈ శ్రీకాకుళం జిల్లాలో వర్షాధార తేలికపాటి నేలల్లో ఖరీఫ్ లో సాధారణంగా చెరకు, వేరుశనగ, సజ్జ, పెసర, మినుము, కంది, రాగి వంటి పంటలు వేసుకుంటారు. అయితే తొలకరి వర్షాలు జూలై 2వ వారంలో ప్రారంభమైనా కూడా ఈ పంటలు వేసుకోవచ్చు. కానీ తొలకరి వర్షాలు జూలై 4వ వారం లేదా ఇంకా ఆలస్యమైనప్పుడు కంది మరియు చిరుధాన్య పంటలైనటువంటి రాగి, కొర్ర, సజ్జ మరియు జొన్న వంటి చిరుధాన్య పంటలు మాత్రమే సాగు చేయాలి. ఇక వర్షాధార బరువు నేలల్లో అయితే మొక్కజొన్న, ప్రత్తి, చెరకు, మినుము, పెసర, కంది, జొన్న, సజ్జ, రాగి వంటి పంటలను జూలై 4వ వారం వరకు కూడా తొలకరి ప్రారంభమైనప్పుడు వేసుకోవచ్చు. కానీ తొలకరి వర్షాలు ఆగస్ట్ 2వ వారం వరకు ఆలస్యమైనప్పుడు ప్రత్తి, కంది మరియు చిరుధాన్య పంటలైనటువంటి రాగి, జొన్న, సజ్జ, కొర్ర వంటి పంటలు మాత్రమే వేసుకోవాలి. ఇక విజయనగరం జిల్లాలో వర్షాధార తేలికపాటి నేలల్లో తొలకరి వర్షాలు జూలై 4వ వారంలో గనక ప్రారంభమైతే కేవలం కంది మరియు చిరుధాన్య పంటలైనటువంటి రాగి, సజ్జ, జొన్న, కొర్ర వంటి పంటలు మాత్రమే వేసుకోవాల్సి ఉంటుంది. ఇక వర్షాధార బరువు నేలల్లో తొలకరి వర్షాలు జూలై 4వ వారంలో ప్రారంభమైతే మొక్కజొన్న, చెరకు, ప్రత్తి, కంది మరియు చిరుధాన్యాలు వేసుకోవచ్చు. కానీ తొలకరి ఆగస్ట్ 2వ వారం వరకు కూడా ఆలస్యమైనప్పుడు ప్రత్తి, కంది పంటలతో పాటు చిరుధాన్య పంటలైనటువంటి రాగి, జొన్న, సజ్జ, కొర్ర వంటి పంటలు మాత్రమే సాగు చేయగలుగుతాం. ఇక విశాఖపట్నం జిల్లాలో తొలకరి వర్షాలు జూలై 2వ వారంలో ప్రారంభమైతే వేరుశనగ, పెసర, మినుము, రాగి, సజ్జ పంటలను వేసుకోవచ్చు. తొలకరి వర్షాలు ఇంకా ఆలస్యమైతే రాగి, సజ్జ, జొన్న వంటి చిరుధాన్య పంటలు మాత్రమే వేసుకోవాలి. అనకాపల్లి జిల్లాలో కూడా తొలకరి వర్షాలు జూలై 4వ వారంలో ప్రారంభమైతే చెరకు, కంది, రాగి, సజ్జ వంటి చిరుధాన్య పంటలు వేసుకోవాలి. ఇంకా అంటే ఆగస్టు 1వ వారము లేదా 2వ వారం వరకు ఆలస్యమైతే కేవలం కంది మరియు చిరుధాన్య పంటలు మాత్రమే వేసుకోగలుగుతాము. తొలకరి వర్షాలు బాగా ఆలస్యమైనప్పుడు చిరుధాన్య పంటలను వేసుకోవడం ద్వారా మంచి దిగుబడులను పొందవచ్చు. అయితే ఈ చిరుధాన్య పంటల్లో ముఖ్యంగా రాగి, సజ్జ, జొన్న, కొర్ర వంటి పంటల్లో మంచి దిగుబడినిచ్చే రకాలు కూడా ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. రాగి పంటలో మనకి ఇంద్రావతి, వేగావతి, తిరుమల వంటి రకాలు వ్యవసాయ పరిశోధనా స్థానం విజయనగరము మరియు వ్యవసాయ పరిశోధనా స్థానం పెరుమాలపల్లిలో లభిస్తున్నాయి. సజ్జలో ABV04, APHB126 రకాలు వ్యవసాయ పరిశోధనా స్థానం అనంతపురంలో లభిస్తున్నాయి. ఇక కొర్ర పంటలో గరుడ, సూర్యనంది, రేనాడు, SAA 3085 వంటి రకాలు నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో లభిస్తాయి. ఇక జొన్న పంటలో NTJ 5N15 వంటి రకాలు నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో దొరుకుతున్నాయి. కావున రైతులందరూ కూడా ఈ ఆయా పరిశోధనా స్థానాలను సంప్రదించి ఈ రకాలను పొందవచ్చు. అంతేకాకుండా ఈ చిరుధాన్య పంటలకు ఈ మధ్య కాలంలో మంచి గిరాకీ కూడా ఉంది. వాటికి మంచి మద్దతు ధర కూడా ప్రభుత్వం కల్పిస్తుంది. రాగి పంటకు క్వింటాల్కు సుమారు 5,205 రూపాయలు, సజ్జ పంట క్వింటాల్ 2,900 రూపాయలు, జొన్న 4,073 రూపాయల వరకు మద్దతు ధర లభిస్తుంది. ఈ కొర్ర, సామ, ఇతర చిరుధాన్య పంటలకు మద్దతు ధర లేనప్పటికీ కూడా మార్కెట్లో సుమారు క్వింటాలు 2,500 నుంచి 3,000 వరకు ధర పలుకుతుంది. కావున రైతులందరూ ముఖ్యంగా వర్షాధార భూముల్లో ఎల్నినో కారణంగా వర్షపాతం ఆలస్యంగా ప్రారంభమైనా లేదంటే ప్రధాన పంటను నష్టపోయినా కూడా ఈ చిరుధాన్యాల సాగు ద్వారా ఆహార భద్రతను, పోషక భద్రతను, ఆర్థిక భద్రతను పొందగలుగుతారు. అంతేకాకుండా ఈ చిరుధాన్యాల నుంచి వచ్చే గ్రాసం ద్వారా పశు సంపదను కూడా పరిరక్షించుకోగలుగుతారు. తక్కువ ఎరువులు మరియు పురుగు మందుల వినియోగం ద్వారా పర్యావరణాన్ని కూడా సంరక్షించిన వారు అవుతారు. ఇటీవల కాలంలో చిరుధాన్యాల యొక్క అధిక పోషక విలువల గురించిన అవగాహన వినియోగదారుల్లో బాగా పెరిగింది. ప్రస్తుతం ప్రతి ఇంట్లో కూడా వీటిని భాగంగా చేసుకుంటున్నారు. దాంతో వీటికి మార్కెట్లో మంచి గిరాకీ ఏర్పడింది. రైతులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. పండిన చిరుధాన్యాలను నేరుగా అమ్మేయకుండా వాటిని శుద్ధి చేసి విలువాధారిత ఉత్పత్తులు, ఉప ఉత్పత్తులు తయారు చేసి అధిక ఆదాయం పొందవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు బృందాలుగా ఏర్పడి శిక్షణ తీసుకుని విలువాధారిత ఉత్పత్తుల తయారీని ప్రారంభించవచ్చు. వ్యవసాయ పరిశోధనా స్థానం విజయనగరం లేదా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం అనకాపల్లిలో చిరుధాన్యాల శుద్ధి ఏ విధంగా చేయాలి, విలువాధారిత ఉత్పత్తుల తయారీపై శిక్షణలు ఇస్తూ ఉంటారు. కావున రైతులు, మహిళలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఆసక్తి ఉన్న రైతులు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఆర్థిక సహకారంతో చిరుధాన్యాల శుద్ధి కేంద్రాలను కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. తద్వారా వాళ్ళ ఆదాయాన్ని వృద్ధి చేసుకోవచ్చు. కాబట్టి రైతులు ఎల్నినో పరిస్థితులు ఏర్పడినందుకు ఏ విధంగా ఆందోళన చెందకుండా ఈ చిరుధాన్యాల సాగు ద్వారా సరైన సమాధానం చెప్తారని ఆశిస్తూ

0: ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆల్ ఇండియా రేడియో వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను.
1: మీరింతవరకు ఎల్నినో పరిస్థితులకు చిరుధాన్యాలతో సమాధానం అనే అంశంపై వ్యవసాయ పరిశోధనా స్థానం విజయనగరం శాస్త్రవేత్త డాక్టర్ యు త్రివేణి గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు ఐసీసీ మహిళల T20 ప్రపంచ కప్ 2026 ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ జట్ల మధ్య లండన్లోని లార్డ్స్ మైదానంలో జరగనున్న ఫైనల్ క్రికెట్ మ్యాచ్కు హిందీ ఆంగ్ల భాషల్లో వ్యాఖ్యానం వింటారు. ఈ వ్యాఖ్యానం ఆట ముగిసే వరకు ఉంటుంది. సాంప్రదాయ రేడియో సెట్లలో క్రికెట్ మ్యాచ్ వింటారు. రోజువారీ కార్యక్రమాలు న్యూస్ ఆన్ ఏఏఆర్ యాప్ ద్వారా వింటారు.

0: జానపద గీతం విన్నారు. ఇప్పుడు వ్యవసాయ సమాచారం. వేరుశనగ సాగులో శాస్త్రవేత్తలు అందిస్తున్న సూచనలు చదివినవారు ఆర్ పార్వతి.
1: ఈనాటి మన కార్యక్రమంలో ఆచార్య ఎన్జి రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు వేరుశనగ పంటలో రైతులు తీసుకోవాల్సిన కొన్ని వివరాలను మనకు ఈ విధంగా తెలియజేస్తున్నారు. వేరుశనగ పంట సాగుకు ఉత్తర కోస్తాలో ఖరీఫ్ సీజన్ జూన్ జూలై, అలాగే రాయలసీమలో అయితే జూలై నుండి ఆగస్టు మొదటి వారం వరకు అనుకూలంగా ఉంటుంది. ఇసుకతో కూడిన ఎర్ర గరప నేలలు వేరుశనగ సాగుకు చాలా అనుకూలమైనవి. అయితే చెల్క భూములు అలాగే ఎర్ర గరప నేలలు కూడా ఈ సాగుకు అనుకూలంగా ఉంటాయి. సేంద్రియ పదార్థం ఎక్కువగా ఉండి ఉదజని సూచిక 6.0 నుంచి 7.5 మధ్య గల నేలలు వేరుశనగ సాగుకు శ్రేష్టమైనవి. విశిష్ట రకంలో అయితే ఖరీఫ్లో 100 నుండి 105 రోజులు, రబీలో అయితే 105 నుంచి 110 రోజుల్లో పంట వస్తుంది. కాయ దిగుబడి ఖరీఫ్లో ఎకరానికి 25 క్వింటాళ్ళు, రబీలో ఎకరానికి 25 నుండి 30 క్వింటాళ్ళ వరకు వస్తుంది. ఇది ఆకుమచ్చ ఇంకా తుప్పు తెగుళ్లను కొంతవరకు తట్టుకుంటుంది. అధిక నీటి వినియోగ సామర్థ్యం కలిగింది. కాయలు అన్నీ ఒకేసారి పక్వానికి వచ్చి చూడ్డానికి ఆకర్షణీయంగా ఉండి అధిక పప్పు శాతంతో గింజలు కదిరి 6 రకాన్ని పోలి ఉంటుంది.

హిమాని రకం ఖరీఫ్లో 100 రోజులు, రబీలో అయితే 103 నుంచి 106 రోజుల్లో పంటకు వస్తుంది. ఖరీఫ్లో ఎకరానికి 22 నుండి 25 క్వింటాళ్ళు వస్తుంది. రబీలో అయితే 35 నుండి 40 క్వింటాళ్ళ కాయ దిగుబడి వస్తుంది. అధిక నీటి వినియోగ సామర్థ్యం కలిగిన రకము. గింజలు లేత గులాబీ రంగులో ఉంటాయి. కాయలన్నీ ఒకేసారి పక్వానికి వస్తాయి. ఆకుమచ్చ తెగుళ్లను మధ్యస్థంగా తట్టుకుంటుంది ఈ రకం. నారాయణి రకం, ఇది చిన్న గుత్తి వేరుశనగ రకం అన్నమాట. కాయలు ఒకేసారి పక్వానికి వచ్చి ఎరుపు గింజలతో ఖరీఫ్లో అయితే 800 నుండి 1000 కిలోల వరకు ఎకరానికి దిగుబడిస్తుంది. రబీలో అయితే 1400 నుండి 18 కిలోల వరకు ఎకరానికి కాయ దిగుబడిస్తుంది అన్నమాట. కదిరి 6, ఇది చిన్న గుత్తి వేరుశనగ రకం. పంట కాలం 100 రోజులు. గింజ పరిమాణం JL 24 కంటే 5% ఎక్కువగా ఉండి ఖరీఫ్లో 800 నుంచి 850 కిలోలు ఎకరానికి దిగుబడిస్తుంది. రబీలో అయితే 1600 నుండి 1700 కిలోలు ఎకరానికి కాయ దిగుబడి ఇస్తుంది. ధరణి, ఇది చిన్న గుత్తి వేరుశనగ రకం. బెట్టను తట్టుకుని 100 నుంచి 105 రోజులు పంటకాలంతో మధ్యస్థ ఎత్తు మొక్కలుగా పెరిగి ఖరీఫ్లో 600 నుంచి 1000 కిలోలు ఎకరానికి దిగుబడిస్తుంది. రబీలో అయితే 1500 నుంచి 1700 కిలోలు ఎకరానికి కాయ దిగుబడిస్తుంది అన్నమాట. కదిరి అమరావతి రకం, ఇది మేలైన చిన్న గుత్తి వేరుశనగ రకం. ఆకుమచ్చ తెగులు, రసం పీల్చే పురుగులు ఇంకా బెట్టను తట్టుకొని ఖరీఫ్లో 800 నుంచి 1000 కిలోలు దిగుబడిస్తుంది ఎకరానికి. కదిరి చిత్రావతి, ఇది చిన్న గుత్తి వేరుశనగ రకం. ఆకుమచ్చ, తుప్పు తెగులు, కాండం కుళ్ళు, వైరస్ వేరుకుళ్ళు ఇంకా రసం పీల్చే పురుగులను తట్టుకొని TNV 24 కంటే 40% అధిక కాయ దిగుబడి, ఇంకా 53% అధిక గింజ దిగుబడి ఇస్తూ గులాబీ రంగు గింజలతో రబీలో అయితే 1200 నుంచి 2070 కిలోలు ఎకరానికి కాయ దిగుబడిని ఇస్తుంది. నిత్యహరిత రకం, ఇది 110 రోజులు పొట్టి రకం వేరుశనగ రకం. 3 గింజల కాయలు అధికంగా ఉండి కొద్దిగా రసం పీల్చే పురుగులను తట్టుకొని ఖరీఫ్లో అయితే 1000 నుంచి 1080 కిలోలు ఎకరానికి కాయ దిగుబడిని ఇస్తుంది. ధీరజ్ రకం, తక్కువ నీటితో వినియోగంతో అధిక దిగుబడినిచ్చే, రబీ కాలానికి అనుకూలమైన 105 నుంచి 110 రోజుల వేరుశనగ రకం ఇది. అధిక వేడి ఇంకా చలిని కొంతవరకు తట్టుకొని ఖరీఫ్లో 800 నుంచి 1000 కిలోలు ఎకరానికి దిగుబడినిస్తుంది. ప్రగతి, ఇది పొట్టి వేరుశనగ రకం. అధిక నీటి వినియోగ సామర్థ్యం కలిగి నునుపు కాయలు అలాగే గులాబీ రంగు గింజలతో 105 రోజుల పంట కాలం, ఇంకా ఖరీఫ్లో 1200 కిలోలు ఎకరానికి కాయ దిగుబడినిస్తుంది. కదిరి లేపాక్షి రకం, ఆకుమచ్చ, వేరుకుళ్ళు ఇంకా తామర పురుగులను తట్టుకొని 115 రోజుల పంట కాలంతో అధిక దిగుబడినిచ్చి అధిక నూనె ఇంకా మాంసపు కృత్తులతో పాటు తీవ్ర క్షామాన్ని తట్టుకొని ఎకరానికి 1400 కిలోలు కాయ దిగుబడిని ఇస్తుంది. విత్తన మోతాదు, కదిరి 6, ధరణి ఇంకా విశిష్ట రకాలకు ఖరీఫ్లో 52 నుంచి 56 కిలోలు ఎకరానికి విత్తన మోతాదు అవసరం ఉంటుంది. లావు ఇంకా చిన్న గుత్తి రకాలకు ఖరీఫ్లో 64 నుంచి 68 కిలోలు ఎకరానికి అవసరం పడుతుంది. అలాగే కదిరి 7 బోల్ట్, కదిరి చిత్రావతి ఇంకా కదిరి అమరావతి రకాలకు ఖరీఫ్లో 40 నుంచి 42 కిలోలు ఎకరానికి అవసరం ఉంటుంది. కదిరి లేపాక్షి రకానికైతే 30 నుంచి 35 కిలోలు ఎకరానికి విత్తనం అవసరం ఉంటుంది. విత్తన శుద్ధి, వేరుశనగ విత్తనాలను 1 కిలోకు 2 మిల్లీలీటర్లు ఇమిడా క్లోప్రిడ్తో శుద్ధి చేసి ఆరిన తర్వాత 3 గ్రాములు మ్యాంకోజబ్ 50% ప్లస్ కార్బండిజం 25% లేదా 3 గ్రాములు మ్యాంకోజబ్ ప్లస్ 8 గ్రాములు ట్రైకోడర్మా విరిడి పౌడర్తో శుద్ధి చేస్తే ప్రారంభ దశలో పంటను పురుగులు, కాండం కుళ్ళు, వేరుకుళ్ళు ఇంకా మొలక కుళ్ళు వంటి వ్యాధుల నుండి పంటను సురక్షితంగా మనం రక్షించుకోవచ్చు. వేరుశనగలో కదిరి 7 బోల్ట్, కదిరి అమరావతి, కదిరి చిత్రావతి, కదిరి లేపాక్షి నిద్రావస్థను తొలగించడానికి విత్తనాలను ఎథ్రిల్ 5 మిల్లీలీటర్లు 10 లీటర్ల నీటిలో 12 గంటల పాటు నానబెట్టి లేదా ఎథెఫాన్ 35% మందును 125 మిల్లీలీటర్ల నీటిలో కలిపి 100 కిలోల విత్తనాలకు పిచికారీ చేసి 8 నుంచి 12 గంటలు గాలి చొరబడిని సంచుల్లో ఉంచి తర్వాత నీడలో ఆరబెట్టుకోవాలి. విత్తే విధానంలో విత్తన డ్రిల్ లేదా ట్రాక్టర్ డ్రిల్ ఉపయోగించి 5 సెంటీమీటర్ల లోతులో తగిన తేమ ఉన్న నేలల్లో విత్తడం ద్వారా సమయం ఇంకా ఖర్చు కూడా మనకి ఆదా అవుతుంది. ఇక ఎరువుల విషయానికి వస్తే దుక్కిలో ఎకరానికి 4 నుంచి 5 టన్నుల పశువుల ఎరువు వేసుకోవాలి. వర్షాధార పద్ధతిలో యూరియా

0: పద్దెనిమిది కిలోలు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 100 కిలోలు మ్యూరేట్ ఆఫ్ పొటాష్, 33 కిలోలు ఎరువును ఆఖరి 1 కిలో వేసుకోవాలి. నీటిపారుదల పంటకు యూరియా 27 కిలోలు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 100 కిలోలు మ్యూరేట్ ఆఫ్ పొటాష్, 33 కిలోల మందును ఎకరానికి ఆఖరి 1 కిలో వేసుకోవాలి. గరిష్ట పూత దశలో అంటే విత్తిన 35 నుంచి 40 రోజులకు ఎకరానికి 200 కిలోల జిప్సం వేయడం వల్ల కాయలు బాగా ఊరుతాయి. కలుపును ఏ విధంగా నియంత్రించుకోవాలంటే విత్తిన వెంటనే ఎకరానికి 1 లీటర్ పెండి మిథాలిన్ 30% లేదా బ్యూటిలా క్లోర్ 50% లేదా అలా క్లోర్ 50% మందును 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. లేదా విత్తిన 24 గంటల లోపల పెండి మిథాలిన్ 30% ఈసీ మందును, ఇమాజిక్ పైర్ 2% ఈసీ మందును 5 మిల్లీలీటర్లు లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. విత్తిన 20 నుంచి 25 రోజులకు అంతర్కృషి చేసుకోవాలి. వీలు కానప్పుడు విత్తిన 20 రోజుల్లోపు గడ్డిజాతి కలుపు ఉధృతి కనుక ఎక్కువగా ఉంటే ఎకరానికి 250 మిల్లీలీటర్లు ప్రోపిక్ ఫిజోఫాప్ మందును 10% లేదా 400 మిల్లీలీటర్లు ఫిజిలోఫాప్ 5% మందును 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి.
1: వ్యవసాయ సమాచారం విన్నారు. వేరుశనగ సాగులో శాస్త్రవేత్తలు అందిస్తున్న సూచనల గురించి చదివిన వారు ఆర్ పార్వతి. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం స్వరమాలిక సినిమా పాటలు వింటారు. ముందుగా ట్యాగోర్ చిత్రం నుండి ఉదిత్ నారాయణ్, శ్రేయా ఘోషల్ పాడిన పాట వింటారు.

0: అల్లరి అల్లుడు. ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వింటారు.
1: మచిలీపట్నం.

0: चरित्र की।
1: गोविंद गोविंद।
2: వేటగాడు ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కెఎస్ చిత్ర పాడిన పాట వింటారు.

స్వరమాలిక తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 8:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో పర్యటించనున్నారు. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ విబీజీ రామ్జీ చట్టం 2025 కింద తొలి విడతగా రాష్ట్రాలకు 25,000 కోట్ల రూపాయల నిధులను కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విడుదల చేశారు. మహిళల T20 క్రికెట్ ప్రపంచకప్లో భాగంగా లండన్లోని లార్డ్స్ మైదానం వేదికగా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఫైనల్స్ మ్యాచ్ జరుగుతోంది. వాయుగుండం ప్రభావంతో ఒడిశా, ఛత్తీస్గఢ్, గుజరాత్, మధ్య మహారాష్ట్ర, కోంకణ్, గోవాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం IMD వెల్లడించింది. వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి 3 దేశాల పర్యటనకు వెళ్లనున్నారు. 6 రోజుల పాటు ఆయన ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో పర్యటించనున్నారు. ఈ నెల 8వ తేదీ వరకు ఇండోనేషియాలో పర్యటించనున్న ప్రధానమంత్రి ఆ దేశ అధ్యక్షులు ప్రబోవో సుబియాంటోతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. అనంతరం 8 నుంచి 10వ తేదీ వరకు ఆస్ట్రేలియాలో పర్యటించనున్నారు. ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంటోనీ ఆల్బనీస్తో కలిసి 3వ భారత్ ఆస్ట్రేలియా వార్షిక శిఖరాగ్ర సదస్సులో ప్రధాని పాల్గొంటారు. 10, 11 తేదీల్లో న్యూజిలాండ్లో పర్యటించనున్న ప్రధానమంత్రి ఆ దేశ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్తో కీలక చర్చలు జరుపుతారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండోనేషియాతో 2 దేశాల మధ్య ఉన్న సంబంధాలు మరింత బలపడమే కాకుండా సరికొత్త రంగాల్లో సహకారం ఏర్పడనుందని ఇండోనేషియాలో భారత రాయబారి సందీప్ చక్రవర్తి తెలియజేశారు. జకార్తాలో ఆకాశవాణితో ఆయన మాట్లాడుతూ ఈ నెల 6 నుంచి 8వ తేదీ వరకు జరిగే ప్రధానమంత్రి పర్యటనలో భారత్, ఇండోనేషియా మధ్య ఆర్థిక వ్యూహాత్మక సంబంధాలు మరింత విస్తరించనున్నాయని అన్నారు. భారత్ నిర్దేశించుకున్న వికసిత్ భారత్, ఇండోనేషియా లక్ష్యమైన గోల్డెన్ ఇండోనేషియా సాధన దిశగా ఇరు దేశాలు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంపొందించుకోవాలని చూస్తున్నాయని సందీప్ చక్రవర్తి తెలియజేశారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, ఉపాధి కల్పనే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ విబీజీ రామ్జీ చట్టం 2025 ఈ నెల 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రావడం పట్ల కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సంతోషం వ్యక్తం చేశారు. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రులతో ఈరోజు ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ పథకం అమలు తీరుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రాలకు తొలి విడతగా 25,000 కోట్ల రూపాయలకు పైగా నిధులను మంత్రి విడుదల చేశారు. సమీక్షా సమావేశంలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ గ్రామీణ కూలీలకు ఉపాధి కల్పించిన 15 రోజుల్లోనే వేతనాలు చెల్లించేందుకు వీలుగా రాష్ట్రాల వద్ద తగినంత నిధులు ఉండేలా చూసేందుకే ఈ 25,000 కోట్ల రూపాయల నిధులు విడుదల చేస్తున్నట్లు స్పష్టం చేశారు. వికసిత్ భారత్ స్వప్నాన్ని సాకారం చేసేందుకు రాబోయే 5 ఏళ్లలో దేశంలోని 286,000 పంచాయతీలకు ఈ చట్టం కింద 7.5 లక్షల కోట్ల రూపాయలకు పైగా నిధులు అందిస్తామన్నారు. కొత్త చట్టం ప్రకారం కూలీల రోజువారీ వేతన రేట్లను 10% మేరకు పెంచినట్లు కేంద్ర మంత్రి పేర్కొంటూ
1: వికసిత్ భారత్ కా నిర్మాణ్ ఔర్ వికసిత్ భారత్ కే లియే సమృద్ధ్ ఔర్ వికసిత్ గావ్ కా నిర్మాణ్ జో రోజ్గార్ యుక్త్ హో ఔర్ ఇసిలియే బెహతర్ రోజ్గార్ దేనే కీ సంకల్ప్ కే సాథ్ గావ్ ఔర్ గరీబ్ ప్రధానమంత్రి జీ ఔర్ ఎన్డీఏ కీ సర్కార్ కీ ప్రాథమికతా హై. హర్ మజ్దూర్ కో మాంగనే పర్ సునిశ్చిత్ కామ్ మిలే 1 జులై సే వికసిత్ భారత్ జీ రామ్ జీ యోజన పూరే దేశ్ మే లాగూ హో గయీ హై.
0: పశ్చిమాసియా ఘర్షణలో కాల్పుల విరమణం ఒప్పందం కుదరడంతో సహజ వాయువు సరఫరాపై విధించిన నియంత్రణను కేంద్ర ప్రభుత్వం ఎత్తేసింది. హార్మౌజ్ జలసంధి ద్వారా ద్రవీకృత సహజవాయువు LNG రవాణా నౌకల రాకపోకలు మళ్లీ యథావిధిగా ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో గ్యాస్ సరఫరాపై గతంలో విధించిన ఆంక్షలను ఉపసంహరిస్తున్నట్లు కేంద్ర చమురు, సహజవాయువుల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది.

విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ ఈరోజు దోహాలో ఖతార్ ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రి మొహమ్మద్ బిన్ అబ్దుల్ రెహమాన్ బిన్ జాసిమ్ అల్ థానీతో సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన పలు అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. పశ్చిమాసియా ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్తతల్లో ఖతార్లో నివసిస్తున్న భారతీయ సమాజం భద్రతా సంక్షేమాన్ని పర్యవేక్షిస్తూ వారి శ్రేయస్సుకు భరోసా కల్పిస్తున్నందుకు ఖతార్ ప్రధానమంత్రికి జైశంకర్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఈరోజు చంపావత్ జిల్లా తానక్పూర్ నుంచి కైలాస్ మానస్ సరోవర్ యాత్ర 2026 తొలి బృందాన్ని జెండా ఊపి ప్రారంభించారు. బృందంలో 49 మంది యాత్రికులు ఉన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, కైలాస్ మానస్ సరోవర యాత్ర కేవలం ఒక మతపరమైన ప్రయాణం మాత్రమే కాదని, అది దేశ ఆధ్యాత్మిక చైతన్యానికి, సాంస్కృతిక ఐక్యతకు, జాతీయ సమగ్రతకు ప్రతీక అని తెలిపారు. యాత్రకు వెళ్లే భక్తులంతా స్థానిక హస్తకళలు, కుటీర పరిశ్రమల ఉత్పత్తులు కొనుగోలు చేయడం ద్వారా అక్కడి ప్రజలను ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. కేంద్ర యువజన క్రీడా వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ 80వ విడత కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సైక్లింగ్ చేయటం వల్ల శరీరం ఎంతో ఆరోగ్యంగా ఉంటుందని, నగరాల్లో పెరిగిపోతున్న కాలుష్యానికి సైక్లింగ్ ఒక్కటే పరిష్కారమని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ రోజుకు కనీసం 1 గంటైనా మొబైల్ స్క్రీన్లకు దూరంగా ఉండాలని, ఆ సమయాన్ని వ్యాయామం, ఆటలకు కేటాయించాలని కోరారు. అప్పుడే ఫిట్ ఇండియా సాధ్యపడుతుందని మంత్రి స్పష్టం చేశారు. భారత్ నుంచి 20% ఇథనాల్ కలిపిన పెట్రోల్ను దిగుమతి చేసుకునే ప్రతిపాదనను భూటాన్ తిరస్కరించిందంటూ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలను చమురు సహజవాయువుల మంత్రిత్వ శాఖ ఖండించింది. ఈ ప్రచారంలో ఎటువంటి వాస్తవము లేదని స్పష్టం చేసింది. చమురు మార్కెటింగ్ కంపెనీలు భూటాన్కు అలాంటి ప్రతిపాదన ఏది చేయలేదని కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతానికి భూటాన్కు E20 పెట్రోల్ను ఎగుమతి చేసే ఆలోచన కానీ, ప్రతిపాదన కానీ ప్రభుత్వం వద్ద లేదని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. ప్రముఖ సామాజిక మాధ్యమ వేదిక ఇన్స్టాగ్రామ్లో వస్తున్న కొన్ని చెల్లింపు ప్రకటనల్లో చిన్నారుల లైంగిక వేధింపులు, అశ్లీలతను ప్రోత్సహించేలా ఉన్న కంటెంట్పై చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం మెటాకు నోటీసులు జారీ చేసింది. చిన్నారుల అశ్లీలతను ప్రోత్సహించేలా ఉన్న అన్ని రకాల ప్రకటనలను, కంటెంట్ను తక్షణమే నిలిపేయాలని, ఈ వ్యవహారంపై వారం రోజుల్లోగా సమగ్ర వివరణ ఇవ్వాలని మెటా సంస్థను ఆదేశించింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారిందని భారత వాతావరణ విభాగం IMD వెల్లడించింది. ఇది బాలసోర్కు ఆగ్నేయంగా 50 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని, రాగల 24 గంటల్లో తీరాన్ని దాటే అవకాశం ఉందని తెలిపింది. వాయుగుండం ప్రభావంతో ఒడిశా, ఛత్తీస్గఢ్, గుజరాత్, మధ్య మహారాష్ట్ర, కోంకణ్, గోవాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో IMD రెడ్ అలర్ట్ ప్రకటించింది. రాబోయే 2 రోజుల్లో కోస్తాంధ్రతో సహా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, రాగల 5 రోజుల పాటు బలమైన ఈదురుగాలు వీచే అవకాశం ఉన్నందువల్ల మత్స్యకారులెవరూ సముద్రంలోనికి వేటకు వెళ్లరాదని సూచించింది. మహిళల T20 క్రికెట్ ప్రపంచకప్లో భాగంగా లండన్లోని లార్డ్స్ మైదానం వేదికగా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టు కడపటి వార్తలు అందేసరికి 5 ఓవర్లు పూర్తయ్యేసరికి 2 వికెట్లు కోల్పోయి 33 పరుగులు చేసింది. మాదక ద్రవ్యాల ముప్పును సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు భారత్ నేతృత్వంలో అస్సాంలోని గువాహటి వేదికగా రేపటి నుంచి 2 రోజుల పాటు బ్రిక్స్ దేశాల యాంటీ డ్రగ్ ఏజెన్సీ అధిపతుల సమావేశం జరగనుంది. సభ్య దేశాల మధ్య నిఘావర్గాల సమాచార మార్పిడిని వేగవంతం చేయడం, సంస్థాగత సహకారాన్ని పెంపొందించుకోవడమే లక్ష్యంగా ఈ సదస్సు నిర్వహిస్తున్నట్లు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వెల్లడించింది. అలాగే బ్రిక్స్ అధ్యక్ష హోదాలో భారత్ ఆధ్వర్యంలో కేరళలోని కొచ్చి నగరంలో రేపటి నుంచి 2 రోజుల పాటు బ్రిక్స్ మహిళా వర్కింగ్ గ్రూప్ సమావేశాలు జరగనున్నాయి. బ్రిక్స్ సభ్యదేశాలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొనే ఈ సదస్సులో మహిళా సాధికారత, మహిళల నేతృత్వంలోని అభివృద్ధి తదితర అంశాలపై విస్తృతంగా చర్చించనున్నట్లు కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఛత్తీస్గఢ్కు చెందిన ప్రముఖ పాండవాణి గాయని, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత తీజన్బాయ్ ఈరోజు కన్నుమూశారు. తీజన్బాయ్ మృతిపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమాల వేదికగా సంతాపం తెలియజేశారు. ఛత్తీస్గఢ్ పాండవాణి సాంప్రదాయానికి ఆమె అందించిన గుర్తింపు చిరస్మరణీయమని, భారత సాంస్కృతిక వారసత్వాన్ని వ్యాప్తి చేయడంలో ఆమె కృషి ఎప్పటికీ నిలిచిపోతుందని రాష్ట్రపతి పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు.

0: మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో పర్యటించనున్నారు. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ విబీజీ రామ్జీ చట్టం 2025 కింద తొలి విడతగా రాష్ట్రాలకు 25,000 కోట్ల రూపాయల నిధులను కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విడుదల చేశారు. మహిళల T20 క్రికెట్ ప్రపంచకప్లో భాగంగా లండన్లోని లార్డ్స్ మైదానం వేదికగా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. వాయుగుండం ప్రభావంతో ఒడిశా, ఛత్తీస్గఢ్, గుజరాత్, మధ్య మహారాష్ట్ర, కోంకణ్, గోవాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం IMD వెల్లడించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, ఇప్పుడొక చిత్రగీతం వింటారు.

0: ఆకాశవాణి ఢిల్లీ హై
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం స్వరమాలిక తెలుగు సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా మేఘ సందేశం చిత్రం నుండి కేజే యేసుదాసు పాడిన పాట వింటారు.

స్వరమాలిక తెలుగు సినిమా పాటలు విన్నారు. రేపు ఉదయం 6:35 పొలం పనులు కార్యక్రమంలో కొబ్బరి తోటల్లో సస్యరక్షణ గురించి శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందిస్తున్న వివరాలు వింటారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 10:00 కావస్తుంది. ప్రకటించిన కార్యక్రమం మరికొద్ది క్షణాలలో వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. రేపటి ప్రసారాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. రేపు ఉదయం 6 గంటలకు భారతీయ కీర్తిపుంజము దేశభక్తి గీతం బృందగానం వింటారు. రచన శ్రీ రామవరపు శరత్బాబు గారు, సంగీతం శ్రీ తిరుపతి రామానుజాసూరి గారు. 6:35 పొలం పనుల కార్యక్రమంలో కొబ్బరి తోటలో సస్యరక్షణ గురించి శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందిస్తున్న వివరాలు వింటారు. 7:15 ఉదయ సేమిరాల కార్యక్రమంలో నేటిమాట శీర్షికన ప్రఖ్యాత సంగీత విద్వాంసులు మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి జయంతి, ప్రముఖ విద్యావేత్త న్యాయవాది శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి జయంతి, స్వాతంత్ర సమరయోధుడు సంఘ సంస్కర్త బాబు జగజ్జీవన్ రామ్ గారి వర్ధంతి సందర్భంగా వారి ముగ్గురి జీవిత విశేషాలు వింటారు. శ్రీ రావిపల్లి వాసుదేవరావు గారి స్వీయ కవితలు వింటారు. పుష్పాంజలి సమాచారం అని ఉంటాయి. ఎనిమిది 35 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ జి శ్రీనివాసరావు బృందం నిర్వహణలో నాదస్వరం వింటారు. రేపు 1:33 మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో మీరు ఎటువంటి చాక్లెట్స్ ఇంట్లో తయారు చేస్తారు, చాక్లెట్ డే సందర్భంగా ఫోనీ లైవ్ కార్యక్రమం ఉంటుంది. నిర్వహణ శ్రీమతి డి శ్రీదేవి. రేపు రాత్రి 7:15 వ్యవసాయ పాఠశాల ఖరీఫ్లో వరి సాగు సూచనలు గురించి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం మారుటేరు పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం గిరిజారాణి గారి ప్రసంగం వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలే. రేపు రాత్రి 9:30 ప్లాంటింగ్ హోప్ ఇన్ ఏ వార్మింగ్ వరల్డ్ డాక్టర్ రామనాథం రమేష్ బాబు గారి ఆంగ్ల ప్రసంగం వింటారు వన మహోత్సవ వారోత్సవాల సందర్భంగా. ఇవి రేపటి ప్రసారాలని కొన్ని ముఖ్యాంశాలు. వాతావరణం. విశాఖపట్నం వాతావరణ పరిశోధన కేంద్రం వారు ఈ రాత్రి 10 గంటలకు అందజేసిన వివరాల ప్రకారం వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 29.6 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 24.7 డిగ్రీల సెల్సియస్. వర్షపాతం జల్లులు కురిసినట్లుగా నమోదైంది. విమానాశ్రయంలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 25.4 డిగ్రీల సెల్సియస్. వర్షపాతం జల్లులు కురిసినట్లుగా నమోదైంది. స్థానిక వాతావరణం. ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉండి కొన్ని వర్షపు జల్లులు కానీ తుంపర్లు కానీ ఏర్పడే అవకాశం ఉంది. ఆంధ్రకోస్త తీరంలో చేపలు పట్టేవారికి వాతావరణ హెచ్చరిక. బలమైన ఈదురుగాలులు గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో ఉత్తర కోస్త ఆంధ్రప్రదేశ్ శ్యానాం తీరాల వెంబడి తీరాల వైపుగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సముద్రంలో చేపల వేటకు వెళ్ళకూడదని హెచ్చరిస్తున్నారు. అలాగే బలమైన ఈదురుగాలులు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమల్లో వీచే అవకాశం ఉంది. ఈ సందర్భంగా చేపల వేటకు వెళ్ళకూడదని వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. వాతావరణ వివరాలు విన్నారు.